ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. శాలివాహన శక సంవత్సరం 1948, భాద్రపద మాసం 4వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం, ఆగస్టు నెల 26వ తేదీ బుధవారం. 323.6 మీటర్లు అనగా 927 కిలోహెడ్స్, 102 మెగాహెడ్స్పై ప్రభాత ప్రసారం ప్రారంభం. ఈ ఎఫ్ఎం ప్రసారాలు శ్రీకాకుళంలో 102.7 మెగాహెడ్స్, రాజమహేంద్రవరంలో 102.9 మెగాహెడ్స్, కాకినాడలో 100.1 మెగాహెడ్స్ ఫ్రీక్వెన్సీల్లో కూడా వినొచ్చు. నిలయంలో సమయం 5:57.22 శ్రోతలకు నమస్సులతో శుభోదయం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. దేశభక్తి గీతం ఒక్కటే ఓ మంత్రం మృందగానం. సాహిత్యం శ్రీ ఉప్పల అప్పలరాజు. సంగీతం డాక్టర్ కెఎస్ చంద్రశేఖర్.

0: డాక్టర్ బండి సత్యనారాయణ గారు.
1: దివాతపతి ఆదిత్యో రత్తిభాసితి చందిమా సన్నిద్ధో ఖత్తియో తపతి ఝాయితపతి పండితో అధ సబ్బ మహారత్తి బుద్ధో తపతి తేజస. చంద్రమానం ప్రకారం పౌర్ణమి అనగా శుక్లపక్షంలో చంద్రుడు నిండుగా ఉండే తిథి. చంద్రుణ్ణి చూడడం, వెన్నెల్లో తిరగడం ఎవరికైనా ఆహ్లాదకరంగా ఉంటుంది. కాకతాళీయంగా బుద్ధుని జీవితంలోనూ బౌద్ధంలోనూ పౌర్ణమి ఒక విశిష్ట స్థానాన్ని ఆపాదించుకుంది. బుద్ధుని జీవితంలో పౌర్ణమికి చాలా ప్రాధాన్యత ఉంది. బుద్ధుడు తల్లి గర్భంలో ఉండగా పురుడు పోసుకోవడానికి మహామాయ పుట్టింటికి బయలుదేరింది. అత్తవారు కపిల వస్తు శాక్యరాజులు, అష్టర్యాలు సకల సౌకర్యాలు గల కుటుంబం వారిది. ఇటు పుట్టింటి వారిది దేవదహలో సంపన్న కుటుంబమే. అయినా ఊహించని రీతిలో బుద్ధునికి మహామాయ లుంబిని వనంలో జన్మనించింది. అది వైశాఖ పౌర్ణమి రోజు. బౌద్ధంలో ఇది మొదటి పౌర్ణమిగా చెప్పుకోవచ్చు. మరో సందర్భం ఏమిటంటే, ఎప్పట్లానే ఆ రోజు కూడా బుద్ధుడు బోధివృక్షం కింద ధ్యానంలో నిమగ్నమై ఉన్నాడు. ఆ ఏకాగ్రత ధ్యానంలో దుఃఖం నివారణ మార్గాలు, మలినాల విముక్తి మార్గాలను దర్శించాడు. కోరికల అస్తిత్వం నుంచి క్రమంగా విముక్తుడయ్యాడు. అతని మనసు నిర్మల సరోవరంలా ఉంది. వజ్ర సమానమైన దృఢత్వాన్ని సాధించింది. అతనికి అజ్ఞానం తొలగి పూర్తిగా జ్ఞానోదయం కలిగింది. బోధిసత్వుడు బుద్ధుడయ్యాడు. ఆ అర్ధరాత్రి ఆకాశంలో పూర్ణచంద్రుడు జ్ఞానచంద్రికలను ప్రసరించాడు. అది వైశాఖ పౌర్ణమి. ఇది బౌద్ధంలో మరో పౌర్ణమి. బుద్ధుడు జ్ఞానోదయం పొంది సారనాథ్ దగ్గర జింకల వనంలో తన 5 మిత్రులైన శిష్యులకు ఉపదేశం ఇచ్చాడు. దాన్నే ధర్మచక్ర ప్రవర్తన లేదా ఆషాఢ పౌర్ణమి లేదా గురు పౌర్ణమి అంటారు. ఇది జరిగింది ఆషాఢ పౌర్ణమి. ఈ పౌర్ణమి బౌద్ధంలో మరొక విశేషం. తన మాతృమూర్తి గౌతమి ప్రజాపతికి, ఇంకా మరికొందరు శాక్య స్త్రీలకు బుద్ధుడు స్వయంగా ధమ్మదీక్ష ఇచ్చాడు. అది ఆశ్వయుజ పౌర్ణమి. ఇంకో పౌర్ణమి కూడా ఉంది. బుద్ధుడు జ్ఞానోదయం పొంది తండ్రి ఆహ్వానం మేరకు తొలిసారి కపిలవస్తు నగరానికి వస్తాడు. ఆ సందర్భంగా తన కుమారుడైన రాహులునికి ధమ్మదీక్ష ఇస్తాడు. ఆ రోజు ఫాల్గుణ పౌర్ణమి. ఇది మరో పౌర్ణమి. వీటన్నిటికీ కూడా చారిత్రక ఆధారాలు ఉన్నాయి. అశ్వఘోషిని సంస్కృత బుద్ధ చరిత్ర నుండి బొర్రా గోవర్ధన గారి బౌద్ధ రచనల వరకు సాహిత్య నిరూపణలు కూడా ఉన్నాయి. ఎటువంటి చారిత్రక నేపథ్యం లేని కొన్ని నమ్మకాలు కూడా ఈ బౌద్ధంలో పౌర్ణమికి సంబంధించిన విషయంలో చోటు చేసుకున్నాయి. సిద్ధార్థుడు తల్లి మహామాయ కడుపులో పడింది ఆషాఢ పౌర్ణమి రోజునే అని కొందరు విశ్వసిస్తారు. మహామాయ తన గర్భధారణ గురించి కన్న కళ కూడా ఒక పౌర్ణమి రోజునే వచ్చిందని అంటారు. బుద్ధుని జాతక విశేషాలు చూడడానికి అసిత మహాముని పౌర్ణమి రోజునే కపిలవస్తుకు వచ్చాడని ఒక విశ్వాసం. అలాగే సిద్ధార్థుడు కపిలవస్తును వదిలి వెళ్ళిన మహాభినిష్క్రమణ కూడా ఆషాఢ పౌర్ణమి రోజే అని మరికొందరి విశ్వాసం. ఇటువంటి నమ్మకాలు విశ్వాసాలు శ్రీలంక బౌద్ధ సాహిత్యంలో మనకు ఎక్కువగా కనిపిస్తాయి. బౌద్ధ ధర్మం ప్రకారం ప్రతి పౌర్ణమి ఒక ఉపోసిత దినం. అలాగే అమావాస్య కూడా బౌద్ధులకు మరో ఉపోసిత దినం. ఇటువంటి ఉపోసిత రోజుల్లో బౌద్ధులు కొన్ని నియమాలు పాటిస్తారు. ఆ రోజు అందరూ పంచశీల పఠిస్తారు. ఒక పూటే ఆహారం తీసుకుంటారు. అది ద్రవరూపాహారం అయితే మరీ ఉత్తమం. నేల మీద పడుకుంటారు. డబ్బు బంగారం వంటి లావాదేవీలకు ఆ రోజు దూరంగా ఉంటారు. చంద్రుడు వెన్నెల ఆహ్లాదకరమైనవి. ఒక ఆశావహ ఆలంబనకు వాటి ఉద్దీపనగా తీసుకోవడం బౌద్ధ ధర్మం యొక్క విశిష్టతగా కనిపిస్తుంది. సబ్బ పాపస్య అకరణం కుశలస్య ఉపసంపద సచిత్త పరియోదపనం ఏతం బుద్ధానుశాసనం.
0: డాక్టర్ బండి సత్యనారాయణ గారి వ్యాఖ్యానంతో చింతన విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

ఈద్ మిలాదున్నబీ గీతం విన్నారు. భక్తిరంజన్లో తుది అంశంగా ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం చింతన వ్యాఖ్యాత

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

పంటలను కాపాడుకోవటానికి మనము ఎంతో కాలంగా రకరకాలైనటువంటి రసాయనాలని వాడి మనము అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. ఈ ప్రయత్నాల్లో కొన్ని మనం సఫలీకృతం అవుతున్నాం, కొన్నిసార్లు మనకు ఫలితాలు రావటం లేదు. ఫలితాలు రాకపోవడంతో పాటుగా మనకి ఆరోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి. ప్రధానంగా అవసరానికి మించి, మోతాదుకు మించి ఎప్పుడైతే మనం రసాయనాలు ఎక్కువగా వాడతామో, అవశేషాలు మరి మనం తినేటువంటి ఆహార పదార్థాల్లో మిగిలిపోవటం జరుగుతూ ఉంది. దానివల్ల మనకి భవిష్యత్తులో ఇంకా మనం తినే సమయానికి కూడా అవశేషాలు మిగిలి ఉంటే దాని ప్రభావం మన ఆరోగ్యం మీద పడతా ఉంది. అలాగే మనం ఎప్పుడైతే మన వ్యవసాయ ఉత్పత్తుల్ని వేరే దేశాలకి ఎగుమతి చేస్తూ ఉంటామో, వాళ్ళు కొనుక్కునేటప్పుడు మనం పంపించినటువంటి లాట్లో కొన్ని భాగాల్ని పరీక్షించి దాంట్లో ఏదన్నా రసాయనాలు మిగిలి ఉన్నాయా, హానికరమైనటువంటి రసాయనాలు ఉంటే గనక తిరిగి మొత్తం వెనక్కి పంపించినటువంటి సందర్భాలు కూడా మనం గమనిస్తూ ఉన్నాం. దానివల్ల మన రైతాంగానికి అలాగే మన వ్యాపారస్తులకి విపరీతమైనటువంటి నష్టం జరుగుతూ ఉంది. భవిష్యత్తులో మనం ఉత్పత్తి చేసినటువంటి ఈ రకమైనటువంటి పంట ఉత్పత్తుల్ని మన వ్యాపారులు కొనేటువంటి అవకాశం ఉండదు, ఎందుకంటే వాళ్ళకి మరి వేరే దేశాలకు పంపించినప్పుడు వెనక్కి తిరిగి వస్తున్నాయి కాబట్టి. మరి ఎక్కడికైనా మనం ఆహార ఉత్పత్తుల్ని ఎగుమతి చేసుకోవాలంటే స్వచ్ఛమైనటువంటి ఆహారాన్ని కనుక ఉత్పత్తి చేస్తే అది ఎవరైనా కొంటారు. మన స్వచ్ఛమైన ఆహార ఉత్పత్తిలో మనకు వచ్చేటువంటి సమస్యలు ఏంటి? ప్రధానంగా ఈ పురుగు పుట్టుట నియంత్రణ. దీనికి మొదటి కాడి నుంచి మనం సరైనటువంటి జాగ్రత్తలతోటి కనుక మన ప్రయత్నాలు కనుక చేసినట్లయితే ఎలాంటి రసాయనాలు లేకుండా కూడా మనము ఈ సస్యరక్షణ అనేది సాధించడానికి అవకాశం ఉంది అనేది మన కొంతమంది రైతు సోదరుల అనుభవాలు కూడా ఉన్నాయి. ప్రధానంగా మనకున్నటువంటి అవకాశాల్లో జీవరసాలని వాడి మనము ఈ పురుగుల తెగుళ్ళ నియంత్రణ అనేది సాధ్యమవుతుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. మనకున్నటువంటి జీవరసాలు అంటే కొన్ని సూక్ష్మజీవులు, జీవున్నటువంటి జీవరాశులు ఉపయోగించుకొని మన పంటను నష్టం చేసేటువంటి పురుగులను కానీ తెగుళ్ళను కానీ మనం నియంత్రించటం. అవి మనకు మేలు చేసేటువంటి బ్యాక్టీరియా కావచ్చు, మేలు చేసేటువంటి వైరస్ కణాలు కావచ్చు, లేదంటే బూజు కూడా కావచ్చు. ఇవి మనం సద్వినియోగపరుచుకొని మనము మన పంట మీద వచ్చేటువంటి పురుగు పుట్రాకు కూడా ఈ నియంత్రణకు ఉపయోగించుకొని మనం గనక వ్యవసాయం చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు వస్తాయి. ఇప్పుడు మార్కెట్లో కూడా దొరుకుతూ ఉన్నాయి, లేదా గవర్నమెంట్ వాళ్ళు నడిపేటువంటి జీవ నియంత్రణ ప్రయోగశాలలో కూడా ఉత్పత్తి జరుగుతూ ఉంది. అలాగే వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నడిచేటువంటి

0: అనేక రకాల పరిశోధనా స్థానాల్లో కూడా మనకి ఈ జీవరసాలు దొరుకుతూ ఉన్నాయి. ఉదాహరణకి ఎన్పి వైరస్ ద్రావణము మనకి ఇటుపక్క శనగపచ్చ పురుగు, అలాగే మరొక రకమైనటువంటి ఎన్పి వైరస్ ద్రావణము లద్దె పురుగు నియంత్రణకు, ఇలా రకరకాల పురుగుల నియంత్రణకు కొన్ని రకాలైన వైరస్ కణాలు చక్కగా పనిచేస్తూ ఉన్నాయి. కాకపోతే మనము పురుగు మొదటి దశలో లేకపోతే రెండో దశలోనో చల్లటి వేళల్లో మనం కనుక దీన్ని ఉపయోగించుకున్నట్లయితే ఫలితాలు బాగా ఉంటున్నాయి. అలాగే మనకి సుడోమోనాస్ కూడా ఒక బ్యాక్టీరియా, ఇది కూడా మనకి ఈ పంటలో వచ్చేటువంటి రకరకాల తెగుళ్ళ నియంత్రణకు కూడా చక్కగా పనిచేస్తుంది. దానికి తోడు ట్రైకోడర్మా విరిడి, ఇవి కూడా ఈ మధ్యకాలంలో రసాల్లాగా అంటే ద్రావణంలాగా కూడా అమ్ముతూ ఉన్నారు. వాటిని ఉపయోగించుకొని రకరకాలటువంటి భూమి ద్వారా వ్యాపించేటువంటి తెగుళ్ళను నియంత్రించడానికి ఒక మంచి అవకాశం. అలాగే బీటి పొడి కానీ బీటి ద్రవం కానీ బ్యాసిలస్ థురంజెన్సిస్ అనేటువంటి ఈ బ్యాక్టీరియాని ఉపయోగించుకొని పంటల్లో వచ్చేటువంటి రకరకాల పురుగుల్ని నియంత్రించడానికి ఒక మంచి అవకాశం ఉంది. ఇది మనము గమనించుకోవాలి. మనలో ఎంతమంది వీటన్నిటినీ వాడుకుంటూ సస్యరక్షణ చేయడానికి ప్రయత్నిస్తున్నాం, వీటన్నిటినీ వాడుకుంటూ విత్తన శుద్ధులు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం అనేది ఒకసారి ఆలోచించాలి. ఇవన్నీ దొరుకుతున్నాయి, అయినప్పటికీ కూడా మనం రసాయనాల మీద ఆధారపడి నష్టపోతున్నాం, మన ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాం, ప్రజల ఆరోగ్యానికి కూడా ముప్పు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా మన ఉత్పత్తులు బయటికి వెళ్ళినప్పుడు వెనక్కి తిరిగి రాకుండా మనకు సరైనటువంటి ధర, మంచి ధర రావాలంటే స్వచ్ఛమైన ఆహార ఉత్పత్తికి మనం ప్రయత్నం చేయాలి. ఇది ఇప్పుడు సాధ్యమే. గతంలో అంటే రసాయనాలు దొరికే ఈ జీవనియంత్రణ మందులు కానీ జీవరసాలు కానీ సరిగ్గా దొరికేవి కాదు. కానీ ఈ మధ్యకాలంలో వస్తున్నటువంటి ప్రాచుర్యానికి తగ్గట్టుగా బయట చాలామంది కూడా వీటిని ఉత్పత్తి చేస్తూ ఉన్నారు. ఒక మంచి కంపెనీ నుంచో లేకపోతే ఒక మంచి జీవనియంత్రణ ప్రయోగశాల నుంచో లేకపోతే పరిశోధనా కేంద్రాన్ని నుంచో కృషి విజ్ఞాన కేంద్రాన్ని నుంచో ఇవి మనం తెచ్చుకొని వాడుతూ ఉంటే, వాటి ఫలితం కనుక బాగా ఉంటే మనకి వాళ్ళు ఉత్పత్తి కూడా పెంచుతారు. రైతులు ఎప్పుడైతే కొంటా ఉన్నారో వాళ్ళు కూడా ఉత్పత్తి పెంచుతారు, మనకు కూడా లభ్యత పెరుగుతుంది. ఎవరు వాడకపోతే వాళ్ళు ఉత్పత్తి చేసుకుని ఏం చేసుకుంటారు? కాబట్టి ఇది మనం అర్థం చేసుకోవాలి. మనము ప్రయత్నం మొదలు పెడదాం, పూర్తిగా మొత్తం ఎకరాల్లో కాకపోయినా కొంత భాగంలో అన్న మన ప్రయత్నం చేస్తే మన ఫలితం అనేది తెలుస్తుంది. దాన్ని బట్టి చుట్టుపక్కల ఉన్న రైతు సోదరులు కూడా దాన్ని వినియోగించుకుంటారు. అది బాగుందనుకోండి, మనం కూడా 10 మందికి చెప్దాం. మంచి ఆహార ఉత్పత్తి మనకి, మన పిల్లలకి, మన ప్రజలకి మనం అందించిన వాళ్ళవుతాం, మన దేశ ఆర్థిక ప్రగతికి కూడా మనం తోడ్పడిన వాళ్ళవుతాం. ఎందుకంటే బయట మార్కెట్కి వెళ్తే మన ఉత్పత్తులకు ఎక్కువ ధర వస్తుంది, గవర్నమెంట్కి కూడా కొంత డబ్బు వస్తుంది ట్యాక్సుల రూపాన, మనకు కూడా ఎక్కువ ధర వచ్చేటువంటి అవకాశం ఉంది భవిష్యత్తులో. ఇవన్నీ ఆలోచించుకుంటూ మనం గనక స్వచ్ఛమైన ఆహార ఉత్పత్తికి మన వంతుగా మనం గనక కృషి చేస్తున్నట్లయితే గనక మనకు కూడా మంచి జరుగుతుంది.
1: రాగల 24 గంటల వరకు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, ఉభయగోదావరి జిల్లా ప్రాంతాలు, యానాం ప్రాంత రైతులకు, మత్స్యకారులకు వాతావరణ సమాచారం. తేలికపాటి చినుకులు మినహా పెద్ద మార్పు ఏమీ ఉండదు. పొలం పనులు విన్నారు.

0: ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమా. ముఖ్యాంశాలు: అంతర్జాతీయ ప్రమాణాలతో పాటు అమరావతి రాజధాని ప్రత్యేకతను ప్రతిబింబించేలా భవనాల రూపకల్పనకు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లో జాతీయ రహదారి 365ను 2 లేన్లుగా అభివృద్ది చేసేందుకు 840.41 కోట్ల కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. తెలంగాణలో గతంలో రద్దయిన కోయగూడెం బొగ్గు బ్లాక్పై హైకోర్టు స్టే తొలగిపోయిందని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. మిలాద్ ఉన్ నబీ సందర్భంగా ముస్లిం సోదరులకు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ సహా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. వార్తల వివరాలు: అంతర్జాతీయ ప్రమాణాలతో పాటు అమరావతి రాజధాని ప్రత్యేకతను ప్రతిబింబించేలా భవనాల రూపకల్పన, లోపలి ఆకృతులు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. రాజధాని అమరావతిలో నిర్మిస్తున్న సచివాలయం, శాసనసభ, హైకోర్టు భవనాల లోపలి ఆకృతులపై ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ ఆర్కిటెక్ట్ సంస్థ నార్మన్ ఫోస్టర్స్ ప్రతినిధుల బృందం ఈ సందర్భంగా భవనాల లోపలి ఆకృతులు ముఖ్యమంత్రి సమక్షంలో ప్రదర్శించింది. ఈ డిజైన్లను పరిశీలించిన ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు. ఆంధ్రప్రదేశ్లో జాతీయ రహదారి 365 పరిధిలోని బుట్టాయిగూడెం నుంచి లక్ష్మీనారాయణదేవిపేట, పట్టిసీమ నుంచి కొవ్వూరు సెక్షన్లను 2 లేన్లుగా అభివృద్ది చేసేందుకు 840.41 కోట్ల కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. మొత్తం 45.09 కిలోమీటర్ల మేర ఈ అభివృద్ది పనులు చేపట్టనున్నట్లు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఈ రహదారి అభివృద్దితో పోలవరం సాగునీటి ప్రాజెక్టుతో పాటు పరిసర గ్రామాలకు రవాణా సౌకర్యం మెరుగుపడనుందని పేర్కొన్నారు. వ్యవసాయ పరంగా కీలకమైన ఈ ప్రాంతంలో పొగాకు, చెరకు, ఆయిల్ పామ్ వంటి పంటల ఉత్పత్తులను మార్కెట్లకు వేగంగా, సురక్షితంగా తరలించేందుకు వీలు కలుగుతుంది. తద్వారా రైతులకు మెరుగైన మార్కెట్ అనుసంధానం, స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని కేంద్ర మంత్రి తెలిపారు. ఈ ప్రాజెక్టు మంజూరుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందిస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ, మంత్రి నితిన్ గడ్కరీలకు రాష్ట ప్రజల తరపున ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణలో గతంలో రద్దయిన కోయగూడెం బొగ్గు బ్లాక్పై హైకోర్టు స్టే తొలగిపోయిందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. రాబోయే బొగ్గు వేలంలో ఆ బ్లాక్ను చేర్చి సింగరేణి సంస్థకు కేటాయించే ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. ఢిల్లీలో నిన్న ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ సకాలంలో బొగ్గు ఉత్పత్తి చేయని కారణంగా కేటాయింపులు రద్దయినట్లు పేర్కొంటూ,
1: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గోదావరి వ్యాలీ కోల్డ్ ఫీల్డ్ జోన్ లో కోయగూడెం బ్లాక్ 3 సకాలంలో బొగ్గు ఉత్పత్తి చేయని కారణంగా దానికి ఆ బొగ్గు బ్లాక్ ను రద్దు చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చేటువంటి కోల్ ఆక్షన్ బ్లాక్లలో ఈ యొక్క కోయగూడ బ్లాక్ 3 కూడా జోడించి దాని కూడా సింగరేణికి వచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతా ఉంది. ఇది సుమారు 120 మిలియన్ టన్ల బొగ్గు ఇక్కడ అందుబాటులో ఉంది. వచ్చేటువంటి 20 సంవత్సరాల వరకు కూడా సింగరేణి ఇక్కడ మైనింగ్ చేయవచ్చు. అదేవిధంగా గ్రేడ్ 13 కి సంబంధించినటువంటి కోలు ఇందులో ఉన్నదన్న విషయాన్ని ఈ సందర్భంగా
0: ముస్లిం సోదరులకు మిలాద్ ఉన్ నబీ సందర్భంగా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. మహమ్మద్ ప్రవక్త జీవితం మానవాళికి ప్రేమ, సౌభ్రాతృత్వం, ధర్మానికి స్ఫూర్తిదాయ ప్రతీకగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. తోటి ప్రజలకు విశ్వాసం, నమ్మకం, శ్రద్ద, కరుణతో సేవ చేసినప్పుడే ప్రవక్త లక్ష్యం నెరవేరుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు. జూనియర్ డాక్టర్ల డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. రాష్ట ఆర్థిక పరిమితులను దృష్టిలో ఉంచుకుని ఇతర రాష్ట్రాల్లో జూనియర్ డాక్టర్లకు అందుతున్న ఉపకార వేతనం, ఇతర ప్రయోజనాలను పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. రాష్ట సచివాలయంలో జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ ప్రతినిధులతో మంత్రి నిన్న చర్చించారు. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ,
2: జూడాలు కూడా సమ్మె విరమించారు. ప్రభుత్వం వారి పట్ల చాలా సానుకూలంగా స్పందిస్తూనే పరిమితుల దృష్ట్యా ఏ మేరకు చేయగలం, ఎంత శాతం పెంచడానికి అవకాశం ఉంది, కానీ మిగతా రాష్ట్రాల్లో ఇంటర్న్స్ కి ఎంత ఇస్తున్నారు, మన రాష్ట్రంలో ఎంత ఇస్తున్నారు, అదేవిధంగా పీజీలకు ఎంత ఇస్తున్నారు అనే విషయాన్ని ఇప్పటికే కూలంకషంగా దాని మీద చర్చించడం కూడా జరిగింది. దానికి అనుగుణంగా ప్రభుత్వం పరిమితుల దృష్ట్యా వారి పట్ల సానుకూలంగా స్పందిస్తూనే వారి డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాటిని తీర్చే ప్రయత్నం చేస్తారు.

0: ఇటీవల జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో మహిళల డబుల్స్ విభాగంలో కాంస్య పతకం సాధించిన బ్యాడ్మింటన్ జోడీ పుల్లెల గాయత్రి గోపిచంద్, త్రిసా జాలీలను తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అభినందించారు. ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ గోపిచంద్తో కలిసి గాయత్రి గోపిచంద్, త్రిసా జాలీ హైదరాబాదులో ముఖ్యమంత్రిని నిన్న కలిశారు. ఈ సందర్భంగా ప్రపంచ ఛాంపియన్షిప్లో అద్భుత ప్రతిభ కనబరిచి కాంస్య పతకం సాధించినందుకు ముఖ్యమంత్రి వారిని అభినందించారు. క్రీడల్లో మరిన్ని విజయాలు సాధించి దేశానికి, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్నా అనే తన మాటను అమలులో చూపించిన నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మదర్ థెరిసా జయంతి ఈరోజు. ప్రస్తుత మాసిడోనియాలో 1910 ఆగస్టు 26వ తేదీన ఆమె జన్మించారు. ఎక్కడో పుట్టి సేవ చేయాలనే సంకల్పంతో భారత్కు వచ్చిన ఆమె కలకత్తాలో కుష్ఠువ్యాధిగ్రస్తులకు సేవ చేశారు. సేవ అనే పేరు గుర్తుకురాగానే మదర్ థెరిసా పేరును గుర్తుకు చేసుకునే స్థాయిలో ఆమె ప్రజల మనసులో స్థానం సంపాదించారు. మానవ సేవ కన్నా మిన్నలేదని చాటిన మదర్ థెరిసా భారత్లో ఆపన్నులు, ఆర్తులు, ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంలో ముందు వరుసలో నిలిచి ప్రపంచంలోనే అత్యంత గౌరవనీయమైన వనితగా గుర్తింపు పొందారు. రాష్ట్రంలో ఇటీవల కురుస్తున్న వర్షాలను సద్వినియోగం చేసుకుంటూ వన మహోత్సవం లక్ష్యాలను అధిగమించాలని తెలంగాణ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అధికారులను ఆదేశించారు. హైదరాబాదులోని రాష్ట సచివాలయం నుంచి అన్ని జిల్లాల అధికారులతో మంత్రి నిన్న దృశ్య మాధ్యమ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉపాధి హామీ పనులు, నీటి సంరక్షణ, జీవనోపాధి, ఆస్తుల కల్పనపై అధికారులు దృష్టి సారించాలన్నారు. మొక్కలు నాటే కార్యక్రమాన్ని ముందుగానే ప్రారంభించి ఇప్పటికే 86% లక్ష్యాన్ని పూర్తి చేశామని తెలిపారు. రాష్ట వ్యాప్తంగా 6,18,00,000 మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటి వరకు 5,32,00,000 పైగా మొక్కలు నాటినట్లు మంత్రి పేర్కొన్నారు. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం, రుతుపవన ద్రోణి విస్తరించి ఉన్నట్లు అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా, యానాంలలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్నిచోట్ల కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రాధికారి ఎల్ నారాయణ వెల్లడించారు. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముందని పేర్కొంటూ
1: ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్ యానాంలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్ రాయలసీమలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 7800 టోల్ ఫ్రీ నంబర్కు లేదా mygov.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 28వ తేదీ వరకు పంపవచ్చు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అంతర్జాతీయ ప్రమాణాలతో పాటు అమరావతి రాజధాని ప్రత్యేకతను ప్రతిబింబించేలా భవనాల రూపకల్పనకు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లో జాతీయ రహదారి 365ను 2 లేన్లుగా అభివృద్ది చేసేందుకు 840,41,00,000 రూపాయలను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. తెలంగాణలో గతంలో రద్దయిన కోయగూడెం బొగ్గు బ్లాక్పై హైకోర్టు స్టే తొలగిపోయిందని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. మిలాద్ ఉన్ నబీ సందర్భంగా ముస్లిం సోదరులకు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ సహా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు.
2: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః పునీత త్రిపాఠీ.

ప్రసార విశేషాలు. ఈ ప్రసారంలో 7:05 జాతీయ వార్తలు తెలుగులో హైదరాబాద్ కేంద్రం నుండి రిలీ. 7:15 కొనసాగుతున్న ఉదయ సమీరాల్లో భాగంగా నేటి మాట. రచయిత పాత్రికేయులు ఏల్చూరి సుబ్రహ్మణ్యం గారు కవి, వారి జయంతి సందర్భంగా వారి విశేషాలు. ఆ తరువాత మిలాదున్ నబీ సందర్భంగా మహమ్మద్ అబ్దుల్ రజాక్ గారి ప్రసంగం, పుష్పాంజలి, సమాచారవాణి. అనంతపురం జిల్లా సమాచార లేఖ ఎం మనోహర్ గారు అందిస్తారు 8:30. కర్ణాటక సంగీత కార్యక్రమంలో డాక్టర్ పివిఎస్ లక్ష్మి గారి వీణ వాదనం వింటారు 8:35. మావుడూరు సూర్యప్రసాదరావు గారు మృదంగం. పాటల పల్లకి 8:59. 9:30 వరకు కొనసాగింపు. 10:00 ప్రత్యేక కార్యక్రమం విశాఖపట్టణంలో జరిగిన బ్రిక్స్ సమావేశాలపై. 10:15 తిరిగి పాటల పల్లకి. మళ్ళీ మరిన్ని గీతాలతో మధురిమ 11:00. చిత్రగీతాలు ఇంకొన్ని వినొచ్చు. మధుమంజరిలో 12:10. 12:40 కార్మికుల కార్యక్రమం విశాఖపట్టణం కేంద్ర సమర్పణలో. కార్మికుల మానసిక ఒత్తిడి డాక్టర్ క్రాంతికార్ గారితో బి వెంకటేశ్వర్లు గారి పరిచయ కార్యక్రమం. 4 పడగల పాము గంట్యాడి గౌరినాయుడు గారి కథానిక. 1:10 ఇంకొన్ని సినిమా పాటలు. 1:33 మహిళావాణి, హలో బాగున్నారా, ఫోన్ ఇన్ లైవ్, చలనచిత్ర గీతాలు ఫోన్ ద్వారా శ్రోతలు కోరి రేడియో ద్వారా వినొచ్చు. 2:31 ఒకే గాయకుని గణం నుండి వెలువడిన కొన్ని చలనచిత్రాలలోంచి కొద్దిపాటి పాటలు. సంధ్యారాగాలు 5:30 సాయం సమీరం 6:30 పల్లెసీమలు 7:15 వాణిజ్య పంటల సాగులో ఆదాయాన్ని పెంచుకోవడంలో యాంత్రికమైన పనిముట్ల పాత్ర. ఈ అంశంపై నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఆన్ కమర్షియల్ అగ్రికల్చర్ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ కిరణ్ కుమార్ గారు ఇచ్చే సమాచారం. అనుసంధాన శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమం ఈ రాత్రి 10:00. రాగం తానం పల్లవి హైదరాబాద్ కేంద్ర సౌజన్యంతో. అనంతరం ఆపాత మధురాలు. ఇవి ఈనాటి ప్రసార విశేషాలు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 7:04:36. మరికొద్ది క్షణాలలో తెలుగులో వార్తలు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలీజ్.

0: శివాని వార్తలు చదువుతున్నది ములకాల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధాన రవాణా మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల అమలులో వేగంతో పాటు నాణ్యతా ప్రమాణాల విషయంలో రాజీ పడకూడదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ప్రతి రంగంలోనూ అగ్రగామిగా ఎదగాలంటే భారత్ తన అంతర్గత భద్రతను మరింత బలోపేతం చేసుకోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కెనడా, అమెరికాలో 9 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు టొరంటోకు చేరుకున్నారు. భారత్ చైనా దేశాల మధ్య ద్వైపాక్షిక పురోగతికి సరిహద్దు ప్రాంతాల్లో శాంతి పరిరక్షణ అత్యంత కీలకమని భారత్ తెలిపింది. మిలాదున్ నబీ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక వార్తల వివరంగా, ప్రధాన రవాణా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రణాళిక చేసేటప్పుడే సాధ్యమైన చోటల్లా మౌలిక సదుపాయాల సేవల కోసం ఉమ్మడి వినియోగ కారిడార్లను అన్వేషించాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. సేవా తీర్థులో జరిగిన ప్రగతి 53వ సమావేశానికి మోదీ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ, ప్రణాళిక దశలోనే మంత్రిత్వ శాఖలు, రాష్ట్రాలు సాంకేతికతను, ఆర్థిక సాధ్యతను దృష్టిలో ఉంచుకుని ఇటువంటి సమీకృత విధానాలను పరిశీలించాలని పిలుపునిచ్చారు. మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల అమలులో వేగంతో పాటు నాణ్యతా ప్రమాణాల విషయంలో రాజీ పడకూడదని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మోదీ రైల్వే, రోడ్డు, విద్యుత్ రంగాల్లో 9 రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న 30,000 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో కూడిన 6 కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను సమీక్షించారు. అగ్రిస్టాక్ ఎకోసిస్టమ్ను నిర్మించడంలో రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని మోదీ అభినందించారు. రైతులకు మెరుగైన ఫలితాలు అందించేందుకు దీని వినియోగాన్ని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి రంగంలోనూ అగ్రగామిగా ఎదగాలంటే భారత్ తన అంతర్గత భద్రతను మరింత బలోపేతం చేసుకోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన జాతీయ భద్రతా వ్యూహాల సదస్సు ఎన్ఎస్ఎస్సి ముగింపు సమావేశంలో ఆయన ప్రసంగించారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతకు పటిష్టమైన అంతర్గత భద్రత అత్యవసరమని ఆయన పేర్కొన్నారు. మాదక ద్రవ్యాల సమస్య, నక్సలిజం, ఈశాన్య ప్రాంతంలోని సవాళ్లు తీవ్ర సంక్షోభాలుగా మారకముందే గత ప్రభుత్వాలు వాటిని గుర్తించి ఉంటే దేశం దశాబ్దాల పాటు వాటి దుష్ప్రభావాలను ఎదుర్కోవాల్సి వచ్చేది కాదని ఆయన అన్నారు. ఈ 3 అంతర్గత భద్రతల సమస్యల్లో ఉన్న క్లిష్టమైన సవాళ్లను ప్రభుత్వం పరిష్కరించిందని, ఈ ఘనత సాధించడంలో రాష్ట్ర పోలీసు బలగాలు, కేంద్ర దర్యాప్తు సంస్థలు, కేంద్ర సాయుధ పోలీసు బలగాలు సీఐఎఫ్లు కృషి చేశాయని హోంమంత్రి అభినందించారు. భవిష్యత్తులో తలెత్తే సమస్యలను గుర్తించి వాటిని ముందుగానే అడ్డుకునే వ్యూహాలను రూపొందించడానికి ఈ ఎన్ఎస్ఎస్సి వేదిక రాబోయే 15-20 ఏళ్ల పరిస్థితులను విశ్లేషించాలని ఆయన సూచించారు. వ్యవసాయ డిగ్రీ కోర్సులు అభ్యసించే యువ విద్యార్థులకు శిక్షణ ఇవ్వాల్సిన ప్రాముఖ్యతను వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. న్యూఢిల్లీలో జరిగిన ఐసీఏఆర్ సంస్థల వైస్ ఛాన్సలర్లు, డైరెక్టర్ల సదస్సును మంత్రి నిన్న ప్రారంభించారు. వ్యవసాయ విద్యాబోధన విధానంలో కృత్రిమ మేధస్సును జోడించడం ప్రస్తుత తరుణంలో ఎంతైన అవసరమని మంత్రి అన్నారు.
1: క్లైమేట్ చేంజ్ కి హో, గ్లోబల్ వార్మింగ్ కి హో, బదల్తీ హుయి టెక్నాలజీ హో, నయే నయే రోగో కా ప్రకోప్ హో, మిట్టీ కా ఖరాబ్ స్వాస్థ్య హో, ఉన్ సబ్ కా సమాధాన్ భీ ఢూండనా హై. కృషి శిక్షా ప్రాప్త్ కర్కే జో విద్యార్థి నికల్తే హై ఉన్కా కైసే భవిష్య బెహతర్ హో ఔర్ వో కృషి కో కైసే బెహతర్ కరే, కిసానో కో ఉస్సే కైసే ఫాయదా హో, ఇస్ పర్ విస్తార్ సే చర్చా హో రహీ హై.
0: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కెనడా, అమెరికాలో 9 రోజుల పర్యటన నిమిత్తం టొరంటోకు చేరుకున్నారు. కెనడాలో జరిగే 4 రోజుల పర్యటనలో కెనడా ఆర్థిక మంత్రి ఫ్రాంకోయిస్ ఫిలిప్ షాంపెన్తో జరిగే తొలి ఆర్థిక సమావేశంలో సీతారామన్ పాల్గొంటారు. స్థూల ఆర్థిక పరిణామాలు, ఆర్థిక రంగ సహకారం, ద్వైపాక్షిక పెట్టుబడి అవకాశాలు, ఉమ్మడి అంతర్జాతీయ ప్రాధాన్యతలపై ఇరు వర్గాలు అభిప్రాయాలు పంచుకోవడానికి ఈ సమావేశం ముఖ్యమైన వేదికగా నిలుస్తుంది. ఈ పర్యటన భారత్ కెనడా భాగస్వామ్యంలోని ఆర్థిక రంగ బలోపేతానికి తోడ్పడుతుంది. ఇంధనం, కృత్రిమ మేధస్సు, కీలక ఖనిజాలు వంటి రంగాలకు చెందిన ప్రముఖ సీఈఓలు, అధ్యక్షులు, సీనియర్ ప్రతినిధులతో జరిగే పెట్టుబడి రౌండ్ టేబుల్ సమావేశాల్లో కూడా సీతారామన్ పాల్గొంటారు. ఢిల్లీ ప్రభుత్వం ఈరోజు ఢిల్లీ లక్ష్మీ యోజన పథకం కింద అర్హులైన 4,000 మంది మహిళా లబ్దిదారులకు పత్రాలను పంపిణీ చేయనుంది. ఈ పథకం కింద అర్హులైన మహిళలకు ప్రతి నెల 2,500 రూపాయల ఆర్థిక సహాయం అందుతుంది. కాగా ఇప్పటి వరకు ఈ పథకం కోసం 9,13,000 మందికి పైగా మహిళలు నమోదు చేసుకున్నారని, 6,52,000కు పైగా దరఖాస్తులు తుది దశలో పూర్తయ్యాయని ఢిల్లీ ప్రభుత్వం వెల్లడించింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.

0: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏకి చట్టబద్దమైన హోదా కల్పించడం, ఆ సంస్థలో సంస్కరణలు చేపట్టడంపై రూపొందించిన ముసాయిదా నివేదికను పార్లమెంటరీ కమిటీ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ ముసాయిదా నివేదికపై ఏకాభిప్రాయం కుదిరిన తర్వాత ఎన్టీఏ సంస్కరణలు, దాని బలోపేతం చేయడానికి సంబంధించిన నివేదికను కమిటీ ఆమోదించింది. కాంగ్రెస్ సభ్యుడు ముకుల్ వాస్నిక్ నేతృత్వంలోని ఈ కమిటీ 382వ ముసాయిదా నివేదికను చర్చించి ఆమోదించడానికి 6వ సారి సమావేశమైంది. భారత్ చైనా దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల అభివృద్ది, పురోగతికి సరిహద్దు ప్రాంతాల్లో శాంతి పరిరక్షణ అత్యంత కీలకమని భారత్ తెలిపింది. బీజింగ్లో జరిగిన భారత్ చైనా సరిహద్దు సమస్యపై ప్రత్యేక ప్రతినిధుల చర్చల 25వ సమావేశానికి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యూతో కలిసి సహాధ్యక్షత వహించారు. సరిహద్దు సమస్యలపై ఇద్దరు ప్రత్యేక ప్రతినిధులు తమ అభిప్రాయాలను పంచుకున్నారని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. ఇరు దేశాల సమగ్ర దీర్ఘకాలిక ప్రయోజనాల నేపథ్యంలో సరిహద్దు సమస్యకు రాజకీయ పరిష్కారాన్ని కనుగొనే దిశగా తమ కృషిని కొనసాగించాలని వారు అంగీకరించారు. మిలాదు నబీ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రవక్త మహమ్మద్ బోధనలను స్మరించుకోవడానికి మిలాదున్ నబీ ఒక గొప్ప సందర్భమని రాష్ట్రపతి తమ సందేశంలో పేర్కొన్నారు. ధర్మబద్దమైన ప్రవర్తన, కర్తవ్య పాలన మార్గంలో నడిచేలా ప్రవక్త బోధనలు ప్రజలకు స్ఫూర్తినిస్తాయని రాష్ట్రపతి అన్నారు. ప్రవక్త మహమ్మద్ ఉన్నత ఆదర్శాల స్ఫూర్తితో సమ్మిళిత అభివృద్ది చెందిన దేశ నిర్మాణంలో పౌరులు చురుకుగా పాలు పంచుకోవాలని ఈ సందర్భంగా రాష్ట్రపతి పిలుపునిచ్చారు. 2030 నాటికి భారత్ మొరక్కో మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేయడం, పెట్టుబడులను పారిశ్రామిక సహకారాన్ని పెంపొందించడం కోసం ఇరు దేశాలు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాయి. భారత్ మొరక్కో భాగస్వామ్యం దిశగా ఇది ఒక ముఖ్యమైన ముందడుగు అని విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. 7వ భారత్ మొరక్కో సంయుక్త కమిషన్ సమావేశానికి వాణిజ్య పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద, మొరక్కో పరిశ్రమల వాణిజ్య మంత్రిత్వ శాఖ సహాయ కార్యదర్శి ఒమర్ హెజీరా సహాధ్యక్షత వహించారు. భారత్ న్యూజిలాండ్ దేశాల మధ్య నిన్న వెల్లింగ్టన్లో 2వ దశ రక్షణ వ్యూహాత్మక చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా భారత్ న్యూజిలాండ్ దేశాలు స్వేచ్ఛాయుత సమ్మిళిత ఇండో పెసిఫిక్ ప్రాంతానికి తమ నిబద్ధతను పునరుద్ఘాటించాయి. ఈ ఉన్నత స్థాయి చర్చలు సముద్ర భద్రతను పెంపొందించడం, ఉమ్మడి సైనిక శిక్షణ, రక్షణ సహకారంపై దృష్టి సారించాయి. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసే దిశగా ప్రతినిధి బృందాలు సమగ్ర చర్చలు జరిపినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. భారత్ న్యూజిలాండ్ వ్యూహాత్మక భాగస్వామ్యం 2030లో పేర్కొన్న వ్యూహాత్మక లక్ష్యాలను అమలు చేయడంపై వారు కీలకంగా చర్చించారు. పంచ్కులాలో నిన్న జరిగిన 14వ ఇండియన్ అథ్లెట్ సిరీస్ 2026 పోటీలో పురుషుల 400 మీటర్ల రేసులో విక్రాంత్ పంచాల్ మొహమ్మద్ అజ్మల్పై విజయం సాధించారు. మహిళల హ్యామర్ త్రోలో తన్యా చౌదరి, అనుష్క యాదవ్ మరోసారి మొదటి 2 స్థానాలను కైవసం చేసుకున్నారు. మరోవైపు మహిళల 800 మీటర్ల పరుగులో కవిత విజయం సాధించారు. మహిళల 5000 మీటర్ల విభాగంలో భారతి మొదటి స్థానాన్ని సాధించారు. వాతావరణం. అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, బీహార్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్లలో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే జార్ఖండ్, కేరళ, మాహే మధ్య, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉంటాయని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, అండమాన్ నికోబర్ దీవులు, లక్షద్వీప్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపురలలో ఉరుములు మెరుపులతో కూడిన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఆకాశవాణి వార్తలు ముగిచే ముందు విశేషాలు మరొకసారి. ప్రధాన రవాణా మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల అమలులో వేగంతో పాటు నాణ్యతా ప్రమాణాల విషయంలో రాజీ పడకూడదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ప్రతి రంగంలోనూ అగ్రగామిగా ఎదగాలంటే భారత్ తన అంతర్గత భద్రతను మరింత బలోపేతం చేసుకోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కెనడా, అమెరికాల్లో 9 రోజుల పర్యటన నిమిత్తం టొరంటోకు చేరుకున్నారు. భారత్ చైనా దేశాల మధ్య ద్వైపాక్షిక పురోగతికి సరిహద్దు ప్రాంతాల్లో శాంతి పరిరక్షణ అత్యంత కీలకమని భారత్ తెలిపింది. మిలాదు నబీ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఈ మధ్యాహ్నం 12:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైనంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
2: అలాగా ఏం చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
3: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
2: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
3: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
2: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.

ఉదయ సమీరాల కార్యక్రమానికి స్వరాహ్వానం. ముందుగా ఒక చలనచిత్ర గీతం. పి సుశీల, పిబి శ్రీనివాసులలో అన్నపూర్ణ చిత్రం నుండి.

ఉదయ్ సమీరాల్లో తొలి అంశంగ పాట విన్నాం కదా. ఇంత హాయి అయిన గీతం నిండు నదిలాగా సాగాక ఇప్పుడు వచ్చేది నయాగరా జలపాతం. ఏమిటి నయాగరా జలపాతం? నేటి మాటలోదే 1944 ఆగస్టు 6వ తేదీ గుంటూరులోని లీలామహల్లో ఓ సాహిత్య సభ జరుగుతోంది. అందులో విప్లవధోరణిలో వినూత్న స్వరాలు వినిపించే సభలో ప్రాచీన సాహిత్యానికి సంబంధించిన పండితులు ఉన్నారు. పైగా అలాటిలాటి పండితుడు కాదైన గొప్ప కవి, కవి సమ్రాట్, 1000 వడగలు ఎత్తినటువంటి కల్పవృక్షం విశ్వనాథ సత్యనారాయణ గారు అక్కడ నయాగరా కవులుగా అవతరించి అందులో బెల్లంకొండ రామదాసు గారు కవిత్వం అయిపోయాక మరో కంఠం కంగుమంది. పున్నమి వెన్నెలలై పొంగిన బానిస సంద్రంలో పొరలిన మబ్బుల కెరటం, సామ్రాజ్యపు చెలియలి కట్టను ఛేదించిన రక్త తరంగం, గగనంలో వేగుచుక్క జగమంతా జగచ్చి తంస గర్భదళన హేతి బానిసత్వ విచ్ఛేదన ప్రబల విజయ ప్రజాశక్తి వస్తున్నది ప్రజాశక్తి. ఇలా చదవగానే ఒక్కసారి జనంలో ఏదో కలకలం. విశ్వనాథ సత్యనారాయణ గారు, ఇది నా శిష్యుడు తెస్తున్నటువంటి సరికొత్త సంప్రదాయం, విని ఆశీర్వదించండి అని మొదలెట్టడం చాలా అద్భుతమైన పరిణామం. ఇంతకీ ఇదంతా దేనికి అంటే ఆ కంగుమన్న కంఠం పేరు ఏల్చూరి సుబ్రహ్మణ్యం గారు. గొప్ప కవి, రచయిత, పాత్రికేయునిగా ఆయనకి ప్రాసిద్ధ్యం. ఈరోజు ఆయన జయంతి. నయాగరా కవులుగా అభ్యుదయ కవిత్వోద్యమానికి ఊపిరిలూదిన వారిలో ఏల్చూరి సుబ్రహ్మణ్యం గారు ఒకరు. నాన్నగారి పేరు రామయ్య, అమ్మగారు సుబ్బాయమ్మ. ఏల్చూరి విజయరాఘవరావు గారి పేరు మనం వింటూ ఉంటాం. మనం వినేది ఆయన పేరుతో పాటు ఆయన వేణువు కూడా. జీవితాన్ని ఫ్లూట్ఫుల్గా పండించుకున్నటువంటి పండితుల్లో ఆయన. ఆయనకి తోబుట్టుగా సాహిత్యంలో సంపత్శక్తిగా వెలువడినటువంటి అజాతశత్రువు, సహజకవి, మహావక్త, ఉద్యమ ప్రవక్త ఏల్చూరి సుబ్రహ్మణ్యం గారు. మధురపల్లి గురుబ్రహ్మ శర్మ గారి దగ్గర, భాగవతుల వెంకట సుబ్బారావు గారి దగ్గర, అఖిరాజ్ రమాపతిరావు గారు, నాయని సుబ్బారావు గారు వీరందరి దగ్గర ఆయన విద్యాభ్యాసం సాగింది. ఆ తర్వాత బిఏ పట్టభద్రులు అయ్యారు. అప్పుడు కొందుర్తి ఆంజనేయులు గారు బెల్లంకొండ రామదాసులు గారితో పరిచయమై నయాగరా కవితా సంకలనం సమకూర్చడానికి అది నేపథ్యమైంది. సుబ్రహ్మణ్యం గారు నయాగరా కవిత్రయంలో ఒకరు. త్రివేణి ఆంగ్ల పత్రిక సంపాదకులు కోలవెన రామకోటేశ్వరరావు గారు, దేశిరాజ కృష్ణశర్మ గారు, బెల్లంకొండ రాఘవరావు గారు, గుడిపాడి వెంకటజలం గారు వీరంతా కూడా, జాషువా గారు వీరు స్ఫూర్తి ప్రదాతలు. పులుపుల శివయ్య, కొల్లా వెంకయ్యల మూలంగా ఆయన ఉద్యమ ప్రవేశం చేసి పత్రికలు స్థాపించి నవ్య కళా పరిషత్తును నెలకొల్పి అందులో అనిశెట్టి సుబ్బారావు వంటి ప్రముఖులందరితోటి సాంగత్యం, అద్భుతమైన సాహిత్యం, తమసగర్భ దళసహేతి బంధీకృత ధనిక శక్తి, సకల ప్రజా సముద్ధర్త సుప్తోద్ధృత జీవశక్తి ఇలాంటి పదాలు ఆయన వినియోగించారు. ఆనాటి ఆధునిక కవిత్వంలో

అవి ప్రయోగాలు. శ్రీరంగం శ్రీనివాసరావు గారు, ఆరుద్ర, అబ్బూరి వరదరాజేశ్వరరావు వారంతా కూడా మేమే అన్న కావ్యాన్ని రాసి ఏల్చూరు సుబ్రహ్మణ్యం గారు ఎంత గొప్పవారంటే, ఈ ముగ్గురులో ఎవరో ఒకరికి ఎవరో ఒకరు అంకితాలు ఇస్తుంటే ముగ్గురు కలిసి ఆ మేమే కావ్యాన్ని ఏల్చూరు సుబ్రహ్మణ్యం గారికి అంకితం ఇచ్చారు. ఏల్చూరు సుబ్రహ్మణ్యం గారు తొల్చూలు నయాగరాసుతుడు తానెప్పుడు పల్

ఐదున అంతకు మించి. నేటి మాట ఏల్చూరు సుబ్రహ్మణ్యం గారి, కవి, రచయిత, పాత్రికేయుడు. వారి వివరాలు విన్నారు. ఇప్పుడు మిలాద్ ఉన్ నబీ సందర్భంగా ప్రసంగం వినడానికి ముందుగా ఘంటసాల కంఠంలో అలీబాబా 40 దొంగల చిత్రగీతం.

0: మిలాద్ ఉన్ నబీ సందర్భంగా మొహమ్మద్ అబ్దుల్ రజాక్ గారి ప్రసంగం వింటారు.
1: అమిత దయామయుడు కరుణామయుడైన దేవుని పేర. మిలాదు నబీ ప్రవక్త జన్మదినము. ప్రవక్త మొహమ్మద్ జన్మించక పూర్వము ఆనాటి సమాజం అజ్ఞాన అంధకారంలో మునిగిండెడిది. మానవత్వం దైవభీతి ధర్మగ్రంథంలో మాత్రమే ఉండెను. మానవ జీవన విధానంలో అవి మచ్చికైనా కానరాకుండెను. తరచు యుద్ధములకు ప్రేరేపించుకొనుచు, కాలు దూవుతూ తమ పరాక్రమంలో చాటుకొనుచు, చిన్న చిన్న తగాదాలు కూడా వంశ పారంపర్యంగా కొనసాగించుచు, శత్రుత్వంతో పగలతో ప్రతీకారములతో సమాజం ప్రబలి ఉండెను. ఓడిని యుద్ధ ఖైదీలను, ప్రజలను, స్త్రీలను అవమానపరిచి హింసించి చంపుచుండిరి. స్త్రీధనము, ఆస్తులు ఒకరు కావని అవి యావత్తు బలవంతుని సొత్తుగా భావించడివారు. మనుష్యులను బలిగానిచ్చుట, మత్తు పానీయాలు బానిసలగుట, ఆడబిడ్డ జన్మించినచో బతికి ఉండగానే సమాధి చేయుట, జూదము, దొంగతనము, దోబుడీలు, వావి వరుసలు లేవు, ప్రజల ధన ప్రాణాలకు విలువ లేకపోవడము, దగా, మోసాలు, విపరీతమైన వడ్డీ వ్యాపారాలు, జాతి, తెగ, వర్ణ వివక్షత, అన్ని చోట్ల అశాంతి, అల్లకల్లోలాలు వాతావరణము, శాంతి సౌభ్రాత్వన్న భావన లేని సమాజము. అటువంటి తరుణములో ప్రేమ, శాంతి, సౌభ్రాతత్వము, న్యాయము, ధర్మము, దైవభీతి, మానవత్వాల స్థాపనకై అరేబియా దేశములో మక్కా నగరంలో క్రీస్తు శకం 570లో దేవుడు ప్రవక్త మహమ్మద్ వారిని జన్మింపజేశాడు. ఆయన ద్వారా సన్మార్గము చూపుటకు దేవుని గ్రంథమైన పవిత్ర ఖురాన్ ఆయన ద్వారా మానవాళికి అందించి మానవత్వ విలువను సమాజంలో నింపిరి. వీరి తల్లి పేరు అమీనా, తండ్రి పేరు అబ్దుల్లా.

0: ప్రవక్త గారు తల్లి గర్భంలో ఉండగానే తండ్రిని 6 ఏళ్ల వయసులో తల్లిని కోల్పోయారు. అనాథైన 6 ఏళ్ల బాలు తాతగారని అబ్దుల్ ముత్తలిబ్ హక్కున చేర్చుకున్నారు. ఆయన తదనంతరం పోషణ సంరక్షణ బాధ్యతను పెత్తండ్రి అబూ తాలిబ్ స్వీకరించి అల్లారుముద్దుగా పెంచి పోషించారు. దైవ గ్రంథాల ద్వారా మనకు స్పష్టంగా తెలుస్తుంది, మొట్టమొదటి ప్రవక్త ఆదము నుండి నేటి వరకు దాదాపు 124,000 మంది దైవభక్తులు ఈ భూమి మీద జన్మించినట్లు ధర్మశాస్త్ర గ్రంథాలు స్పష్టంగా తెలుపుతున్నాయి. ఈ ప్రవక్తల పరంపరలోనే చిట్ట చివరి దైవ ప్రవక్త మహమ్మద్ ప్రవక్త జన్మించిరి. చిన్నతనం నుంచే మహమ్మద్ సుగుణాల రాశిగా ప్రశంసించబడ్డారు. సాదిక్, అమీన్, నీతి నిజాయిత, సేవా తత్పరత, సత్యసంధత, విశ్వసనీయత ఆయనకు బాల్యం నుంచే తలవడ్డాయి. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం, నిష్పక్షపాతంగా న్యాయంగా వ్యవహరించడం, అందరినీ కలుపుకొని అందరినీ గౌరవించి అందరి మన్ననలు పొందుచుండిరి. ఒకసారి పవిత్ర మక్కాలోని కాబాతుల్లాను మరమ్మతులుగా ఉంచే సమయంలో స్వర్గం నుంచి వచ్చిన పవిత్ర రాయి తెల్లని రాయి హజ్రే హస్వద్ను ప్రతిష్ఠించే సమయంలో, మా జాతి గొప్పది, మా తెగ గొప్పది, అది మేమే ప్రతిష్ఠకు అర్హులము అని చెప్పి వారు వాదులాడుకునే సమయంలో అందరూ కలిసి, రేపు ఎవరైతే ప్రథమంగా కాబా ప్రార్థనా మందిరంలో అడుగుడతారో వారిదే అదృష్టం, వారి చేతనే ప్రతిష్ఠింపబడినని ఏకగ్రీవంగా తీర్మానం చేసుకుని, అదృష్టవశాత్తు ప్రవక్త మహమ్మద్ వారు ప్రప్రథముగా పవిత్ర కాబా మసీదు నందు అడుగుడిరి. కావున అందరూ ముందు తీసుకున్న నిర్ణయం మేరకు ఆయననే ప్రతిష్ఠించమని కోరగా వారు ఒక పెద్ద దుప్పటిని రప్పించి అందు ఆ పవిత్ర హజ్రే హస్సద్ నుంచి అన్ని జాతులు అన్ని వర్గాల వారి చేత మోయించి అందరి చేతుల మీదుగా ప్రతిష్ఠం చేసి అందరినీ సంతృప్తిపరిచిరి. తల్లిదండ్రుల విషయంలో ఇలా సెలవిచ్చారు, తల్లిదండ్రులకు సేవ చేయండి, వారి పట్ల సత్ప్రవర్తన కలిగి ఉండండి. ఒకరోజు తల్లి బిడ్డకు పెట్టిన పాలు ఆ బిడ్డ జీవితాంతం ఆ తల్లికి సేవ చేసిన ఆ పాలు రుణము తీరదు సుమా. తల్లి పాదాల చెంతనే స్వర్గం ఉంది, తండ్రి స్వర్గానికి ద్వారం లాంటి వారు అని తెలిపిరి. సంతానం పట్ల తల్లిదండ్రుల బాధ్యత, తమ పిల్లలను ప్రేమించండి, పిల్లలు భగవంతుడు అనుగ్రహించిన వరప్రసాద్, మంచి విద్యాబుద్ధులు నేర్పించండి, సజ్జనులుగా తీర్చిదిద్దిన బాధ్యత తల్లిదండ్రులపైనే కలదని బోధించారు. ఒకసారి తన కుమార్తె బీబీ ఫాతిమా పిల్లలైన హస్సన్ హుస్సేన్లను చూచుటకు తన సహచరులతో కలిసి వెళ్లే సమయంలో మనవళ్ళిద్దరూ ఇసుకలో ఆడుకొనుచున్నారు. తాతగారైన మహమ్మద్ గారిని చూడగాన ఆనందంతో చెరుకొక సంఖ ఎక్కిరి. మహమ్మద్ వారి తెల్లని వస్త్రం ధరించడం ఆయనకు ఆనవాయితీ. ఆ తెల్లని వస్త్రంలో మనమళ్ళు ఎత్తుకునే వల్ల మరకలాయను తన సహచరులు ఎంత పనైంది, ప్రవక్త గారి బట్టలు మరకలైపోయినవని చింతించసాగారు. అంతట ప్రవక్త గారు ఈ విధంగా తెలియపరిచే, బట్టలు మరకలు ఉతికితే పోతాయి, కానీ ఆ చిన్నారి మనసులో మరకలు పడితే తాతగారు మాకన్నా బట్టలకే ఎక్కువ విలువ ఇచ్చారు అని చెప్పి ప్రేమను పొందలేము. తాతగారు ఎక్కువ విలువనిచ్చారు, ఆ చిన్నారి హృదయం బలమైన మరకలు ఏర్పడతాయి, ఆ మరకలు ఎన్నిటికీ చెరగోసుమా. ప్రవక్త సహచరమిత్రులు చాలా ప్రేమించేవారు, అందరినీ సమదృష్టితో చూసేవారు. ధనికులైనా పేదవారైనా స్వతంత్రులైనా బానిసలైనా ప్రతి ఒక్కరిని గౌరవించారు, ప్రతి ఒక్కరు ఆహ్వానాన్ని మన్నించేవారు. మనం ఇతరులకు ఎంత ప్రేమనిస్తే అంత ప్రేమను తిరిగి పొందగలము, బంతి గోడకు ఎంత జోరుగా కొడితే అంత జోరుగా ఎలా వెనక వస్తుందో అలా అని బోధించారు. వ్యాధిగ్రస్తులను పరమార్శకు వెళ్ళేవారు, అతిథులను గౌరవించడం, పొరుగువారిని ప్రేమించడం, అనాథలను ఆదుకోవడం, సమానంగా అందరికీ న్యాయం చేయడం భార్యలేడల గౌరవభావంతో మెలగమని చెప్పారు. ఆ భర్త గౌరవ మర్యాదలను, కుటుంబ గౌరవాన్ని, భర్త వారసత్వాన్ని పెంచి పోషించి భార్యని మనం గౌరవించాలి, అది మన కర్తవ్యం. ప్రవక్త మహమ్మద్ వారు తరచుగా మక్కాలో హీరాకొండ గుహలో ప్రశాంత వాతావరణంలో ధ్యానం చేసుకుంటుండేవారు. తనకు 40 సంవత్సరాల వయసులో జిబ్రీల్ అనే దేవదూత ప్రత్యక్షమే, సర్వసృష్టికర్తైన భగవంతుడు నిన్ను ప్రవక్తగా ఎన్నుకున్నారు, నీ ద్వారా దేవుని గ్రంథమైన పవిత్ర ఖురాన్ మానవాళికి మేలుకే నీ ద్వారా అందించెదరు, నీవు దేవుని ప్రవక్త, దేవుని సందేశాన్ని, దేవుని వాక్యాలను ప్రజలకు తెలియపరచమనగా ప్రవక్త ఈ విధముగా పలికిరి. నేను నిరక్షరాశిని ఉమ్మీ, నేను ఎలా చదవగలను, దేవుని వాక్యాలను ఎలా ప్రజలకు తెలుపగలను అనగా జిబ్రీల్ దూత 3 సార్లు ఆలింగనం చేసుకుని, చదువు, దేవుని పేర నీ సృష్టికర్త తలంచుకుంటే జరగనిది ఏదీ ఉండదు అనే దేవుని వాక్యాలు సూరతుల్ అలక్ మొట్టమొదటిసారిగా ప్రవక్త గారిచే చదివించారు. ఇక్కడ బిస్మి రబ్బి కల్లజీ కలక్, కలకల ఇన్సానామిన్ అలక్, ఇక్కడ రబ్బు కల అక్రమ్ అల్లజీ అల్లమా బిల్ కలం అల్లమలి ఇన్సానా మాలుమ్య అలం. భావము, ఓ ప్రవక్త, సర్వసృష్టికర్త అయిన మీ ప్రభు యొక్క నామంతో చదవండి, ఆ ప్రభువే మానవ రక్తముదతో తయారు చేసిను, చదవండి, మీ ప్రభుత్వ అమిత దయామయుడై ఉన్నాడు, ఆ ప్రభువే కలము ద్వారా విద్యను నేర్పెను, మానవుడికి తెలియని విద్య జ్ఞానాన్ని ప్రసాదించను. అప్పటి నుండి దేవుని వాక్యాలు జిబ్రీల్ దేవదత్తుకి వస్తూ అవి ప్రవక్త గారికి అందించేవారు. సూర ఇఖ్లాస్, కులు అల్లాహు అహద్ అల్లాహు సమద్ లం యలిద్ వలం యులద్ వలం యకుల్లహు కుఫువన్ అహద్ భావం. ఓ ప్రవక్త, ప్రకటించండి, సర్వసృష్టికర్త ఒక్కడే, ఆయన అద్వితీయుడు, ఎవరికీ మరియు ఎటువంటి అవసరం లేనివాడు. ఆయన ఏ సంతానము లేదు మరియు ఆయన ఎవరికీ సంతానము కాదు. ఆయనకు సాటి మరెవ్వరూ లేరు. ఈ విధంగా జిబ్రీల్ దూత అందించిన వాక్యాలను తన సహచరులకు చెప్పి గ్రంథస్థం చేసి పవిత్ర ఖురాన్ గ్రంథాన్ని మానవాళికి అందించారు. తన 25 సంవత్సరాల వయసులో తనకన్నా పెద్ద వయస్కురాలైన, ధనవంతురాల విధవరాలైన బీబీ ఖతీజాని వివాహం చేసుకుని వితంతు వివాహాలను ప్రోత్సహించిరి. ధనముకు ఆశించి వివాహం చేసుకున్నారనే అపవాదు లేకుండా బీబీ ఖతీజా యావత్తు ధనాన్ని పేదలకు పంచి ఇచ్చి కట్టుబట్టలతో ప్రవక్త గారిని వివాహము నికా చేసుకుని ప్రవక్త గారి ఆశయాలను వెన్నునిలిచి ఇస్లాం వ్యాప్తికి మొట్టమొదటి ఇస్లాం స్వీకరించిన వ్యక్తిగా చరిత్ర పుటల్లో నిలిచిపోయాను. ప్రవక్త మహమ్మద్ వారు సలాంను స్థాపించిరి. మనకు ఎవరెదిరిన చిన్న పెద్ద బీద గొప్ప అనే భేదము లేక ప్రతివారు ఎదురుపడిన వ్యక్తికి అస్సలామాలేకు అని చెప్పమనిరి. దీని భావము, దేవుడు నీకు శాంతి నసుంగుగాక. దానికి జవాబుగా అవతల వ్యక్తి వాలైకుం సలాం అని చెప్పాలి. దీని భావం, దేవుడు నాకు వలనే నీకును శాంతి నసుంగుగాక. ఈ విధంగా ప్రవక్త గారు శాంతి స్థాపనకు కృషి చేసిరి. ప్రవక్త మహమ్మద్ వారు గొప్ప దానశీలి. ఒకసారి ఒక వ్యక్తి ఆయన సన్నిధిలోకి వచ్చాడు. ఆ సమయంలో ప్రవక్త గారు గొర్రెల మందను కలిగి ఉండిరి. ఆ వ్యక్తి వాటిని చూసి, ప్రవక్త నాకు వీటిని దానం చేయగలరా అని అడుగుగా, దానికి ప్రవక్త గారు చిరుమందహాసంతో వాటన్నిటిని దానం చేసేశారు. అలాగే ఎవరైనా ఏదైనా అడిగితే ఉంటే ఇచ్చేవారు, లేకపోతే ఉన్నప్పుడు ఇస్తానని చెప్పి ఆయన వద్ద ఉన్నప్పుడు వారిని రప్పించి ఇచ్చి వాగ్దానం ప్రకారం వారికి ముట్ట చెప్పేవారు. పాలకునుగా ప్రజలందరి అవసరాలను తీర్చడానికి అవసరమైన చర్యలు తీసుకునేవారు. నిన్ను పాలకునుగా ఎన్నుకున్నాడు దేవుడు, నీ బాధ్యత ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకోవాలి. ఏ ఒక్కరికి అన్యాయం జరిగినా దేవుని ఎదుట నీవు సమాధానం చెప్పవలసి ఉంటుందని తెలిపిరి. ఒకసారి కాబాతుల్లాన్ని జయించిరి. అప్పుడు యుద్ధనీతి, శత్రుశేషము కూడా ఉండకూడదు. యుద్ధానికి అర్హులైన వారందరిని చంపేయడం, స్త్రీలను పిల్లలను బంధించి బానిసలుగా వారిని ఉంచడము ప్రవక్త మహమ్మద్ వారి సైన్యం వేలల సంఖ్యలో ఉండగా కాబాతుల్లా వాసుల సంఖ్య 100లో ఉండు చేవారు లొంగిపోయి తన ప్రాణాలను ఎలాగా నిలవవు కానీ తమ భార్యా బిడ్డలైనా ప్రాణాలతో నిలుస్తారు అని బానిసలుగానైనా జీవిస్తారని వారు తలంచిరి. ప్రవక్త సైన్యం విజయడంక మోగించింది. ప్రవక్త గారు లొంగిపోయిన వారు కాబాతుల్లాను ఇంతవరకు దైవగృహంగా కొలిచేవారు. కానీ యుద్ధనీతి అందరికీ తెలిసిందే, ప్రాణాలు పోగొట్టుకోవడం కానీ ప్రవక్త మహమ్మద్ వారు సైన్యాధికారిని పిలిచి కాబతుల్లా దైవగృహ తాళాలను విజయులైన వారి నుంచి రప్పించి తిరిగి ఓడిన వారికి అప్పగించి మీ ధన ప్రాణ మాన మర్యాదలకు, మీ కుటుంబములకు, మీ ఆస్తిపాస్తులకు ఏ విధమైన నష్టము జరగదు. గతంలో లాగాయే స్వేచ్ఛగా సుఖంగా జీవించండి. మేము కాబతుల్లా దైవగృహాన్ని దర్శించుకోవడానికి వస్తూ ఉంటామని తెలుపుగా ప్రవక్త గారి మాటను ఎవరూ కాదనలేక కాబా పవిత్ర స్థలం యొక్క మందిర తాళాలను అప్పగించి వేసిరి. కానీ వారి మనసులో ఒక ప్రశ్న తలెత్తినది, ఓడిన వారికి తిరిగి అప్పగించడం ఏమిటని. అప్పుడు ప్రవక్త గారు ఈ విధంగా తెలిపారు, మనము బలముతో వారిని ఓడించాము, వారిని గెలిచాము, కానీ వారు మనస్సులు గెలవలేదు. నిజమైన విజయము అవతల వారి మనస్సులు గెలవడమే అని తెలిపిరి. తదుపరి కాబావాసులందరూ సమావేశమై, ఇంతటి చక్కని ఆదర్శవంతుని పరిపాలనలో మనకి, మన కుటుంబాలకి, మన ఆస్తిపాస్తులకి రక్షణ ఉంటుందని తీర్మానించుకుని అందరూ ప్రవక్త గారి వశమై వారు అడుగుజాడలో నడుచుటకు ఏకగ్రహంగా తీర్మానించుకునేరి. ఆ విధంగా ఆ ప్రజలందరి మనస్సులను గెలిచిరి. నిజమైన గెలుపు మనుషులను గెలవడం కాదు, వారి మనస్సులను గెలవడము. ప్రవక్త మహమ్మద్ వారు అధికార పీఠం అలంకరించి సంపన్న జీవితం గడపగల అవకాశం ఉండి కూడా సామాన్య మానవుని జీవితాన్నే, బేదరిక జీవితాన్నే జీవించి మానవాళికి ఆదర్శపడ్డారు. ఆయన రోజుకి 5 సార్లు నమాజ్ స్థాపించిరి. ఆయన ప్రతీది ఆచరించి చేసి చూపి సమాజాన్ని నడిపించారు. ఆయన చేసి చూపిన విషయాలు యావత్తు హదీసులు అంటారు. ఇవి ఆయన ఆచరించి నడిచి చూపిన మార్గదర్శకాలు. దేవుడు అందించిన దైవవాక్యాలు ఖురాన్ గ్రంథము. ఆయన తన 63వ ఏటా పరమపదించారు. ఆయన మరణించే నాటికి తన ఆస్తి కొన్ని నాణేలు మాత్రమే. వాటిలో కొన్నిటిని అప్పు తీర్చడానికి, మరికొన్నిటికి ఆర్ధించిన బీదవారికి ఇవ్వడం జరిగింది. ఆయన తుదిశ్వాస విడిచే సమయానికి ఒంటి మీద ఉన్న బట్టలు చిరుగులతో అతుకులతో నిండి ఉన్నది. ఇటువంటి మహోన్నత వ్యక్తి, ఆదర్శప్రాయుడైన వ్యక్తి పవిత్ర ఖురాన్ గ్రంథాన్ని సమస్త మానవాళికి అందించిన పవిత్ర మానవతామూర్తి, ఆదర్శ జీవన సారథి. వారి జన్మదినం మిలాదు నబీ జరుపుకోవడం మనందరి అదృష్ట భాగ్యం.
1: మిలాద్ ఉన్నబీ సందర్భంగా మీరు ఇంతవరకు మహమ్మద్ అబ్దుల్ రజాక్ గారి ప్రసంగం విన్నారు.

0: మొహమ్మద్ బిన్ తుగ్లక్ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం విన్నారు. ఉదయ సమీరాలు వింటున్నారు.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా. మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% LTV తో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

పుష్పాంజలి. పూర్ణచంద్ర వాణి జయరామ్ గానం, శృతి లయల చిత్రం.

చివరిగా పుష్పాంజలు. శంకర్ మహాదేవన్, విజయ్ ఏస్ దాస్ యుగళగీతం, శ్రీరామదాసు చిత్రం నుండి.

పుష్పాంజలి విన్నారు. ఉదయ సమీరాల కార్యక్రమంలో కడపడి అంశంగా మీరు ఇంతవరకు, అనంతరంశం కొంచెంసేపట్లో. అంతవరకు

0: will take on pre-event favorite and defending champion Fabiano Caruana of the USA States in the event finale. The top three finishers will automatically qualify for next year's Grand Chess Tour. RSS Chief Mohan Bhagwat arrived in the US last night as part of the Sangh's Centenary Year Global Outreach Program. During his stay in the city, Mr. Bhagwat would participate in the Universal Oneness Program and address a gathering of around 5,000 people at the iconic Madison Square Garden on Saturday. The event carries a timeless and universal message: the world is one family. It calls upon us to look beyond artificial divisions and differences, recognize the bonds that unite humanity, and embrace a spirit of mutual respect, harmony, and oneness. And now for a look at today's newspapers, it's over to Saira Mujtaba.
1: Thank you, Shagun. Most of the dailies lead with NSA Ajit Dobhal's visit to China. The Tribune headlines: India-China eye political fix for boundary dispute, stress need for peace and tranquility along LAC. Newspapers also report Prime Minister reviewed 30,000 crore rupees infra projects. The Asian Age headlines: Modi flags digital arrest, pushes for strict surveillance. The Indian Express, citing RBI's monthly state of economy, informs Indian economy resilient amid global uncertainties. The paper adds, India's robust macroeconomic fundamentals continue to provide cushion to the domestic economy. The Statesman writes, Defence Minister Rajnath Singh clears transfer of DRDO missile tech to Indian defence industry. Hindustan Times headlines, 98% flu cases this season due to H1N1 swine flu, says ICMR. And finally, Times of India informs Dolly Parton, queen of country music, dies at 80. And with that, it's back to you, Shagun.
0: Thank you, Saira. And now before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi reviews infrastructure projects worth 30,000 crore rupees at Pragati meeting. Union Home Minister Amit Shah sets 1-year deadline for 100% implementation of 3 new criminal laws. Delhi government to hand over approval letters to 4,000 eligible women beneficiaries under Lakshmi Yojana today. India and China agree to continue their work in seeking political settlement of boundary question for overall and long-term interests. Eid Milad-un-Nabi, birth anniversary of Prophet Muhammad, being celebrated today. Keralites across the globe celebrating Thiruvanam, most auspicious day of Onam. And R. Pragyanan cruises into finals of Grand Chess Tour's last leg after 19-9 win over Germany's Vincent Keimer. And with that, we end the morning news. Have a nice day.
2: ఆకాశవాణి అనంతపురం జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ ఎం మనోహర్.
3: అనంతపురం జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం, బళ్ళారి రాఘవ 146వ జయంతి, జాతీయ చేనేత దినోత్సవం, ప్రపంచ ఆదివాసీ దినోత్సవ కార్యక్రమం, ఘనంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు తదితర అంశాలతో కూడిన అనంతపురం జిల్లా సమాచార లేఖను ఇప్పుడు వింటారు. ఎన్డీఏ ప్రభుత్వంలో అర్హులైన ప్రతి లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని అనంతపురం శాసనసభ్యులు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ తెలిపారు. ఈ నెల 1వ తేదీ శనివారం రోజున అనంతపురంలోని పలు డివిజన్లలో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి నగదు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి నెల 1వ తేదీన లబ్ధిదారులకు పింఛన్ అందజేయడం జరుగుతుందని అన్నారు. నాటకరంగ మహనీయుడైన బళ్ళారి రాఘవ జీవితం నేటి యువతకు ఆదర్శమని జిల్లా రెవెన్యూ అధికారి మాలోలా తెలిపారు. ఈ నెల 2వ తేదీన అనంతపురం కలెక్టర్ కార్యాలయంలో బళ్ళారి రాఘవ 146వ జయంతిని పురస్కరించుకుని బళ్ళారి రాఘవ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలుగు నాటకరంగానికి బళ్ళారి రాఘవ నటుడిగా మాత్రమే కాకుండా సమాజ మార్పు కృషి చేసిన గొప్ప వ్యక్తి అని పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేనేత కార్మికుల కోసం వివిధ పథకాలు అమలు చేస్తున్నాయని అనంతపురం జిల్లా రెవెన్యూ అధికారి మలోలా అన్నారు. ఈ నెల 7వ తేదీ శుక్రవారం రోజున జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని చేనేత జౌళి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన ర్యాలీలో పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ నరసింహులు చేనేత జౌళి శాఖ అధికారులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం చేనేత రంగానికి చేయూతనందిస్తోందని, చేనేత కార్మికులు సహకార సంఘాలను ఏర్పాటు చేసుకుని వారి వ్యాపారాలను అభివృద్ధి చేసుకోవాలని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజనుల సంక్షేమం కోసం పలు పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ తెలిపారు. ఈ నెల 9వ తేదీ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా అనంతపురంలోని గిరిజన భవన్ నందు నిర్వహించిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుక

0: ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆదివాసీలకు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ఈ నెల 15వ తేదీన అనంతపురం జిల్లాలో 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. అనంతపురం పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించిన స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి పయ్యావుల కేశవ్ జిల్లా ప్రగతిని వివరిస్తూ, ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా పేదల సొంతింటి కలను సాకారం చేశామని, జల్జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి మంచినీటి కుళాయి కనెక్షన్ ఇచ్చామని, ముఖ్యంగా రైతాంగానికి పెద్దపేట వేస్తూ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఎన్డీఏ ప్రభుత్వం మహిళల అభ్యున్నతికి ప్రాధాన్యతనిస్తుందని శాసనమండలి సభ్యురాలు దలవాయి రమాదేవి తెలిపారు. దలవాయి రమాదేవి ఎమ్మెల్సీగా పదవి ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఈ నెల 21వ తేదీన అనంతపురం జిల్లాకు వచ్చిన సందర్భంగా పార్లమెంటు సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ, శాసనసభ్యులు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్సీ రమాదేవి మాట్లాడుతూ, ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందించి ప్రజా సంక్షేమానికి తమవంతు కృషి చేస్తామని తెలిపారు. ప్రమాదాల వల్ల జరిగే నష్టాలను తగ్గించే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు స్పందన అగ్నిమాపక శాఖ ఎంతో కృషి చేస్తోందని అగ్నిమాపక సేవల శాఖ డైరెక్టర్ జనరల్ వెంకటరమణ తెలిపారు. ఈ నెల 22వ తేదీ శనివారం రోజున అనంతపురంలోని అగ్నిమాపక శాఖ కార్యాలయంలో నూతన ఆధునిక యంత్రాలతో ఏర్పాటు చేసిన అగ్నిమాపక వాహనాలను, పరికరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ ఏడాది అగ్ని ప్రమాదాల నష్టాలు చాలా వరకు నివారించగలిగామని, ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఫైర్ స్టేషన్ ఏర్పాటుకు ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. ప్రతి ఒక్కరూ నీటిని బాధ్యతాయుతంగా పొదుపుగా వాడుకోవాలని జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ తెలిపారు. అనంతపురం కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ మాట్లాడుతూ, 2-3 నెలలుగా ఎల్నినో ప్రభావం వల్ల వర్షాభావ పరిస్థితులు ఏర్పడి జిల్లాలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అన్నారు. జిల్లాలోని 70% గ్రామాల త్రాగునీరు హెచ్ఎల్సీ, పీఏబీఆర్ డ్యాం, జీబీసీ, గుంతకల్లు బ్రాంచ్ కెనాల్పైనే ఆధారపడి ఉందని, నీటి పంపింగ్ కోసం అత్యవసర చర్యలు చేపట్టామని అన్నారు. ఎల్నినో ప్రభావంతో నీటి లభ్యత తక్కువగా ఉన్నందున ఆరుతడి పంటలు వేయాలని సూచించారు. ఇప్పటి వరకు అనంతపురం జిల్లా సమాచార లేఖ విన్నారు. మరిన్ని కొత్త వార్తా విశేషాలతో సెప్టెంబర్ నెల సమాచార లేఖలో కలుసుకుందాం. రచన ఎం మనోహర్, అనంతపురం జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. వ్యాఖ్యానం షేక్ మస్తాన్బి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, కర్ణాటక సంగీత కార్యక్రమం. శ్రీమతి పివిఎస్ లక్ష్మి గారి వీణావాదనం. మావుడూరి సూర్యప్రసాదరావు గారు మృదంగం. ముందుగా శ్రీరాగంలో ముత్తుస్వామి దీక్షితర్ కృతి శ్రీ వరలక్ష్మి రూపక తాళం.

ముత్తుస్వామి దీక్షితర్ కృతి హిరణ్మయీం లక్ష్మీం, రాగం లలిత, తాళం రూపకం.

0: డాక్టర్ పివిఎస్ లక్ష్మి గారి వీణావాదనం విన్నారు. మౌడూరు సూర్యప్రసాదరావు గారు మృతంగం. కర్ణాటక సంగీత కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈ కేవైసీ.
3: ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం పాటల పల్లకి శ్రోతలు డైల్ చేయవలసిన ఫోన్ నెంబర్లు 2724427288, కోడ్ 0891. హలో
1: హలో, నమస్తే సార్, బాగున్నారా?
0: బాగున్నానండి. ఏ సినిమా?
1: సెంటర్ నా పేరు మెర్సారామ్ని అలమేసిలేరే పెద్దపల్లి నుంచి మాట్లాడుతున్నాను.
0: మీకు ఏ సినిమా నుంచి కావాలి
1: సార్? సెంటర్ సినిమాలో నేను నీకై పుట్టినానని అన్న సాంగ్ కావాలి సార్.

0: హలో,
1: హలో, నమస్తే అండి. నా పేరు భవిష్ ప్రసాదరావు, అనకాపల్ నుంచి మాట్లాడుతున్నాను.
0: చెప్పండి.
1: గృహప్రవేశం నుంచి దారి చూపిన దేవత అనే పాట కావాలి.
0: తప్పకుండా వినండి.

0: హలో,
1: నమస్తే సార్.
0: నమస్కారం
1: సార్.
0: చెప్పండి.
1: ప్రెసిడెంట్ గారి పిల్లంలోని నువ్వు మల్లి తీగ, నేను తేనె తీగ పాట కావాలి.
0: మరి మీరేమిటి, మీ పేరు?
1: నా పేరు సార్ భూములు అప్పారు, బొబ్బుల నుంచి మాట్లాడుతున్నాను, జూబ్లీ రోడ్ సార్.
0: తప్పకుండా.

0: హలో.
1: హలో, నమస్తే సార్. శర్మ గారు
0: నమస్కారం అండి. మీ పేరు?
1: నా పేరు ఎల్లప్ప వెంకటరావు. అనకాపల్లి గవరపాలి వీధి మాట్లాడుతున్నానండి. మాకు కులదైవం సినిమా నుంచి ఘంటసారి గారు పాట వినిపించాను సార్.
0: ఏమిటది
1: పైనుంచి ఓసిన పాట?

0: హలో, ఫోన్ ఇన్ లైవ్.
1: నమస్కార్ సార్. సుజాత నుంచి ప్రకాశం మాట్లాడుతున్నానండి.
0: చెప్పండి ప్రకాశ్ రావు గారు.
1: బావయ్య తిలక బావయ్య పాట కావాలి సార్.
0: పల్లెటూరి బావ. సరే.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: హలో, హలో,
3: నమస్తే అండి.
2: మీ పేరు?
3: నా పేరు, నేను కాకినాడ జిల్లా పాతకొట్ట నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు పలక సత్యనారాయణ సార్.
2: చెప్పండి.
3: అల్లరి పిల్లలు ఈ సినిమాలో నా రాశి కన్య రాశి అనే పాట కావాలి సార్.

పరుగిడకు చెలివేచే నా కొరకు.

పలికేను స్వాగతము. ఉరి పెంగా తమరాక నా చెలితో తెలిపేను, ముంగిటనే రాచిలుక పలికేను స్వాగతము.

0: హలో హలో,
1: గుడ్ మార్నింగ్ సార్.
0: శుభోదయం. మీ పేరు?
1: సార్, చిత్తూరు జిల్లా పోతలపట్టు మండలం తలుపులపల్లి గ్రామం నుంచి నరేంద్ర రెడ్డి సార్. బాగున్నారు సార్?
0: బాగున్నాను. చెప్పండి, ఏం కావాలి
1: సార్? పాత కన్నా ముందుగా నిన్న మొదటి మా సమర్పించింది బాగుంది సార్. మీరు
0: నీడ?
1: అవును సార్, సూపర్గా ఉంది సార్. పాటలు కానీ మీ యొక్క వ్యాఖ్యానం కానీ అన్నీ బాగున్నాయి సార్.
0: ధన్యవాదాలండి
1: సార్. నాకు శకుంతల సినిమాలో నీవు నేను కలిసి

0: ఉఫ్, ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణవణము సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
2: అలాగా? ఏం చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: ఎక్కడున్నావు
4: అమ్మా? ఇది కొత్త అకౌంట్, ఇంకా నా కేవైసీ అప్డేట్.
3: ఇదైతే టక్కున చేసే పని మరి.
4: ఎలా?
3: ఒకవేళ కేవైసీ వివరాలు ఎటువంటి మార్పు లేకపోయినా, లేదా కేవలం అడ్రస్ మారినా, అప్పుడు రిజిస్టర్ మొబైల్, ఈమెయిల్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా లెటర్ ద్వారా సెల్ఫ్ డిక్లరేషన్ చెయ్యి.
4: అయితే ఇతర మార్పులు?
3: ఇంట్లో కూర్చుని వీడియో కేవైసీ లేదా ఆధార్ ఓటీపీ ఆధారమైన ఈ కేవైసీతో అప్డేట్ చేసుకో బ్యాంక్ అధికృత ఛానల్స్ తో.
4: ఇదైతే నూడిల్స్ చేయడం అంత సులువైనది.
3: ఆర్బీఐ అంటుంది
5: కేవైసీ సురక్షితమైన బ్యాంకింగ్ కి తొలి అడుగు.
6: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
7: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
6: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
7: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫార్మ్ 6 నింపాలి.
6: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
7: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి.
6: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
7: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
6: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
8: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
9: Up to 85% LTV తో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
8: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
9: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
8: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్. మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
10: హలో,
11: నమస్తే సార్.
10: నమస్కారం అండి. మీ పేరు?
11: పుల్లన్న సార్. నా పేరు సనప గ్రామము, ఆత్మకూరు మండలము, అనంతపూర్ జిల్లా సార్. పేదరాశి పెద్దమ్మ కథలో సార్. ఓ జవరాలా సార్.

0: హలో.
1: హలో, గుడ్ మార్నింగ్ అండి.
0: శుభోదయం అండి.
1: శుభోదయం.
0: చెప్పండి మీ పేరు.
1: నా పేరు అప్పారావు సాయి టైలర్, ఎలమంచిలి. నేనున్నాను సినిమాలో, ఎట్టాగా ఉన్నారు.
0: మీరు ఏ సినిమాలో ఉన్నారు?
1: నేను ఈ
0: ఓహో,
1: సినిమాలో
0: నేనున్నాను అన్న సినిమాలో.
1: నేనున్నాను సినిమాలో.
0: ఏం పాట?
1: ఎట్టాగో ఉన్నది సాంగ్.

0: హలో.
1: హలో, నమస్తే అండి.
0: నమస్తే.
1: నా పేరు కామేశ్వరి, అమలాపురం నుంచి మాట్లాడుతున్నాను.
0: ఏం పాట?
1: గురు శిష్యులు చిత్రాల్లో అపురూప రూప శనివు పాట వినిపించింది.

పాటల పల్లకి. విన్నారు? తిరిగి ఈ పల్లకి మరిన్ని పాటలతో మీకు అందే సమయం 10:15. సమయం 9:59:36 వస్తోంది. మరికొద్ది క్షణాలలో విశాఖపట్టణంలో జరిగిన బ్రిక్స్ సమావేశాలపై ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి రిలీజ్.

0: ఆకాశవాణి
1: విశాఖపట్నం వేదికగా జరిగిన బ్రిక్స్ యువజన క్రీడా మంత్రుల సమావేశాలపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వెలువడుతోంది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ప్రపంచంలో యువ జనాభా ఒక దేశానికి కేవలం సంఖ్యాబలం మాత్రమే కాదు, అది ఆర్థిక అభివృద్ధికి, సాంకేతిక పురోగతికి, కొత్త ఆలోచనలకు, నూతన నాయకత్వానికి ఒక ప్రధాన శక్తి. అందుకే బ్రిక్స్ అధ్యక్షత వహిస్తున్న భారతదేశం యువశక్తికి ప్రత్యేక స్థానం కల్పించింది. అందులో భాగంగానే విశాఖపట్నంలో యువశక్తి నుంచి క్రీడాశక్తి వరకు బ్రిక్స్ దేశాల మధ్య అంతర్జాతీయ సహకారానికి వేదికను ఏర్పాటు చేసింది. యువతలోని కొత్త ఆలోచనలు, ఆవిష్కరణలు, పారిశ్రామిక సామర్థ్యం, సాంకేతిక పరిజ్ఞానం, సామాజిక బాధ్యతలను అభివృద్ధి లక్ష్యాలతో అనుసంధానించాలనే ఉద్దేశంతోనే శనివారం బ్రిక్స్ యువజన మంత్రుల సమావేశాన్ని విశాఖ వేదికగా నిర్వహించింది. అలాగే క్రీడలను దేశాల మధ్య స్నేహానికి, సహకారానికి, సాంకేతిక పరిజ్ఞాన మార్పిడికి ఒక శక్తివంతమైన వేదికగా మార్చే లక్ష్యంతో ఆదివారం నిర్వహించిన బ్రిక్స్ క్రీడా మంత్రుల సమావేశాలకు కూడా విశాఖపట్నం ఆతిథ్యమిచ్చింది. ఈ రెండు చారిత్రక సమావేశాలతో విశాఖపట్నం అంతర్జాతీయ దృష్టిని మరోసారి ఆకర్షించిందని చెప్పొచ్చు. 2026 సంవత్సరానికి గాను బ్రిక్స్ కూటమి అధ్యక్షత బాధ్యతలను స్వీకరించింది భారత్. స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణమనే విస్తృతమైన ఇతివృత్తంతో భారత్ ఈ ఏడాది తన అధ్యక్షతన బ్రిక్స్ సమావేశాలు నిర్వహిస్తోంది. ప్రజా కేంద్రీకృత, మానవతా దృక్పథంతో భారత్ తన బ్రిక్స్ అధ్యక్షతను ముందుకు తీసుకెళ్తోంది. ఈ నేపథ్యంలోనే యువతను అభివృద్ధి ప్రక్రియలో భాగస్వాములుగా చూడటం, వారి సృజనాత్మకతకు అవకాశాలు కల్పించడం, క్రీడలను సామాజిక అభివృద్ధి, అంతర్జాతీయ స్నేహానికి సాధనంగా ఉపయోగించడం వంటి అంశాలకు ప్రత్యేక ప్రాధాన్యం కల్పించాలని భారత్ సంకల్పించుకుంది. అందులో భాగంగానే భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖలోని యువజన వ్యవహారాల విభాగం ఆధ్వర్యంలో శనివారం విశాఖపట్నంలో ఈ బ్రిక్స్ యువజన మంత్రుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మనసుఖ్ మాండవీయ అధ్యక్షత వహించారు. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ సహాయ మంత్రి రక్షా నిఖిల్ ఖడ్సే, యువజన వ్యవహారాల విభాగం కార్యదర్శి సునీల్ పాలివాల్ ఈ సమావేశాల్లో పాల్గొన్నారు. ఇక ఈ బ్రిక్స్ సదస్సుకు సభ్యదేశాలైన రష్యా, దక్షిణాఫ్రికా, చైనా, ఈజిప్ట్, ఇండోనేషియా, ఇరాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇథియోపియా, బ్రెజిల్ దేశాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. రష్యా తరపున స్పోర్ట్స్ డిప్యూటీ మినిస్టర్ అలెక్సీ మొరోసోవ్, చైనా తరపున స్పోర్ట్స్ అడ్మినిస్ట్రేషన్ డిప్యూటీ మినిస్టర్ కుయిచియాన్, దక్షిణాఫ్రికా తరపున స్పోర్ట్స్ అండ్ కల్చర్ డిప్యూటీ మినిస్టర్ పీస్ మోబే, ఈజిప్ట్

తరపున కౌన్సిలర్ మహమ్మద్ ఖటర్, ఇండోనేషియా ప్రతినిధి బృందానికి కాన్సుల్ జనరల్ ఎడి వార్టోయో ఈ సదస్సుకు హాజరయ్యారు. అలాగే ఇరాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇథియోపియా, బ్రెజిల్ దేశాల నుంచి కూడా ఈ సదస్సుకు హాజరయ్యేందుకు నగరానికి విచ్చేశారు. వారందరికీ కేంద్ర మంత్రులిద్దరూ సాదర స్వాగతం పలికారు. ఈ నెల 19-20 తేదీల్లో గుజరాత్లోని గాంధీనగర్లో జరిగిన బ్రిక్స్ యూత్ సమ్మిట్, బ్రిక్స్ యూత్ కౌన్సిల్ సమావేశాల ఫలితాల ఆధారంగానే ఈ మంత్రుల సమావేశంలో చర్చలు జరిగాయి. ఆ కార్యక్రమాల నుంచి వచ్చిన సిఫార్సులు, దృక్పథాలు ఈ మంత్రివర్గ చర్చలకు ఒక ముఖ్యమైన పునాదిని అందించాయి. ఈ కార్యక్రమాల్లో బ్రిక్స్ సభ్య దేశాలు, భాగస్వామ్య దేశాల నుంచి యువ ప్రతినిధులు, యువ నాయకులు, విధానకర్తలు, సీనియర్ అధికారులు పాల్గొని యువతకు ప్రాధాన్యత ఉన్న అంశాలపై సంభాషణలు, అనుభవాల మార్పిడి, ఉమ్మడి చర్యల కోసం వేదికలను ఏర్పరచుకున్నారు. బ్రిక్స్ దేశాల నుంచి యువజన వ్యవహారాల బాధ్యత వహించే మంత్రులు, సీనియర్ అధికారులు ఇందులో పాల్గొని యువజన సహకారంలో సాధించిన పురోగతిని సమీక్షించారు. విధాన దృక్పథాలను పంచుకుంటూనే అందరినీ కలుపుకుని పోయే అభివృద్ధిలో యువత పాత్రను పెంచే ప్రాధాన్యతలపై కూడా చర్చించారు. శనివారం మధ్యాహ్నం నగరంలోని స్థానిక హోటల్లో ప్రారంభమైన ఈ బ్రిక్స్ యువజన మంత్రుల సమావేశంలో బ్రిక్స్ ప్రతినిధులను ఉద్దేశించి కేంద్ర మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 100 ఏళ్లు పూర్తయ్యే 2047 సంవత్సరం కోసం తాము ఒక విజన్ డాక్యుమెంట్ ను రూపొందించామని, ఈ విజన్ ను సాకారం చేసే దిశగా దేశాన్ని నడిపించేందుకు రాజకీయ నేపథ్యం లేని 100,000 మంది యువ నాయకులను తీర్చిదిద్దాలని ప్రధాని పిలుపునిచ్చారని చెప్పారు. అదే స్ఫూర్తితో తాము అనేక కార్యక్రమాలను ప్రారంభించామని తెలిపారు. స్వచ్ఛంద సేవ, అభ్యాసం, నాయకత్వం, పౌర భాగస్వామ్యం కోసం ఒకే వేదికగా మైభారత్ని ఏర్పాటు చేశామన్నారు. ఈరోజు 2,50,00,000కు పైగా యువకులు ఈ ప్లాట్ఫామ్ లో నమోదు చేసుకుని చురుగ్గా పాల్గొంటున్నారని వెల్లడించారు. మంచి భవిష్యత్తును తీర్చిదిద్దడంలో యువతతో భాగస్వామ్యం వహించాల్సిన అవసరాన్ని కూడా కేంద్ర మంత్రి ఈ సందర్భంగా ఉద్ఘాటించారు. బ్రిక్స్ భారత అధ్యక్షతలో మన భాగస్వామ్య భవిష్యత్తును తీర్చిదిద్దడంలో యువత కేవలం లబ్ధిదారులుగా మాత్రమే కాకుండా చురుకైన భాగస్వాములుగా గుర్తించాలనేది తమ స్పష్టమైన దృక్పథమన్నారు. యువత భాగస్వామ్యం నుంచి యువత భాగస్వామ్య బంధం వైపు, అలాగే యువత కోసం కార్యక్రమాల నుంచి యువతతో నిర్మించే వేదికల వైపు అడుగులు వేద్దామని మన్సుఖ్ మాండవీయ పిలుపునిచ్చారు. యువత భవిష్యత్ కోసం సిద్ధపడటమే కాకుండా దానిని స్వయంగా తీర్చిదిద్దే బ్రిక్స్ ని సైతం మనం కలిసి నిర్మిస్తామని సూచించారు. ఈ సమావేశానికి ముందు బ్రిక్స్ ప్రతినిధులు విశాఖపట్నం సమీపంలో ఉన్న ప్రముఖ వారసత్వ ప్రదేశాలలో ఒకటైన చారిత్రాత్మక తొట్లకొండ బౌద్ధారామాన్ని కూడా సందర్శించారు. ఈ సందర్శన భారతదేశ ప్రాచీన నాగరికత వారసత్వాన్ని, శాంతి, సామరస్యం, సాంస్కృతిక మార్పిడి సంప్రదాయాలను ప్రతినిధులకు పరిచయం చేసింది. ఈ విహారయాత్ర ప్రతినిధులకు ఎంతో నచ్చడంతో పాటు మొత్తం కార్యక్రమానికి ఒక గొప్ప సాంస్కృతిక కోణాన్ని జోడించి బ్రిక్స్ దేశాల యువత మధ్య స్నేహ బంధాలను, పరస్పర అవగాహనను మరింత బలోపేతం చేసింది. ఈ బౌద్ధరామం సందర్శనలో ప్రతినిధులు ఏక్ పేడ్ మాకే నామ్ కార్యక్రమంలో కూడా భాగస్వాములై తమ తల్లుల జ్ఞాపకార్థం ఒక్కో మొక్కను నాటారు. ఈ బ్రిక్స్ యువజన మంత్రుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా పాల్గొని మాట్లాడారు. బ్రిక్స్ భాగస్వామ్య దేశాల మంత్రులు, ప్రతినిధులు, యువ నాయకులు, క్రీడాకారులు, కోచ్లకు ముఖ్యమంత్రి సాదర స్వాగతం పలుకుతూ, భాష, సంస్కృతి, భౌగోళికంగా విభిన్నమైన బ్రిక్స్ దేశాలను క్రీడలు, యువత ఒక్కటిగా కలుపుతాయని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. బ్రిక్స్ దేశాల యువజన క్రీడా మంత్రుల సమావేశాలకు విశాఖ వేదిక కావడం గర్వకారణమని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. క్రీడలు కేవలం పోటీలు మాత్రమే కాదని, అవి సంస్కృతి, సంప్రదాయాలు, ప్రజల జీవన విధానానికి ప్రత్యక్ష నిదర్శనమని పేర్కొన్నారు. బ్రిక్స్ దేశాల మధ్య క్రీడా భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు విశాఖ కేంద్రంగా బ్రిక్స్ యూత్ అండ్ స్పోర్ట్స్ ఇన్నోవేషన్ నెట్వర్క్ ను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ప్రతిపాదించారు. విశాఖపట్నం నగరానికి సిటీ ఆఫ్ డెస్టినీగా పేరుందని, భారత తూర్పు తీరానికి ఈ నగరం ఆభరణమని వర్ణించారు. తూర్పు కనుమలు, బంగాళాఖాతం కలిసే విశాఖలో ప్రకృతి అందాలు, ఆర్థిక అభివృద్ధి అవకాశాలు మేళవించి ఉన్నాయని చెప్పారు. ఉద్యోగాలు, ప్రతిభకు సంబంధించి వరుసగా 2 ఏడాది విశాఖ దేశంలోనే 1 సిటీ ఆన్ ది రైజ్ గా గుర్తింపు పొందిందని, మహిళలకు అత్యంత సురక్షితమైన నగరాల్లోనూ విశాఖకు స్థానం దక్కిందని తెలిపారు. వ్యూహాత్మక మారిటైమ్ గేట్వేగాను, టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ గాను విశాఖ ఎదుగుతోందని చెప్పారు. సుదీర్ఘ తీర ప్రాంతం, నైపుణ్యం కలిగిన యువత, ఆతిథ్యం ఇచ్చే ప్రజలతో విశాఖ నూతన భారతదేశ స్ఫూర్తికి ప్రతీకగా నిలుస్తోందన్నారు. వాటర్ స్పోర్ట్స్, స్పోర్ట్స్ టూరిజానికి విశాఖలో అపార అవకాశాలున్నాయని పేర్కొన్నారు. అమరావతి స్పోర్ట్స్ సిటీని కేంద్రంగా పూర్తి స్థాయి స్పోర్ట్స్ ఎకోసిస్టమ్ అభివృద్ధి చేయాలన్నది ప్రభుత్వ ఆలోచన చేస్తోందని వివరించారు. నెల్లూరును క్రీడా ఉపకరణాల తయారీ, అపారల్ టెక్నాలజీ తయారీ కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నట్లు వివరించారు. విశాఖపట్నాన్ని వాటర్ స్పోర్ట్స్ కేంద్రంగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.
ఆంధ్రప్రదేశ్

0: దేశంలో శిక్షణ, ఆవిష్కరణ, తయారీ అనే విధానంలో ఓ సమగ్రమైన ఎకోసిస్టమ్ను రూపొందిస్తున్నామని చెప్పారు. బ్రిక్స్ దేశాల్లో ఉన్న ప్రపంచస్థాయి నైపుణ్యాన్ని కలిసి నేర్చుకోవడానికి, సహకరించడానికి దీర్ఘకాలిక భాగస్వామ్యాలకు ఆంధ్రప్రదేశ్ సిద్ధంగా ఉందని వివరించారు. విశాఖ కేంద్రంగా బ్రిక్స్ యూత్ అండ్ స్పోర్ట్స్ ఇన్నోవేషన్ నెట్వర్క్ ద్వారా అథ్లెట్లు, కోచ్లు, విశ్వవిద్యాలయాలు, స్పోర్ట్స్ నిపుణులు, స్టార్టప్లు, పారిశ్రామికవేత్తలను అనుసంధానించాలన్నారు. క్రీడా ఉపకరణాల తయారీ, హై పెర్ఫార్మెన్స్ ట్రైనింగ్, వాటర్ స్పోర్ట్స్, అంతర్జాతీయ ఈవెంట్లు, స్పోర్ట్స్ టూరిజంలో భాగస్వామ్యాలకు ముందుకు రావాలని బ్రిక్స్ దేశాలను ముఖ్యమంత్రి ఆహ్వానించారు. భవిష్యత్ ఛాంపియన్లను తయారు చేయడమే లక్ష్యంగా బ్రిక్స్ సహకారం ఉండాలని ఆయన ఈ సందర్భంగా సూచించారు. ఈ బ్రిక్స్ యువజన మంత్రుల సమావేశంలో సభ్యదేశాలను కలిపి సంయుక్త ప్రకటనను ప్రకటించాయి. ఇది యువజన సహకారాన్ని పెంచడానికి, అభివృద్ధి ప్రక్రియలలో యువత యొక్క అర్థవంతమైన భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి బ్రిక్స్ దేశాల ఉమ్మడి కట్టుబడిని తెలియజేస్తోంది. ఈ ఉమ్మడి ప్రకటనలో విద్య, శిక్షణ, నైపుణ్యాలు, టెక్నాలజీ ఆవిష్కరణలు, సామాజిక సాంస్కృతిక భాగస్వామ్యం, సామాజిక సేవ, స్వచ్ఛంద సేవ, అభివృద్ధి, పేదరికం, ఆకలి, అసమానతలపై పోరాటం, ఆరోగ్యం, యువత, క్రీడలు, యువత, పర్యావరణం, సుస్థిరత, యువజన మార్పిడి, యువజన సమ్మేళనం కలుపుకొని పోవడం వంటి అనేక అంశాల ప్రాముఖ్యతను ప్రముఖంగా ప్రస్తావించారు. యువత తమ సామర్థ్యాలను పెంపొందించుకోవడానికి, నిర్ణయాధికారంలో అర్థవంతంగా పాల్గొనడానికి, సమకాలీన సమస్యల పరిష్కారానికి తోడ్పడడానికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడంపై ఈ మంత్రుల సమావేశంలో విస్తృతంగా చర్చించారు. భారత్ అధ్యక్షత వహిస్తున్న బ్రిక్స్ ముగింపు దశకు చేరుకుంటున్న తరుణంలో ఈ కార్యక్రమాల ఫలితాలు నిరంతర సహకారానికి బలమైన పునాదిని అందిస్తాయి. మరింత స్థిరమైన, అందరినీ కలుపుకొని పోయే సుస్థిరమైన భవిష్యత్తును నిర్మించడంలో యువత శక్తులు, సామర్థ్యాలను ఉపయోగించుకోవడానికి బ్రిక్స్ దేశాల ఉమ్మడి కట్టుబడిని ఇవి పునరుద్ఘాటిస్తాయి. ఇక గాలా డిన్నర్ పేరిట శనివారం సాయంత్రం నిర్వహించిన అధికారిక విందు కార్యక్రమంలో సాంస్కృతిక ప్రదర్శనలు అతిథులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. వన్ కల్చర్ మెనీ ఫెయిత్స్ వన్ హ్యుమానిటీ అనే సందేశంతో నిర్వహించిన గాలా డిన్నర్లో దేశంలోని భిన్న ప్రాంతాల సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించే కళారూపాలు ఆహుతులను విశేషంగా అలరించాయి. ముఖ్యంగా కూచిపూడి నృత్యాలు, గుజరాతీ వైభవాన్ని చాటుతూ కళాకారులు అందించిన నృత్య ప్రదర్శన, కేరళ సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించే పాటలు, ఇవన్నీ కూడా అతిథులను కట్టిపడేశాయి. అలాగే ఇక చివరిగా జాతి సమైక్యత, భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటుతూ అన్ని రాష్ట్రాల కళాకారులు కలిసి అందించిన బృంద నృత్య చిత్రం ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇక ఆదివారం బ్రిక్స్ క్రీడా మంత్రుల సమావేశం జరిగింది. అంతకంటే ముందు ఆదివారం ఉదయం విశాఖ నగరంలోని ఆర్కే బీచ్ రోడ్లో ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్ 87వ ఎడిషన్లో భాగంగా నిర్వహించిన బ్రిక్స్ ఫ్రెండ్షిప్ సైక్లింగ్ ఈవెంట్లో సభ్యదేశాల ప్రతినిధులతో పాటు కేంద్ర మంత్రులు, స్థానిక ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. కేంద్ర మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ నేతృత్వంలో ప్రారంభమైన ఈ సైక్లింగ్లో ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, యుఏఈ, ఇరాన్, దక్షిణాఫ్రికా మంత్రులు కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమం క్రీడల ద్వారా ఫిట్నెస్, ఆరోగ్యకరమైన జీవనశైలి, ప్రజల మధ్య సంబంధాలను ప్రోత్సహించడంలో బ్రిక్స్ దేశాల ఉమ్మడి కట్టుబడిని ప్రదర్శించింది. ఈ బ్రిక్స్ ఫ్రెండ్షిప్ సైక్లింగ్ను ప్రారంభించిన కేంద్ర క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ మాట్లాడుతూ, సైక్లింగ్ అనేది ఫిట్ ఇండియా ఉద్యమంలో ఒక భాగమని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమాన్ని ప్రారంభించారని గుర్తు చేశారు. సైక్లింగ్ అనేది ఒక అద్భుతమైన వ్యాయామమని, సైక్లింగ్ కాలుష్యానికి ఒక మంచి పరిష్కారమని చెప్పారు. సైక్లింగ్ ద్వారా ఫిట్నెస్ లభిస్తుందని, కాబట్టి ప్రతి ఒక్కరూ ఆదివారం సైక్లింగ్ లో పాల్గొని ఆరోగ్యాన్ని కాపాడుకుందామని పిలుపునిచ్చారు.
1: Occasion of BRICS Summit. BRICS Friendship Cycling is organized. Every BRICS delegates participated. Cycling is a one part of Fit India movement. Honorable Prime Minister initiated Sundown Cycle. Now 1,800 city is organized today. 5 million youth joined today Sundown Cycling. Cycling is a best exercise. Cycling is a solution of pollution. Cycling is a fitness. So we all are join every Sunday on cycling and save our health.
0: అనంతరం బీచ్ రోడ్లోని స్థానిక హోటల్లో బ్రిక్స్ దేశాల క్రీడా మంత్రుల సమావేశం ప్రారంభమైంది. ఈ సదస్సులో ప్రారంభ ఉపన్యాసం చేసిన కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ మాట్లాడుతూ, సభ్యదేశాల ఉమ్మడి విజన్ను స్పష్టమైన క్రీడా సహకారాలుగా మార్చే బ్రిక్స్ క్రీడా భాగస్వామ్యాన్ని నిర్మించాలని పిలుపునిచ్చారు. అథ్లెట్లు, కోచ్ల మార్పిడి, ఉమ్మడి పోటీలు, క్రీడా విజ్ఞాన పరిజ్ఞాన మార్పిడి ఏదైనా కావచ్చు, కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా క్రీడా సహకారాలకు నిజమైన వేదికలను సృష్టించే బ్రిక్స్ క్రీడా భాగస్వామ్యాన్ని నిర్మించాలని మన్సుఖ్ మాండవీయ అన్నారు. దేశ నిర్మాణంలో క్రీడల పాత్రను వివరిస్తూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం తన క్రీడా ఎకోసిస్టమ్ను రూపాంతరం చేస్తోందని, మైదానం నుండి పోడియం వరకు అవకాశాలను సృష్టిస్తోందన్నారు.

0: క్రీడా సామగ్రి తయారీని బలోపేతం చేయడానికి భారత్ చేస్తున్న కృషిని కూడా కేంద్ర మంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. గ్లోబల్ తయారీదారులు, సాంకేతిక సంస్థలు, పెట్టుబడిదారులను మేక్ ఇన్ ఇండియా, ప్లే ఇన్ ఇండియా, గ్రో విత్ ఇండియాకు ఆహ్వానిస్తున్నామని చెప్పారు. పారా స్పోర్ట్స్ ప్రోత్సాహక కార్యక్రమాలు, క్రీడల్లో మహిళల అధిక భాగస్వామ్యం కోసం కొత్త మార్గాల ద్వారా క్రీడలను మరింత అందరినీ కలుపుకొని పోయేలా చేయడానికి భారత్ కట్టుబడి ఉందని మాండవీయ స్పష్టం చేశారు. భారత అధ్యక్షత జరిగిన ఈ బ్రిక్స్ క్రీడా మంత్రుల సమావేశంలో క్రీడల్లో సహకారాన్ని బలోపేతం చేయడానికి 3 ప్రాధాన్యత కార్యక్రమాలకు అంగీకారం లభించింది. అందులో ముందుగా క్రీడా సాంకేతికపై బ్రిక్స్ వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ వర్కింగ్ గ్రూప్ స్పోర్ట్స్ సైన్స్, అథ్లెట్ల పనితీరు, గవర్నెన్స్, ఏఐ, డిజిటల్ రూపాంతరం, ఆవిష్కరణల్లో బ్రిక్స్ సహకారాన్ని బలోపేతం చేస్తుంది. ఇక మరొక ప్రధానమైన కార్యక్రమం బ్రిక్స్ స్పోర్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కాంక్లేవ్. ఈ బ్రిక్స్ స్పోర్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కాంక్లేవ్ కోసం భారత్ చేసిన ప్రతిపాదనకు విస్తృత మద్దతు లభించింది. ఈ ఏడాది నవంబర్లో జరిగే దీని మొదటి ఎడిషన్కు రాజస్థాన్లోని ఉదయపూర్ను ఆతిథ్య నగరంగా ప్రతిపాదించారు. ఇక మూడో అంశమైన బ్రిక్స్ సాంప్రదాయ దేశీయ క్రీడల ప్రదర్శనల పోటీలకు కూడా విశేష మద్దతు లభించింది. ఈ ఏడాది అక్టోబర్ 12-13 తేదీలలో గుజరాత్లోని అహ్మదాబాద్లో ఈ పోటీలను నిర్వహించాలని ప్రతిపాదించారు. బ్రిక్స్ దేశాలు తమ విభిన్న సాంప్రదాయ దేశీయ క్రీడా వారసత్వాన్ని ప్రదర్శించడానికి, పరిరక్షించడానికి ఈ పోటీలు ఒక వేదికను అందిస్తాయి. ఇలా బ్రిక్స్ క్రీడా మంత్రుల సమావేశం క్రీడల ద్వారా ఫిట్నెస్, ఆరోగ్యకరమైన జీవన శైలి, ప్రజల మధ్య సంబంధాలను ప్రోత్సహించడంలో బ్రిక్స్ ఉమ్మడి కట్టుబడిని ప్రతిబింబించింది. అలాగే భారతదేశ బ్రిక్స్ అధ్యక్షత సమయంలో సాధించిన పురోగతిని స్వాగతిస్తూనే యువజన అభివృద్ధి, సమ్మేళనం, సాంస్కృతిక మార్పిడి, అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందించడంలో క్రీడల పాత్రను ప్రతినిధి బృందాలు పునరుద్ఘాటించాయి. 2 రోజుల సదస్సుకు విచ్చేసిన బ్రిక్స్ దేశాల ప్రతినిధులు ఆదివారం సాయంత్రం ఋషికొండ బీచ్ ను సందర్శించారు. ఈ క్రమంలో అక్కడ ఏర్పాటు చేసిన తేనెటి విందులో పాల్గొన్నారు. వారికి స్థానిక కళాకారులు సంప్రదాయ నృత్యాలతో ఆత్మీయ స్వాగతం పలికారు. ఈ సమావేశంలో సాధించిన పురోగతిని ముందుకు తీసుకువెళ్తూ రాబోయే నెలల్లో జరగబోయే బ్రిక్స్ దేశాల సాంప్రదాయ క్రీడా పోటీలు మరింత ఆకట్టుకుంటాయని ఆశిద్దాం. ఇప్పటి వరకు మీరు విశాఖపట్నం వేదికగా జరిగిన బ్రిక్స్ యువజన క్రీడా మంత్రుల సమావేశాలపై ప్రత్యేక కార్యక్రమం విన్నారు. రచన, వ్యాఖ్యానం డివి సత్యనారాయణ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం పాటల పల్లకి కార్యక్రమం. మీకు నచ్చిన పాటను వినాలనుకుంటే ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్స్ 0891-2727-244, అలాగే 0891-2727-288.

0: హలో,
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి. మీ పేరు?
1: నా పేరు సుబ్బలక్ష్మి అండి.
0: ఏ సినిమాలో పాట?
1: క్రాఫ్ట్ నుంచి చేస్తున్నానండి.
0: ఓకే
1: మాకు
0: అండి.
1: అయ్యప్ప స్వామి మహర్షులు ఏదైనా మంచి పాట మేడం గారు. ఈ పాట శ్రోత అందరి కోసం మేడం గారు.
0: తప్పకుండా అండి, వినండి.

0: హలో
1: హలో
0: హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి. మీ పేరు?
1: నేను ఆకుండి ప్రసాద్, శశికళ, రేణుకా నగర్ కాలనీ, విజయనగర్ నుంచి కాల్ చేస్తున్నానండి.
0: చెప్పండి, ఏ సినిమాలో పాట?
1: పరమానంద శిశుల ఖాళీ చిత్రంలో నాలోని రాగ నీవే.
0: తప్పకుండా అండి, వినండి.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: హలో,
3: నమస్కారం మేడం.
2: నమస్తే అండి, మీ పేరు?
3: నా పేరు శంకర్ మేడం, అనంతపురం జిల్లా పాముడి మండలం నుంచి మాట్లాడుతున్నాను మేడం.
2: చెప్పండి, ఏ సినిమాలో పాట?
3: మేడం, వెంకటేష్ గారిది ప్రేమించుకుందాం రా చిత్రం నుంచి మేఘాలయ తాకింది అనే సాంగ్ వినిపించండి మేడం.
2: ఓకేనండి.

0: హలో
1: హలో నమస్తే మేడం.
0: నమస్తే అండి, మీ పేరు?
1: నా పేరు ఎల్లప్ప వెంకటరావు, అనకాపల్లి గౌరపాలి నుంచి మాట్లాడుతున్నానండి. మాకు అదే కొన్ని సినిమా నుంచి ఘంటసార గారు సుశీల గారు పాడడం ఎంతటి ఎంతో విరిచే ప్రాయంలో పాట వినిపించండి అమ్మా.
0: తప్పకుండా అండి, వినండి.

0: హలో
1: పర్సన్ యు
0: హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి. మీ పేరు?
1: మరి నాగర్కర్నూల్ జిల్లా సాతాపు నుంచి నాగశెట్టి మేడం.
0: ఏ సినిమాలో పాట?
1: బబ్రువాహన మేడం, బబ్రువాహన.
0: పాట అండి.
1: నిన్నే నిన్నే చెల్లె నీళ్ళు నీళ్ళు మా పాట మేడం.
0: ఓకేనండి, వినండి.

0: హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి, మీ పేరు?
1: మేడం, అనంతపురం జిల్లా గార్లదిన్న మండలం పాపినేపాలెం నుంచి మధుసూదన్ రెడ్డి మేడం. మురళీకృష్ణ మూవీ నుంచి ఎక్కడ ఉన్నా ఏమైనా నీ సుఖమే కోరుకున్నా అనే సాంగ్ వినిపించగలరా మేడం?
0: తప్పకుండా అండి, వినండి.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: Up to 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్. మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: హలో,
3: నమస్కారం అండి. నా పేరు శ్రీనివాస్ అండి.
2: చెప్పండి, ఏ సినిమాలో?

0: హలో,
1: హలో, నమస్తే మేడం గారు. అండ్ గుడ్ మార్నింగ్.
0: గుడ్ మార్నింగ్ అండి. మీ
1: నా
0: పేరు?
1: పేరు కళ్యాణి, వైజాగ్ మురళీనాథ్ మాట్లాడుతున్నాను మేడం గారు.
0: చెప్పండి, ఏ సినిమాలో పాట?
1: ఈ పాట ముందుగా పుల్లన్ గారి కోసం. ఆయన మంచి జోకులు చెప్తారు. చదరంగంలో పాట అండి మేడం గారు. నవ్వని పువ్వే నవ్వింది ఆ పాట అయ్యండి మేడం గారు.
0: ఓకేనండి.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం మధురిమ పాత తెలుగు సినిమా పాటలు వింటారు. ముందుగా మరో చరిత్ర చిత్రం నుంచి ఎస్ జానకి ఆలపించిన పాటను వింటారు. సంగీతం MS విశ్వనాథన్.

గులేబా కావలి చిత్రం నుంచి ఘంటసాల పి సుశీల ఆలపించిన పాటను వింటారు. సంగీతం జోసెఫ్ కృష్ణమూర్తి.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: కార్యక్రమంలో తర్వాత చాణిక్య చంద్రగుప్త చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన పాటను వింటారు. సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: చిట్టి చెల్లెళ్ళు చిత్రం నుంచి పి సుశీల ఆలపించిన పాటను వింటారు. సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

ఇంటింటి రామాయణం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి ఆలపించిన పాటను వింటారు. సంగీతం రాజన్ నారేంద్ర.

శుభలేఖ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల ఆలపించిన పాటను వింటారు. సంగీతం కెవి మహదేవన్.

మీరు ఇంతవరకు మధురిమ పాత తెలుగు సినిమా పాటలు విన్నారు. మరిన్ని చిత్రగీతాలు మధుమంజరి కార్యక్రమంలో 12:10 వినవచ్చు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 12 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, అనంతరం 12 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: Dhruv Jurel and Devdutt Padikkal. India is currently leading the two-match series 1-0. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
3: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
2: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
3: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
2: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
3: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
2: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
3: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
2: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: మధు మంజరి తెలుగు సినిమా పాటలు వింటారు.

మన్మధుడు చిత్రం నుంచి ఎస్పి చరణ్ పాడిన పాటను విన్నారు. ఇప్పుడు భద్రా చిత్రం నుంచి మల్లికార్జున్ సుమంగళి పాడిన పాటను వింటారు.

మీరు ఇంతవరకు మధుమంజరి తెలుగు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 12:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగిస్తారు. అసంఘటిత రంగ కార్మికుల సామాజిక భద్రతను బలోపేతం చేయడంలో ముఖ్య భూమిక పోషించే ఈశ్రమ్ పోర్టల్ ఈరోజుతో 5 ఏళ్లు పూర్తి చేసుకుంది. మిలాదున్ నబీ, ఓనం పండుగల సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. భారత గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద జర్మనీకి చెందిన విన్సెట్ కీమర్పై 19-9 తేడాతో విజయం సాధించి గ్రాండ్ చెస్ టూర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. ఇక వార్తల వివరంగా, ఖేలో ఇండియా డైలాగ్ను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగిస్తారు. జాతీయ క్రీడా దినోత్సవం 2026 వేడుకల్లో భాగంగా మేరా యువభారత్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా నిర్వహిస్తారు. ప్రతి రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతంలోని ప్రతి జిల్లాలో గల 2 కళాశాలల యువత ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. దేశ క్రీడా ఆశయాలతో యువత మమేకం కావడానికి ఇదొక మార్గాన్ని అందిస్తుంది. అంతేకాకుండా దేశ యువజన క్రీడా వ్యవస్థపై జరిగే చర్చల్లో యువత భాగస్వామ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత యువకులు, మైభారత్ స్వచ్ఛంద కార్యకర్తలు, స్థానిక క్రీడాకారులు ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో చర్చలు జరుపుతారు. యువకులు తమ సొంత ఆలోచనలు, దృక్పథాలు, ఆకాంక్షలను వ్యక్తపరిచేందుకు ఆహ్వానించే యువ సంవాద్ ఈ కార్యక్రమ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. దేశ క్రీడా ప్రయాణంలో యువత భాగస్వామ్యం కావడానికి, వారి ఆకాంక్షలను పంచుకోవడానికి యువజన నేతృత్వంలోని వికసిత్ భారత్ లక్ష్య సాధనకు ఖేలో ఇండియా డైలాగ్ దోహదపడుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న న్యూఢిల్లీలో జరిగిన 53వ ప్రగతి సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో 30,000 కోట్ల రూపాయల విలువైన మౌలిక వసతుల ప్రాజెక్టులను మోదీ సమీక్షించారు. ముఖ్యంగా ప్రధాన రవాణా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రణాళిక చేసేటప్పుడు వీలైన చోట మౌలిక సేవల కోసం ఉమ్మడి యూటిలిటీ కారిడర్లను అన్వేషించాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి చెప్పారు. సాంకేతికత, ఆర్థిక సాధ్యతలను దృష్టిలో ఉంచుకుని ప్రణాళిక దశలోనే ఇలాంటి సమగ్ర విధానాలను పరిశీలించాలని మోదీ మంత్రిత్వ శాఖలను, రాష్ట్రాలకు సూచించారు. ప్రాజెక్టుల అమలులో వేగంతో పాటు నాణ్యతా ప్రమాణాల విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని మోదీ స్పష్టం చేశారు. అసంఘటిత రంగ కార్మికుల సామాజిక భద్రతను బలోపేతం చేయడంలో ముఖ్య భూమిక పోషించే ఈశ్రమ్ పోర్టల్ ఈరోజుతో 5 ఏళ్లు పూర్తి చేసుకుంది. కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 2021లో ప్రారంభించిన ఈ పోర్టల్ దేశంలోనే మొట్టమొదటి ఆధార్ సీడెడ్ అసంఘటిత కార్మికుల జాతీయ డేటాబేస్ను సృష్టించింది. రిజిస్టర్ చేసుకున్న ప్రతి కార్మికునికి ఈ పోర్టల్ ప్రత్యేకమైన యూనివర్సల్ అకౌంట్ నెంబర్ను అందిస్తుంది. సంక్షేమం, ఉద్యోగాలు, నైపుణ్యాభివృద్ధి, అప్రెంటిస్షిప్, పెన్షన్ సేవలను అనుసంధానించే వన్ స్టెప్ డిజిటల్ వేదికగా ఇది రూపాంతరం చెందింది. ఈ పోర్టల్లో 31.89 కోట్లకు పైగా రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. ఈ వన్ స్టెప్ సొల్యూషన్ 15 సామాజిక భద్రత సంక్షేమ పథకాలను ఒకే వేదికపైకి తీసుకొస్తుంది. ఢిల్లీ లక్ష్మీ యోజన పథకం కింద అర్హులైన 4,000 మంది మహిళా లబ్ధిదారులకు ఢిల్లీ ప్రభుత్వం ఈరోజు ఆమోద పత్రాలను అందజేస్తుంది. ఈ పథకం కింద అర్హులైన మహిళలకు ప్రతి నెల 2,500 రూపాయల ఆర్థిక సహాయం అందుతుంది. ఈ పథకం కింద ఇప్పటి వరకు 9,13,000 మందికి పైగా మహిళలు నమోదు చేసుకున్నారు. 6,52,000కు పైగా దరఖాస్తులు పూర్తి వివరాలతో అందినట్లు ఢిల్లీ ప్రభుత్వం వెల్లడించింది. వచ్చే నెల 1వ తేదీ నుంచి మహిళా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు నేరుగా ఈ ఆర్థిక సహాయం జమ అవుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. 2026-27 ఢిల్లీ బడ్జెట్లో ఈ పథకం కోసం 5,110 కోట్ల రూపాయల కేటాయింపు జరిగింది. మహిళలకు ఆర్థిక భద్రత కల్పించి వారిని స్వయం సమృద్ది సాధించేలా చేయడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కెనడా, అమెరికాల్లో 9 రోజుల పర్యటన నిమిత్తం టొరంటోకు చేరుకున్నారు. కెనడాలో జరిగే 4 రోజుల పర్యటనలో కెనడా ఆర్థిక మంత్రి ఫ్రాంకోయిస్ ఫిలిప్ షాంపెన్తో జరిగే తొలి ఆర్థిక సమావేశంలో నిర్మలా సీతారామన్ పాల్గొంటారు. స్థూల ఆర్థిక పరిణామాలు, ఆర్థిక రంగ సహకారం, ద్వైపాక్షిక పెట్టుబడి అవకాశాలు, ఉమ్మడి అంతర్జాతీయ ప్రాధాన్యతలపై ఇరు వర్గాలు తమ అభిప్రాయాలను పంచుకోవడానికి ఇది ఒక ముఖ్యమైన వేదికగా నిలుస్తుంది. ఈ పర్యటన భారత్ కెనడా భాగస్వామ్యంలోని ఆర్థిక రంగ బలోపేతానికి తోడ్పడుతుంది. ఇంధనం, కృత్రిమ మేధస్సు, కీలక ఖనిజాలు వంటి రంగాలకు చెందిన ప్రముఖ సీఈఓలు, అధ్యక్షులు, సీనియర్ ప్రజాప్రతినిధులతో జరిగే పెట్టుబడి రౌండ్ టేబుల్ సమావేశంలో కూడా సీతారామన్ పాల్గొంటారు. ఈ నెల 28వ తేదీ నుండి సెప్టెంబర్ 2వ తేదీ వరకు జరిగే అమెరికా పర్యటనలో భాగంగా సీతారామన్ చికాగో, న్యూయార్క్ నగరాలను సందర్శిస్తారు. G20 ఆర్థిక మంత్రులు సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల సమావేశంలో భారత ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం X @ AIR News_HYDని ఫాలో అవ్వండి.
ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మిలాదున్నబీ పర్వదినాన్ని

0: దేశంలోని వివిధ ప్రాంతాల్లో ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకుంటున్నారు. ప్రవక్త మహమ్మద్ జీవితం, బోధనలను తెలియజేసే మిలాద్ మెహఫిల్స్, సీరత్ సదస్సులను ఈ సందర్భంగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు విస్తృత భద్రతా ఏర్పాట్లు చేశారు. మిలాదున్ నబీ సందర్భంగా రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రవక్త మహమ్మద్ బోధనలను స్మరించుకోవడానికి మిలాదున్ నబీ ఒక గొప్ప సందర్భమని రాష్టపతి తమ సందేశంలో పేర్కొన్నారు. ధర్మబద్దమైన ప్రవర్తన, కర్తవ్య పాలన మార్గంలో నడిచేలా ప్రవక్త బోధనలు ప్రజలకు స్ఫూర్తినిస్తాయని రాష్ట్రపతి అన్నారు. ప్రవక్త మహమ్మద్ ఉన్నత ఆదర్శాల స్ఫూర్తితో సమ్మిళిత అభివృద్ది చెందిన దేశ నిర్మాణంలో పౌరులు చురుకుగా పాలు పంచుకోవాలని రాష్ట్రపతి పిలుపునిచ్చారు. ఈ పవిత్రమైన సందర్భం అందరిలోనూ దయ, సామరస్యం, పరస్పర గౌరవ భావాలను పెంపొందించాలని, సోదర భావాన్ని బలపరచాలని ఉపరాష్ట్రపతి ఆకాంక్షించారు. ఈ పండుగ అందరికీ శాంతి, సంతోషాలు, ఐశ్వర్యాన్ని తీసుకురావాలని రాధాకృష్ణన్ ఆకాంక్షించారు. ఈ పర్వదినం ప్రపంచవ్యాప్తంగా ఐక్యతను, ఆనందాన్ని మరింత పెంపొందించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. దయాగుణం సమాజానికి తిరిగి సేవ చేయాలని స్ఫూర్తి ఎల్లప్పుడూ దేశ ప్రజలకు మార్గనిర్దేశం చేయాలని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మలయాళీలు ఈరోజు ఓనం పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. మలయాళ మొదటి మాసం చింగంలో వచ్చే ఈ పంటల పండుగను కేరళకు బలిచక్రవర్తి రాకకు గుర్తుగా జరుపుకుంటారు. చక్కని పూలమాలలు, రంగురంగుల రంగవల్లికలు, ఓనసద్యంగా పేర్కొనే రుచికరమైన భోజనం, వల్లం కల్లిగా పేర్కొనే పడవ పందాలు, కైకొట్టి కలినృత్యం మొదలైనవన్నీ ఓనం వేడుకల్లో భాగం. ఓనం పండుగ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. కొత్త పంట చేతికి వచ్చిన వేళ ప్రకృతికి కృతజ్ఞతలు తెలిపే సందర్భమే ఓనమని రాష్ట్రపతి తమ సందేశంలో పేర్కొన్నారు. ఓనం పండుగ కేరళ గొప్ప సంస్కృతిని, సోదరభావాన్ని చాటుతుందని, భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రోత్సహిస్తుందని రాష్ట్రపతి ముర్ము అన్నారు. ఓనం కేవలం భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అత్యంత వైభవంగా జరుపుకునే ఒక ఉత్సాహభరితమైన పండుగ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ పండుగ సమాజంలో సంతోషం, ఐక్యత, శ్రేయస్సు స్ఫూర్తిని మరింత బలోపేతం చేయాలని ప్రధానమంత్రి ఆకాంక్షించారు. ఈ ఆనందకరమైన సందర్భం అందరికీ శాంతి, శ్రేయస్సు, సంక్షేమంతో కూడిన ఆనందాన్ని తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తమ సందేశంలో పేర్కొన్నారు. దక్షిణాది రాష్ట్రమైన కేరళ పేరును కేరళంగా మారుస్తూ కేంద్ర హోంశాఖ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం కేరళ రాష్ట్రం పేరు నిన్నటి నుంచి కేరళంగా అమల్లోకి వచ్చింది. ఆగస్టు 11వ తేదీన లోక్సభలో, మరుసటి రోజు రాజ్యసభలోనూ కేరళ పేరు మార్పు బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో ఈ ఉత్తర్వులు జారీ చేశారు. 2030 నాటికి భారత్ మొరక్కో మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేయడం, పెట్టుబడులను, పారిశ్రామిక సహకారాన్ని పెంపొందించడం కోసం ఇరు దేశాలు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాయి. భారత్ మొరక్కో భాగస్వామ్యం దిశగా ఇది ఒక ముఖ్యమైన ముందడుగని విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఆర్థిక వృద్ధిని పెంపొందించడంలో, గ్రామీణ ఉపాధిని కల్పించడంలో, సుస్థిర అభివృద్ధిని ప్రోత్సహించడంలో మత్స్యరంగం, బ్లూ ఎకానమీ కీలక పాత్ర పోషిస్తుందని భారత్ సీషెల్స్ దేశాలు అభిప్రాయపడ్డాయి. సీషెల్స్ మత్స్య వ్యవసాయ మంత్రి వాలెస్ కాస్గో నేతృత్వంలోని ప్రతినిధి బృందంతో మత్స్య పశుసంవర్ధక మంత్రిత్వ శాఖ ఉన్నత స్థాయి ద్వైపాక్షిక సమావేశాన్ని నిర్వహించింది. భారత గ్రాండ్మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద జర్మనీకి చెందిన విన్సెట్ కీమర్పై 19-9 తేడాతో విజయం సాధించి గ్రాండ్ చెస్ టూర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. 2వ క్లాసికల్ గేమ్ను గెలుచుకోవడంతో చివరి రోజు తక్కువ నిడివిగల ఆటలు ప్రారంభమయ్యే సమయానికి భారత ఆటగాడు ప్రజ్ఞానంద 6 పాయింట్ల భారీ ఆధిక్యంలో నిలిచాడు. టోర్నీ ఫైనల్లో ప్రజ్ఞానంద అమెరికాకు చెందిన ఫాబియానో కర్వణతో తలపడతారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. ఖేలో ఇండియా డైలాగ్ను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగిస్తారు. అసంఘటిత రంగ కార్మికుల సామాజిక భద్రతను బలోపేతం చేయడంలో ముఖ్య భూమిక పోషించే ఈస్టర్న్ పోర్టల్ ఈరోజుతో 5 ఏళ్లు పూర్తి చేసుకుంది. మిలాదున్ నబీ, ఓనం పండుగల సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. భారత గ్రాండ్మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద జర్మనీకి చెందిన విన్సెట్ కీమర్పై 19-9 తేడాతో విజయం సాధించి గ్రాండ్ చెస్ టూర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుసుకుందాం.
1: ఆకాశవాణి కార్మికుల కార్యక్రమం.

0: ఈనాటి కార్మికుల కార్యక్రమంలో కార్మికుల మానసిక ఒత్తిడి, ఈ అంశంపై డాక్టర్ క్రాంతికార్ గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త శ్రీ బి వెంకటేశ్వర్లు, తరువాత శ్రీ గంటియాడ గౌరీనాయుడుచే నాలుగు పడగల పాము కథానిక వింటారు. ముందుగా కార్మికుల మానసిక ఒత్తిడి, ఈ అంశంపై డాక్టర్ క్రాంతికార్ గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త శ్రీ బి వెంకటేశ్వర్లు.
1: నమస్కారం క్రాంతికార్ గారు.
2: నమస్తే అండి.
1: రకరకాల వృత్తుల్లో రకరకాల మానసిక ఒత్తిళ్లు సర్వసాధారణం.
2: అవునండి.
1: ముఖ్యంగా పరిశ్రమల్లో లేదా కర్మాగారాల్లో పనిచేస్తున్నటువంటి కార్మికుల్లో మానసిక ఒత్తిడి ఇటీవల కాలంలో కొంచెం ఎక్కువగా వింటున్నాం. ఇది
2: ఎగ్జాక్ట్లీ
1: ఒకప్పుడు ఏంటంటే ఆ కష్టజీవికి మానసిక ఒత్తిడి ఏంటి అనే ఒక అభిప్రాయం ఉండేది. ఇప్పుడు అది పోయి ఒక్క గంట పనిచేయగానే నా బ్రెయిన్ అంతా నా తలంతా గడ్డగట్టుకుపోతుందిరా అని చెప్పి, అంటే మానసిక పరమైన ఒత్తిడి పరంగా చెబుతూ ఉంటారు. ఈ పరిస్థితి బాగా వింటున్నామండి. ఈ ఒత్తిడిని తగ్గించుకొని చేసేటువంటి పని ఏకాగ్రతతో ప్రశాంతంగా చేసుకుంటే ఆ కార్మికుడు, ఆ కర్మాగారం, ఆ దేశం మొత్తం కూడా సస్యశ్యామలంగా సౌభిక్షంగా ఉంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.
2: ఎగ్జాక్ట్లీ.
1: ఎట్లా
2: అంటే ఇప్పుడు ఇటువంటి ఇండస్ట్రీ సంబంధించిన కార్మికులకండి, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో గత 20 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అన్ని చోట్ల కూడా నంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్కి కార్మికులు, కార్మికుల భార్యలు, కార్మికుల పిల్లలకి ఈ హోలిస్టిక్ అప్రోచ్లో వాళ్ళకి హెల్త్ అండ్ స్ట్రెస్ మేనేజ్మెంట్ క్లాసులు పెడుతున్నామండి. ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు మీరు చెప్పినట్టుగా ఈ ఉద్యోగం వస్తే చాలా గొప్ప అనుకునేవారు కాబట్టి స్ట్రెస్ అనేది ఎక్స్ప్రెషన్ అనేది అంత లేదు. ఈనాడు స్ట్రెస్ అనేది ఎక్స్ప్రెషన్ పెరిగింది, జీతాలు పెరిగినాయండి, లైఫ్ స్టైల్ పెరిగిపోయింది, ఎక్స్పెక్టేషన్స్ కంటే ఎక్కువ జీతాలు వాళ్ళకి వస్తున్నాయి, వాళ్ళ పేరు రివిజన్ వచ్చాక వస్తున్నాయి. దీంతో ఏమవుతుందంటే మీకు కంపారిజన్ కూడా స్టార్ట్ అవుతుంది. లైఫ్ స్టైల్ మారిపోవడంతో ఏంటంటే ఈ స్ట్రెస్ ఫీలింగ్ అనేది ఎక్కువైపోయింది. పిల్లల ఎక్స్పెక్టేషన్స్ పెరిగింది, అటు సమాజం నుంచి ఎక్స్పెక్టేషన్ పెరిగింది, అండ్ ఆల్సో బాధ్యతాయుతలుగా మార్చడం అనేది ఇండస్ట్రీస్ పెరిగిపోయారు. అంటే ప్రతి స్టాఫ్ని రెస్పాన్సిబుల్ పర్సన్ చేస్తున్నారు. ఒకటి, వీళ్ళకి రకరకాల షిఫ్ట్లు ఉంటాయండి. షిఫ్ట్లో నిద్రపోవడం అనేది ఒక ప్రాబ్లం. నెంబర్ టూ, ఆల్కహాలిజం అండి. ఎక్కువ మంది కార్మికులు ఎక్కువ ఇబ్బంది పడేది ఏంటంటే ఆల్కహాల్ అండి, విపరీతమైన ఆల్కహాల్. పోర్ట్లో కానీ స్టీల్ ప్లాంట్లో కానీ ఇప్పుడంటే కొంచెం మేనేజ్మెంట్ స్ట్రిక్ట్ చేయడం వల్ల కొంత తగ్గినప్పటికీ కొంత అంటే పెద్దదేం కాదు. అది ఆల్కహాలిజం ఉన్నామంటే ఆబ్సెంటిజం వస్తుందండి, ఆటోమేటిక్గా ఇంట్లో కూర్చుండిపోతారు. ద మెట్ విత్ యాక్సిడెంట్స్, ప్రమాదాలకు గురవుతుంటారు. దాంతో ఏమవుతుంది, కుటుంబాలు చిన్న భిన్నం అయిపోతుంది, చాలామందికి జీతాలు కూడా ఆఫ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అలాగే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీకు ఇదే స్ట్రెస్తో ఉండి పీరియడ్లో పూర్తిగా కార్మికులందరూ డిప్రెషన్లో కలిపోయి ఆటోలన్నీ బిజీ అయిపోయి వీళ్ళందరూ కూడా ఆక్యుపేషన్ రేషన్ అంటే ఓఆర్ రేషన్ అంటాం, అది 60కి 70కి పడిపోయింది. అయితే వాళ్ళు ఒకటే చెప్పారు, సార్ మేము డబ్బులు ఇచ్చుకోలేం, మా దగ్గర డబ్బుల్లో అప్పులు కూరిపోయిందని చెప్పేసి ఒక జీవో ఇష్యూ చేశారు. అక్కడ జీవోలో వైజాగ్, విజయవాడ, వరంగల్, హైదరాబాద్ 4 బైఫ్రికేషన్ రాకముందు చెప్తున్నాను, ఈ 4 డివిజన్లు మోడల్గా పెట్టి రోజుకు 60 మంది డ్రైవర్లకి, కండక్టర్లకి నేను ట్రైనింగ్ ఇచ్చానండి. ఈ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత 1 మంత్ తర్వాత ఆక్యుపేషన్ రేషియో 135% పెరిగిందండి. హాఫ్ ఆఫ్ ద అంటే ఎక్కడైనా ఆగి పలకరించి ఎక్కించుకోవడం, స్మైల్ ఎలా చేయాలి, కండక్టరు డ్రైవర్ ఎలా ఉండాలి, ఒత్తిడి లేకుండా డ్రైవ్ చేయడం ఎలాగ, కండక్టర్ ఒత్తిడి లేకుండా టికెట్లు కొట్టడం ఎలా, ఇవన్నీ నేర్పించేటప్పటికి లాభాలు పంట పండిందండి. అలాగే స్టీల్ ప్లాంట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే ఏంటి, హౌ టు మేనేజ్ స్ట్రెస్, హౌ టు మేనేజ్ యువర్ హెల్త్, మోస్ట్ ఇంపార్టెంట్ హెల్త్ రిలేటెడ్ వస్తాయి అంటే ఏంటి, ఆక్యుపేషనల్ హెల్త్ డిజార్డర్స్ అంటాం. ఏ పని చేసేవాడికి ఆక్యుపేషన్ రిలేటెడ్గా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎక్కువ ఆల్కహాలిజం ఉంది కాబట్టి ఆల్కహాలిక్ డిఎడిక్షన్ క్యాంప్స్ పెట్టడం, హెల్త్కి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కాబట్టి హెల్త్ మేనేజ్మెంట్ చెప్పడం. స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి నాట్ ఓన్లీ మెంటల్ స్ట్రెస్, ఫిజికల్ స్ట్రెస్, ఎమోషనల్ స్ట్రెస్, అండ్ ఆల్సో కొన్ని చోట్ల డిపార్ట్మెంట్లో బాసెస్ ఉంటుంది. ఎక్కువ వేజెస్ వచ్చినాయి కాబట్టి వాళ్ళని జవాబుదారీతనం కూడా ఎక్కువ పెరిగింది. ముఖ్యంగా హెచ్పీసీలు తీసుకుందాం. హెచ్పీసీలో వాళ్ళ ఎంప్లాయీస్కి, నెంబర్ ఆఫ్ పర్సన్స్కి మేము ఇచ్చేసాక ఇప్పుడు క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరిగిందండి, అండ్ ఆల్సో అక్కడ యాక్సిడెంట్లు బాగా తగ్గిపోయినాయి. ఇండస్ట్రియల్ యాక్సిడెంట్స్ తగ్గడానికి కారణం కార్మికుడు బాగుండడం అండి. కార్మికుడిగానే అటెంటివ్గా ఉంటే ఇండస్ట్రియల్ యాక్సిడెంట్ జరగదు, వందలాది కోట్ల రూపాయల లాభం నష్టం రాదు, లాభం

0: తర్వాత నష్టం రాదు. ఇలా ప్రతి ఇండస్ట్రీలోనికైనా హ్యూమన్ ఎర్రర్ వల్ల ఇండస్ట్రియల్ అన్రెస్ట్ కావచ్చు, ఇండస్ట్రియల్గా యాక్సిడెంట్లు కూడా జరుగుతాయి. ఇవన్నీ కూడా నివారించవచ్చు. ఒక కార్మికుడు కానీ బాగుంటే ఆటోమేటిక్గా తెలియకుండా అద్భుతమైన శక్తి వాళ్ళ చేతిలో ఉంది. అది ఎలాగా అనేది మాకు ట్రేడ్ యూనియన్స్ పిలుస్తుంటారండి ఎక్కువ, అంటే హెచ్ఆర్ సెక్షన్ వాళ్ళు పిలుస్తారు హెచ్ఆర్ ట్రైనింగ్ కోసం, అది వేరే చోట జరుగుతుంది. ట్రేడ్ యూనియన్ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ట్రేడ్ యూనియన్లో ఎవరెవరైతే ఐడెంటిఫైడ్ పర్సన్స్ ఉన్నారో, కొంచెం ఇబ్బంది పడే వాళ్ళు, వాళ్ళందరినీ గ్రూప్గా గ్యాదర్ చేసి ఒక్కొక్క రోజు ఒక్కొక్క గ్రూప్ చొప్పున ఒక 1 వీక్ 10 డేస్ 10 గ్రూప్స్కి అలా చెప్తూ ఉంటాం, స్టీల్ ప్లాంట్లో కానీ ఏపీఎస్ఆర్టీసీలో కానీ. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు క్వాలిటేటివ్గా వర్క్ చేస్తారు, క్వాంటిటేటివ్గా వర్క్ చేస్తారు. క్వాలిటేటివ్ బోత్ యాజ్ వెల్ యాజ్ క్వాంటిటేటివ్, ఎక్కువ వర్క్ ఎక్కువ క్వాలిటీతో చేయడం, రెండోదోటి క్వాలిటేటివ్ లైఫ్ వీళ్ళకు ఉంటుందండి. పిల్లం పిల్లలతో ఎలా ఉండాలి, కుటుంబం ఎలా ఉండాలి, హౌ టు మేనేజ్ దేర్ స్ట్రెస్ అని తెలిస్తే ఎవరైనా సరే సముద్రాన్ని ఈదడం వచ్చి ఉండాలి. పెద్ద స్కాలర్ ఉన్నాడు, మీకు తెలియన కథ కాదు అది. వీడికి నీకేం తెలియదు నీకేం తెలియదు అని ఒక అవమానిస్తూ ఉంటాడు, హాఫ్ లైఫ్ వేస్ట్ అని. ఫైనల్గా పెద్ద వరద వచ్చింది, నా మునిగిపోతున్నప్పుడు మీకు ఈత కొట్టడం వచ్చాడు స్కాలర్, నాకు రాదన్నాడు, అయితే మీ జీవితం అంతా వేస్ట్ అని చెప్పేసి వీడు ఈదుకుంటూ పోయాడు. అంచేత ఏ వృత్తిలోనే సరే, మేబీ ఐఏఎస్ ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసర్ ఎనీథింగ్, ఈ నీడ్ సెల్ఫ్ని మలుచుకో, లైఫ్ స్కిల్ అంటాం. ఆ లైఫ్ స్కిల్ కార్మికుడే కావచ్చు, ఈ మేబీ ఎంటర్ప్రెన్యూర్ అంటే ఎంప్లాయీ కావచ్చు, ఎంప్లాయర్ కావచ్చు, ఎవరికి ఉన్నా ఉన్నది ఒకే బాడీ ఒకే మైండ్ ఒకే హెడ్, దాన్ని మేనేజ్ చేసుకుంటే డెఫినెట్గా ఆల్ ఈజ్ వెల్ అంటనమాట.
1: ఇప్పుడు విశాఖపట్నం ఈ పరిసర ప్రాంతాలు పరిశ్రమలకు బాగా నెలవైనటువంటి ప్రదేశం.
0: అవునండి,
1: భారీ పరిశ్రమలు ఉన్నాయి.
0: అవును,
1: ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ అవనివ్వండి, అట్లాగే నేవీ ఉంది, ఇండియన్ నేవీ, అట్లాగే హిందుస్థాన్ షిప్ యార్డ్, పోర్ట్ ట్రస్ట్, ఇట్లా పెద్ద పెద్ద పరిశ్రమలకు నెలవండి ఇది. ఇక్కడ ఎన్నో వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు. అయితే నేను అనేది ఏంటంటే, ఈ అందరూ కలిసి కానీ లేదా వాళ్ళ వాళ్ళ ఇండివిజువల్గా కానీ వీళ్ళల్లో ఒత్తిడిని తగ్గించే విధంగా కాస్త మీలాంటి వాళ్ళ సహకారం తీసుకుని, వాళ్ళ కౌన్సిలింగ్ లాంటివో లేకపోతే మీరు ఏ రకంగా సహాయం చేస్తారో ఒత్తిడిని తగ్గించడానికి చేయించుకుంటే ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
0: ఆల్రెడీ ఇప్పుడు చేస్తున్నామండి. అంటే కంపెనీలు కొన్ని పిలుస్తాయి హెచ్ఆర్ డివిజన్ తరఫున, యూనియన్స్ వాళ్ళు గమనిస్తారండి, యూనియన్స్ మెంబర్స్కి వాళ్ళ యూనియన్ సభ్యుడు ఏమైనా ఎలా ఉన్నాడని వాళ్ళకి ఈజీగా తెలుస్తుంది. ఈవెన్ మీరు చూడండి, చిన్న బ్లడ్ మీకు కావాలని తెలిస్తే, ఒక యూనియన్ సభ్యుడు తెలిస్తే ఇమీడియట్గా అది వాట్సాప్ గ్రూప్లో అందరికీ వెళ్ళిపోతుంది. ఒకటి కాదండి, 100 మంది వస్తారు మీకు స్టీల్ ప్లాంట్లో కానీ మరో చోట, అంత వాళ్ళకి యూనిటీ ఉంటుంది. కాబట్టి వాళ్ళకి దెన్నో వీడికి ఈ ప్రాబ్లం ఉంది, వీడికి ఈ ప్రాబ్లం ఉంది అని వాళ్ళందరినీ గ్రూప్గా ఒక హాల్లో పెట్టి మేము డే అంతా కలిపి ఇటువంటి ప్రోగ్రామ్స్ ఆల్మోస్ట్ అలా మీరు చెప్పిన అన్ని కంపెనీల్లోని నేను ట్రైనప్ ప్రోగ్రామ్ చేశాను. లేని వాళ్ళందరికీ మేము ఎందుకు ఫ్రీగా చేస్తున్నామంటే, సర్వే జన సుగ్గునభావం ఉందని అందరూ చేయాలి కాబట్టి. వీళ్ళు బతుకు బాగుంటే మన భారతదేశం అనేది ఎకనామిక్ గ్రోత్ వస్తుంది. అలాగే కార్మెంట్ల ఫెర్టిలైజర్స్ కానీ, లేదంటే హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ హైదరాబాద్ కానీ హాల్ అంటాం వాళ్ళు కానీ, ఆల్ కంపెనీస్ అండి, అంటే ప్రైవేట్ సెక్టర్ కావచ్చు పబ్లిక్ సెక్టర్ కావచ్చు, మొత్తం మీద ఇండస్ట్రియల్. మీరు చెప్పినట్టుగా వైజాగ్ అనేది ఇట్స్ ఎ హబ్ ఆఫ్ ఇండస్ట్రీస్, ఫ్యూచర్లో సాఫ్ట్వేర్ హబ్ అవుతుంది. ఇంకా ఇంకా స్ట్రెస్ పెరుగుతుంది. ఇప్పుడు బాగా పొల్యూషన్ పెరిగింది, దట్ ఆల్సో స్ట్రెస్. సౌండ్ పొల్యూషన్ పెరిగింది, దట్ ఆల్సో స్ట్రెస్. వెహికల్ పొల్యూషన్ పెరిగింది, దట్ ఆల్సో స్ట్రెస్. వీటి నుంచి ఎలా బయటపడాలనేది దానికోసం కూడా ఫ్యూచర్లో అడుగుతారండి. ప్రజెంట్ అడగడం లేదని ఫ్యూచర్లో అడుగుతారు. ఏది అవసరమో దాన్ని తీర్చడమే ఫిల్ ద గ్యాప్ టెక్నిక్ అంటే, ఒక అవసరాన్ని ఫిల్ చేయడమే. ఆటోమేటిక్గా మీకు మా అవసరం ఎక్కడుందో మేము రెడీ టు గివ్. అటు గవర్నమెంట్ కావచ్చు, ప్రైవేట్ కావచ్చు, ఆల్ ఇండియా రేడియో కావచ్చు, దూరదర్శన్ కావచ్చు, ఎవరు అడిగినా సరే నా హెల్ప్ రెడీగా ఉంటుంది.
1: ఒక చిన్న బర్నింగ్ సమస్యకు సంబంధించి అడుగుతానండి. ఇప్పుడు ఈ పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు కొందరు, అందరూ అని నేను అవును, ఏదో తాత్కాలిక ఆనందం కోసం ఈ ధూమపానం, మద్యపానం, జర్దా, గుట్కా, కైనీ లాంటి పొగాకు సంబంధ పదార్థాలు చీటికి మాటికి గంట గంటకు బయటకు వెళ్ళడము, నిజానికి అది తీసుకున్న తర్వాతే అమ్మయ్య ఇప్పుడు నాకు కొంచెం ఉపశమనంగా ఉందని అనేవాళ్ళు ఉన్నారు. వీటిని ఏమన్నా మనం ఈ సమస్యల్ని మనం అధిగమించే విధంగా ఏమైనా చేయొచ్చా?
0: అంటే ఇప్పుడు ప్రాబ్లం పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఐడెంటిఫై చేసేస్తారండి వీళ్ళు. వీళ్ళు డిఫెక్టివ్ పీపుల్, వీళ్ళు ప్రాబ్లం పీపుల్ అని యూనియన్స్ ఐడెంటిఫై చేసి వాళ్ళకి స్పెషల్గా కౌన్సిలింగ్స్ వాళ్ళే ఇప్పించుకుంటారు. ఎందుకంటే యూనియన్ అనేది నెక్స్ట్ టైం వాళ్ళ ఎలక్షన్లో నెగ్గాలంటే వాళ్ళకి కావాల్సింది సపోర్ట్ కదండి, కార్మికుల సపోర్ట్. కార్మికులు బాగుంటేనే కదా వాళ్ళ యూనియన్కి పేరు వచ్చేది. అంచేది మీరు చెప్పినట్టుగానే చాలామంది కార్మికులకి గుట్కా, పాన్ పరాగు, జరదా, అంటే డ్రగ్స్ వరకు అయితే ఎవరు వెళ్ళదు కానీ ఆల్కహాలిజానికి అలవాటు పడ్డ వాళ్ళు ఎక్కువండి, స్మోకింగ్కి, కానీ గుట్కాలకి. డ్రగ్స్ అనేది ఇప్పుడు పిల్లలు అలవాటు పడుతున్నారు, బట్ వీళ్ళందరికీ కూడా చాలామంది కొంత 10 మంది అంటే 10 మందిలో 7 మందికి ఈనాడు స్మోకింగ్ కానీ, కైనీ కానీ, గుట్కా కానీ, ఆల్కహాల్ కానీ, అకేషనల్ ఆల్కహాల్ కావచ్చు, ఎడిక్టెడ్ ఆల్కహాల్ కావచ్చు, ఉంది చాలామందికి.

0: ట్రీట్మెంట్లు ఇస్తాం, థెరపీలు ఇస్తాం, కౌన్సిలింగ్ ఇస్తాం, ఇంకా చాలా మంది ఉంటారు, ఎంతమంది అయినా సరే ఇవ్వడానికి వీఆర్ రెడీ.
1: అంటే వాళ్ళల్లో ఉండే ఆ విత్డ్రాయల్ సింప్టమ్స్,
0: సింప్టమ్స్ మేనేజ్ చేస్తామండి. అంటే డింక్ అయిపోతే విత్డ్రాయల్ సింప్టమ్స్ ట్రాక్షన్ కి తెలియాలి. కాళ్ళు చేతులు వణికితే గుండె దడ వస్తుంది, అయోమయంగా ఉంటారు, మనసు లాగుతుంది, అది తాగిదాకా ఊరుకోదు. కొంతమందికి తాగకపోతే ఫిట్స్ వస్తాయి, వాటి రమ్ ఫిట్స్ అంటారు, విత్డ్రాయల్ సింప్టమ్స్ లో ఒక వెరైటీ అవి. సో అలాగే హాల్యూసినేషన్స్, ఇల్యూజన్స్ వస్తాయి, వాటిన్నిటిని మేనేజ్ చేస్తామండి. మేనేజ్ చేసిన తర్వాత నెక్స్ట్ థెరపీ కదా, ఫస్ట్ లెవెల్ ఈస్ మేనేజింగ్ ద విత్డ్రాల్ సింప్టమ్స్.
1: చాలా చాలా ధన్యవాదాలు క్రాంతికర్ గారు. సమస్యని అధిగమించే విధంగా పరిష్కారాలు చక్కగా మరి శ్రోతలందరికీ కూడా విపులంగా తెలియజేసినందుకు మీకు హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం అండి.
0: మీకు కూడా నమస్కారం అండి.
2: మీరు ఇంతవరకు కార్మికుల మానసిక ఒత్తిడి ఈ అంశంపై డాక్టర్ క్రాంతికర్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ బి వెంకటేశ్వర్లు. కార్యక్రమంలో తరువాత శ్రీ గంట్యాడ గౌరీనాయుడుచే నాలుగు పడగల పాము కథానిక వింటారు.
3: భారీ తుఫానట హెచ్చరించింది టీవీ. ఆగకుండా కురుస్తోంది వాన, కరెంటు పోయి వీధిలో చీకటి తన ఆధిక్యతను ప్రదర్శిస్తోంది. ఆకాశం నుండి కాటుక గోడలు కరిగి చీకటిగా జారుతున్నట్టుంది. నా లోపల కూడా అలాగే సుడులు తిరుగుతున్న చీకటి వాన. నిద్ర రావడం లేదు. లేచి పెరట్లోకి వెళ్ళాను. ఇంటి వెనక చెరువులో కప్పల బెకబెకలు, చెరువు కవతల తోట పెండిలోంచి చింతగీర్ల వృధా, జుట్టు విరబోసుకుని గంతులేసే చీకటి దెయ్యానికి ఉత్సాహాన్నిస్తున్నట్టు నిశీది సంగీతం, ఇంటి గోడ కవతల నుండి హృదయవిదారకంగా గుండెని కోస్తున్నట్టు కీచు గొంతుక. కప్పపిల్ల కావచ్చు, ఏ పాము నోటుకో దొరికిపోయి ఉంటుంది. పాము నోటి నుండి బయటపడలేక వింజుకుంటూ అసహాయంగా చేసే ఆర్తనాదం అది. అదొక ఆపలేని, చూడలేని, భరించలేని బీభత్స దృశ్యం. ఇక నిద్ర రాదని తేలిపోయింది. ఏవేవో ఆలోచనలతో మనసంతా అల్లకల్లోలంగా ఉంది. ఉరుములు, మెరుపులు, వర్షంతో బయట అలాగే ఉంది. కళ్ళు మూసుకొని నిద్రపోవాలని ప్రయత్నించిన ఫలితం లేకపోయింది. ఇంటి రేకుల పైకప్పు మీద కురుస్తున్న వాన నీళ్ల చప్పుడుకి, ఉరుముల శబ్దాలకి, ఊగే కొమ్మ కొసన వాలుతూ ఎగురుతున్న పిట్టల ఊగిసలాడుతోంది నిద్ర. రెప్పలు వాల్చితే కప్పను మింగుతున్న పాము రూపమే కంటి ముందు కదలాడుతోంది. నిద్రకి మెలకువకి నడుమ అసహనంగా అస్థిమితంగా కదులుతోంది ఒళ్ళు. ఎప్పటి నుంచి మొదలైందో సరిగా గుర్తులేదు కానీ తరచూ నాకు ఒక కల వస్తుంది. ఆ కలలో ఒక పాము. అది పాములాగా కనిపించి క్రమంగా మనిషి రూపంలోకి రావడం, తిరిగి గొడుగుల్లాంటి పడగలతో భయంకరంగా నోళ్లు తెరిచి నా మీదకి దూకడం, సినిమాల్లో గ్రాఫిక్ పనితనంలాగా. నిద్ర తుపాకీ శబ్దం విన్న పిట్టలా ఎగిరిపోవడం, తుల్లిపడి లేవడం, ఇదే తంతు చాన్నాళ్లుగా. ఇలా రెప్పలు వాల్చానో లేదో అదే కల. ఉలిక్కిపడి లేచాను. బయట చల్లగా ఉన్నా ఒళ్ళు చెమటతో తరిసిపోయింది. లేచి బయటికి వెళ్ళాను. ఇంకా కప్ప అరుస్తూనే ఉంది. క్రమంగా దాని గొంతు క్షీణిస్తున్నట్టు లోగొంతుకులో వినిపిస్తున్నా అది పడుతున్న హింస తాలూకు తీవ్రత ఎంత భయంకరంగా ఉందో తెలుస్తూనే ఉంది. బహుశా కొంచెం కొంచెం నిదానంగా తీరికగా మింగుతున్నట్టుంది. ఎంత హింస! అంతవరకు ఆ చెరువులో ఆ కురిసే వానలో ఎంత ఆనందంగా గొంతులేసిందో, ఎదురు చూసిన వానలో ఎన్నెన్ని బెకబెకల పాటలు పాడిందో. ఇప్పుడది తల్లికి లేదు, చెరువుకి కాదు. ఎందుకో కానీ మా కళ్ళం గుర్తుకొచ్చింది. ఈ కళకి మా కళ్ళానికి ఏదో పోలిక ఉన్నట్టు అనిపించింది. ఎకరా భూమి, మేమెవరమీ ఊళ్ళో లేకపోవడంతో పట్టించుకోక అటూ ఇటూ వాళ్ళు వీళ్ళు ఏటేటా జానడో మూరడో కలుపుకోగా, అన్నదమ్ముల వాటాలేసుకోగా మా బావు మాకు మిగిలించిన భూమి ఏదైనా ఉందంటే అదే. ఎప్పుడో జమీందారుల పంతులకిచ్చిన శివరాంపురం అగ్రహారం భూమి, వలస పొలం. ఆ భూముల మీద ఎన్నేళ్ళు ఎంత చెమట ఒడిచారో మా తాత ముత్తాతలు. మా తాతల తండ్రుల నుండి మా బావు పెదబావుల దాకా ఆ భూమి మీద శ్రమించి పండించిన పంట, చేసిన అప్పులకు పాయిదాలు కొలవగా ఏమైనా మిగిలితే అవి గాదిలోకి చేరేవట. ఆ తర్వాత కాలంలో ఆడవాళ్ల ముక్కులోనివో, చెవులోనివో, మెడలోనివో తాకట్టెట్టిసో, అమ్మేసో, లేదా అప్పు చేసో ఆ భూమి తమది అనిపించుకున్నారట. వీధిలో కుక్కల అరుపులకి మా ఆవిడ లేచి వీధిలోకి వెళ్ళింది. చీచి అని కుక్కల్ని అదిలించొచ్చి నన్ను చూసి, నిద్రపట్టలేదా అని. ఆయన, దానికి ఎందుకంత ఇదైపోవడం? ఎకరాలకి ఎకరాలు ఎగిరిపోయినప్పుడు లేదు, ఒంటి మీద బంగారం తాకట్టెట్టి ఇడిపించుకోలేక సావుకారి దగ్గరికి వదిలేసినప్పుడు లేదు, నీ

ఆటకొత్తే వస్తుంది 10 సెంట్లో 25 సెంట్లో దాగారంత భూమి. దాని మీద చేసిద్దు కానీ వ్యవసాయం, వ్యవసాయం చేసి దాని మీద బతికిద్దు కానీ. దానికి ఎందుకు ఇలా పట్టుకొని ఆలాడతావు? ఆ సంతకం మీద ఎట్టేసి ఆడి యదాన్ని కొట్టి శనిదిలిపొద్ది అని మళ్ళీ నిద్రలోకి జారిపోయింది అదృష్టవంతురాలు. చాలా తేలిగ్గా తీసి పడేసింది. నా సంగతి అలా కాదు మరి, 10 సెంట్లో 25 సెంట్లో నా వాటకి ఎంత వస్తుందో తెలియదు కానీ ఆ నేల మీద నేను గడిపిన క్షణాలు అపురూపమైనవి. ఆ జాగా మా కళ్ళం. తరతరాలుగా ఆ కళ్ళంలోనే తాతల తండ్రుల నుండి నా నుండి నా పిల్లల దాకా ఎంత బాగా గడిచేదో. చుట్టూ జామ, నిమ్మ, సీతాఫలం, చింత, రేగు చెట్లతో ఎంతసేపు వేసవైనా చల్లగా ఉండేది. బుడదలగానే కళ్ళానికి పరిగెత్తేవాళ్ళం పిల్లలమందరము. కళ్ళాన ఆ చెట్ల మీదనే మా ఆటలు. నూరుపులప్పుడైతే గడ్డి కుప్పల మీద నుంచి గొంతులేస్తూ జారిపడుతూ పెద్దోళ్లతో తిట్లు తింటూ వరిసేని కుప్పల మధ్య కుందిరిలో వెచ్చగా కూర్చుని మా పెదబాబు చెప్పే దెయ్యాల కథలు వినడం ఎంత బాగుండేదో. చెలక్కాయలో తేగలో తెచ్చి నిప్పుల్లో కాల్చి రాత్రి చలికాగుతూ తినడంలోనే ఆనందం మర్చిపోలేను. నేస్తాలతో ఆటపాటలతో అక్కడే గడిచింది నా బాల్యం. వయసు వచ్చాక చదువు కంటే ఊరి వ్యవహారాలు ఎక్కువై వ్యవసాయంలోకి అడుగుపెట్టాక ఇక కళ్ళమే నా సామ్రాజ్యం అయిపోయింది. ఉదయానే భుజాన కావుడేసి గోడెంలో కుడితి నీళ్ళు లంపి ఒక చేతితో తౌడు కలుపుతూ ఎడ్ల చేత కుడితి తాగించడం, పచ్చగడ్డి పరకలు నోటికందిస్తూ ఎడ్లతో మాట్లాడడం నేర్చుకున్నది అక్కడే. ఆవు ఎంతదని రాత్రంతా మేలుకొనే హరికెన్లాంతర వెలుతురులో మా పెదబాబుతో పాటు కనిపెట్టుకు కూర్చుని ఏ నడిరాత్రిలోనో ఈ లోకంలోకి వచ్చిన లేగదూడ కాలిగోళ్లు చిక్కి ఆవుకి వేడి గంజినీళ్లు తాగించి ఆ చిన్ని లేగతో గొంతులేసింది అక్కడే. సొమ్మలగుంటల్ని, పాలేరుల్ని ఒకచోట చేర్చి చదువుకోవడానికి వాళ్ళని ఒప్పించి రాత్రిబడి నడిపింది ఆ కళ్ళంలోనే. వెన్నెల తీగల్ని పెన్నెలగర్ర పాటలతో మీటి రాత్రుల్ని రాగరంజితం చేసుకున్న అద్భుతమైన చోటది. కోళ్ళు, నెమళ్ళు, బాతులు, కుందేలు పిల్ల, మేకపిల్ల నేస్తాలుగా అదొక ఆహ్లాదకరమైన ఆశ్రమంలా మార్చుకున్నది ఆ కళ్ళాన్నే. వందలాది డిటెక్టివ్ నవలల్ని, ఎద్దనపూడి, కోడూరి, వాసిరెడ్డి సీతాదేవి, రంగనాయకమ్మ నవలల నుంచి ఎండమూరి దాకా ఊది పారేసిన చోటు, మహాప్రస్థానము, అమృతం కురిసిన రాత్రి, చదివి అర్థం కాకపోయినా మిత్రులతో ఆనందం పంచుకున్నది ఆ కళ్ళంలోనే. రాత్రి 2 ఆట సినిమాలకి, 10 నాటకాలకి వెళ్ళడానికి ప్రణాళికలు రచించుకున్నది, వాటిని అమలుపరుచుకున్నది అక్కడి నుంచే. వానాకాలం కాళ్ళకు బురద, పేడ అంటకుండా పావకోళ్ళు తొడుక్కొని దోమల పెడద లేకుండా పచ్చిరొడ్డ, వేపాకు పగపెట్టి సాల అట్టుకు మీద పడకలోని ఆనందమేదో తెలుసుకున్నది ఆ కళ్ళంలోనే. వరిచేను కోతలు మొదలవుతాయనగా అడవి పొలమాడి వెదురుకంప తెచ్చి పశువులు కళ్ళంలోకి దూరకుండా ఎలుగుపెట్టి నున్నగా కళ్ళం చెక్కి కళ్ళం నిండా వరికొప్పలేస్తే లక్ష్మీదేవి పుట్టిళ్ళు ఇదే కావాలా అనిపించేది. చేని నూర్పులప్పుడు తిండి, నిద్ర అన్నీ అక్కడే. ఎన్ని కథలను చెప్పుకోలేని ఎన్ని వెతలను కడుపులో దాచుకున్న కన్నతల్లి లాంటి కళ్ళం. 25 సెంట్లు కాకపోతే 10 సెంట్లు, అదీ కాకపోతే 1 సెంటు భూమి కావచ్చుగాక. దాన్ని వదులుకోవడం అంటే నన్ను నేను వదులుకోవడమే. నేనొకటికి అమ్ముడుపోవడం లాంటిదే. నేను దిక్కుదున్ని చాలుపోసిన నా చెమటతో తెరిసిన భూములు ఇన్నెకరాలో ఎవలెవలకో చెందిపోయినా నాకెంత బాధ కలగలేదు. రకరకాల కారణాలతో అవి చేయి దాటిపోయాయని సరిపెట్టుకున్నా కళ్ళం విషయంలో అలా అనుకోలేకపోతున్నాను. అక్కడున్నంతసేపు ఆ గాలిలోంచి మా పూర్వీకుల శ్వాస నా ఒంటిని తాకినట్లయి పులకరింత కలుగుతుంది. అక్కడ నా పాదాలు అనగానే ఆ మట్టిలోంచి పురా జ్ఞాన ప్రవాహం ఏదో నాలోకి ప్రవేశించినట్లు అనిపించి కొత్త చైతన్యంతో మనసు ఉల్లాసభరితమై పిల్లగాలిలో ఊగే పువ్వుల గొంతులేస్తుంది. దాన్ని కళ్ళం అనడం కంటే నా ఆరోప్రాణమే అనాలి. అది అలాంటి కళ్ళం మీద పడ్డది పాము కన్ను. పాములు మనుషుల రూపంలోనూ ఉంటాయని తెలియని మా బావు, మా బావులాంటి వాళ్ళు తొలినాళ్లలో సుమారు 25 ఏళ్ల కిందట అమాయకంగా మొహం పెట్టి నవ్వుతూ మాట్లాడితే సాయం కోరి వచ్చిన వాళ్ళకి చేయ తినవ్వడం తమ బాధ్యత అనుకున్నారు. పడగ విప్పితే దాన్ని గొడుగు అనుకున్నారు. గుస కొడితే గుసగుసల ఊసలు అనుకున్నారు. మనుషుల రూపంలోని పాములకి మడిసెక్కలు, గుడ్డి ముక్కలు, నోరూరించే కప్పల్లాగో ఎలకల్లాగో కనిపించడం సహజమే. ఎప్పుడు గుటుక్కును మింగుదామా అనే యావ వాటిది. ఒకరోజు పాము మా బాణాల గుడ్డి మీద పడగ విప్పింది. మా బావు అప్పుల సెగల మధ్య మరిగిపోతున్న సందర్భాన్ని తనకు అనుకూలంగా మలుచుకొని అదును చూసి కాటేసింది. ఆ రోజు దాకా ఆడుతూ పాడుతూ నేను మేడిపట్టి దుక్కి దున్న నేల మీద నా కళలో ఎప్పుడూ కనిపించే గోదావరంపుర అలల పడగల గోధుమ వన్నె పాము తన విషపకోర నాటింది.
మా తాతల తండ్రుల పాదముద్రల్ని చెరిపేసింది. ఆ తరువాత మరిన్ని పాములు దిగబడ్డాయి. నిరంతరము శ్రమించే

మనకి నూకల ఆశ చూపించి పొట్టల్ని అద్దెకి తీసుకున్నాయి. పడగలెత్తి ఆడేయి, చీమల్ని మాయజేసి మెట్టి భూముల్ని వేటాడడం మొదలెట్టాయి. ఊరు గోధుమ నాగులు విడిదయ్యింది. చీమల లోకం మీద పాముల పడగల గొడుగుల నీడ క్రమంగా విస్తరించి చీమలు తమ తమ నెలవులొదిలి వలసపాటు పెట్టాయి. నేను ఒక చీమనై బతుకుదారి వెతుక్కుంటూ బయటపడ్డాను. నా కళకి వాస్తవానికి మధ్య గీత చెరిగిపోయింది. కళ వాస్తవమైందో, వాస్తవమే కళ అయ్యిందో చెప్పలేకపోతున్నాను ఇప్పుడు. ఒకరోజు తెల్లారనే లేదు, రెండు పాములు వచ్చాయి. వాటితో మా ఊరు ప్రెసిడెంటు ఎంపీటీసీ వచ్చారు. పలకరించి మంచమేసి కూర్చోమని చెప్పి ఊరు సంగతులేవో మాట్లాడుతుండగా నవ్వుముఖంతో పాము ఒక కాగితాన్ని ప్రెసిడెంట్ చేతిలో పెట్టింది. ప్రెసిడెంటు నా చేతికిచ్చాడు. నాకు అర్థమైంది. అప్పటికే గాలి కబుర్లా చేరింది నన్ను. ఆ కాగితం చూశాను. దాని మీద మా బావు సంతకం ఉంది. మా బావును చూసినట్లయింది. మా బావు సంతకానికి పైన మా ఊరి కరణం గారి గొలుసు కొట్టు రాత ఉంది. ఆ రాత పాములు రెండు పలవలాడుతున్నట్టుంది. ఆ కాగితంలో ఉన్నది వాళ్ళు చెప్పింది ఏమంటే, మా బావు చివరి రోజుల్లో జబ్బుతో మంచం పట్టినప్పుడు కళ్ళల్లో జాగా ఇస్తానని డబ్బులు తీసుకున్నాడట. తర్వాత మా బావు కారం చేశాడు. కాగితం రాసిన కరణము పైకెళ్ళిపోయాడు. మాకెవ్వరికీ తెలియదు ఈ విషయం. మా బావుజో జబ్బుతో ఉన్నప్పుడు అతను ఏ మానసిక స్థితిలో ఉన్నాడో, మాయ మాటలు చెప్పి సంతకం చేయించుకున్నాడో ఏమో కానీ మా తండ్రి మాకు చెప్పలేదు, సంతకం పెట్టించుకున్నవాడు చెప్పలేదు. వారసులం మేము ఒప్పుకుంటామో లేదో అని అయినా ఆలోచించకుండా ఉంటుందా వాడికి? అక్కడే ఉందనిపిస్తోంది పాము తెలివి. కొన్నాళ్ళయ్యాక మా బావు సంతకం చూపించి సాధించాలనే పాము తెలివి, అదే వాడి ధీమా. ఇప్పుడు ఆ జాగా స్వాధీనం చేయమని వచ్చాడనమాట. పెద్ద మనుషులతో ఆ సొమ్ముకు రెట్టింపు ఇస్తానన్నాను. ఆ కాగితం చెల్లదని తెలిసినా మా బావకి ఎంతో కొంత డబ్బు ఇచ్చాడని నమ్మి ఆ మాట అన్నాను. జాగా వదులుకోవడం ఇష్టం లేక ఆ కాగితం అయితే చెల్లదని నాకు తెలుసు. అతని తరపున వచ్చిన ప్రెసిడెంట్ మాట్లాడుతూ నా మనసులో ఉన్న మాట గ్రహించినట్లున్నాడు. ఈ కాగితం అయితే చెల్లదు, కానీ మీరు మీ తండ్రి మాట కాదనరని, మాటకు నిలబడే మనుషులని ప్రపంచానికి తెలుసు. మీరు మీ తండ్రి సంతకానికి విలువిచ్చి ఈ కాగితంలో రాసినట్లు ఇస్తే అక్కడ ఇల్లు కట్టుకుంటాడు. ఆ సంతకంతో మాకు సంబంధం లేదంటే అది చెప్పేయండి, మేము వచ్చిన దారిని వెళ్ళిపోతాం అన్నాడు. దానికి ఎంపీటీసీ వంతపాడాడు. నాకు చాలా కష్టమనిపించింది ఆ మాట. వాళ్ళు ఇద్దరూ వాడివైపే మాట్లాడడం నాకు చాలా ఆశ్చర్య కలిగించింది. ఎన్నికల ముందు నేను వాళ్ళకి కావలసిన ఆ ఊరు మనిషిని, ఇప్పుడు నేనే ఊరికి పరాయివాడిలాగా, వాడే స్థానికుడిలాగా వారు మాట్లాడుతుంటే నాకేం మాట్లాడాలో బోధపడలేదు. సరే, మా వాళ్ళతో మాట్లాడి చెప్తానని చెప్పి పంపించాను. నాకు అర్థమైంది, మా తండ్రి ఉన్ననాడే ఈ విషయం నాకు తెలిసి ఉంటే పని జరగదని వాడికి తెలుసు. అందుకే నాతో ఎప్పుడూ ఆ మాట అనకుండా కొంతకాలం ఊరుకుండి ఇప్పుడు తెర మీదకి తెచ్చాడు. మా బలహీనత తెలుసు, మా తండ్రి సంతకానికి తప్పక విలువిస్తామని. వీధిలోకి వచ్చి తగువుకు దిగే పరిస్థితి లేదని తెలుసు. అప్పటికే నేను వాడికి అన్యాయం చేస్తున్నట్టు ప్రచారం చేసి ఉన్నాడు. మందు పార్టీలు ఇచ్చి మంచి చేసుకుని తన పడగ నీడ పట్టడానికి పథకం సిద్ధం చేసుకున్నాడని తెలుస్తూనే ఉంది. మరుసటి రోజు ఉదయం ఫోన్, అన్నయ్య ట్రాక్టర్తో ఇసుక రాళ్ళు వేస్తున్నాడు మన కళ్ళాన. మీ వేరకాడెళ్ళి అడ్డితే ఇది మాము కొనుక్కున్నాము, మీరెవడు అడగడానికి అని మీదకి వచ్చేటట. వీధిలో అందరూ ఆడికే సపోర్ట్ చేస్తున్నారు. ముసలోడు సేరదీసినాడు కదా పాముని, పాముకు పాలు పోసినా అది దాని గుణమే చూపిస్తుంది. ముద్దల ముచ్చోలు ఆడు పోసిన మందు మాటే ఆడుతుండ్రు, కానీ ముసలోడు ఉన్నప్పుడు సోదును చేసుకోలేకపోనావా అని ఒక్కడు అనడు. ఆడు ఎంత ఇచ్చాడో ఎవడికి తెలియదు, అది ఎవడికి అక్కర్లేదు. ఏమంటే మీ బావు సంతకం ఉంది దాన్ని కాదినత్తవా అని ఆడిని వెనకేసుకొస్తున్నారు. ఊర్లోని తాగుబోతు గంటల మాటే చెల్లుతుంది. ఒక న్యాయం లేదు, ధర్మం లేదు, ఆడదే రాజ్యం నాకుంది, ఒక పాలు నువ్వు రా అదే తేల్చుకుంది కానీ అని తరువాత ఏం మాట్లాడాలో తెలియనట్టు ఫోన్ పెట్టేసింది మా పెదబావు కూతురు. అందరూ అతని పేపే మాట్లాడుతున్నారు, ఎందుకో అర్థమైంది. నేను వెళ్ళి 10 రోజులుండి మందు పోస్తే కొందరు నా వైపు మాట్లాడతారు, కానీ ఆ పని నేను చేయలేను. ఇప్పుడు పెద్దలెవరూ లేరు, ఉన్నోళ్ళు పెద్దల కారు పెగ్గులు. వాడెవడో నీరు గడ్డిలాగా వచ్చి నాగుబామై పడగెత్తుతున్నాడంటే అది ఎవరి చిన్న ధైర్యమో తెలుస్తోంది. ఊరిప్పుడు నాది కాదని తేటతెలమైపోయింది. నేను రామ మందిరం ఎక్కి ఈ వ్యవహారంతో నాకు సంబంధం లేదని ప్రమాణం చెయ్యాలా? ఇదా నాకు నా ఊరిలో లభిస్తున్న గౌరవం. నా ఊరి మనుషులని, ఊరి కష్టసుఖాలు నావేనని భావించిన నాకంటే మందు పోసినాడే దగ్గరైపోయాడా? ఊరు దాటి వెళ్ళేసరికి నేనే పరావేడనైపోయానా? మందు బాంధవ్యం ఇంత గొప్పదా? బావు పోయాక ఒంట్లో బావులేక నా కొడుకు దగ్గరికి వచ్చేయడంతో ఊర్లోనున్న మట్టి గోడల మిద్దిళ్ళు మట్టిలో కలిసిపోయింది. ఆ ఇంటి స్థలం కూడా అమ్మేస్తారేమో అడగండి, కొంటానని మధ్య మనుషులతో మంతనాలు. ఆ సమయానికే మా ఆవిడికి ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. అది ఆడికే కలిసి వచ్చింది. ఇక ఊర్లో ఉన్న ఒకే బంధం కళ్ళం.

0: అక్కడే మఠం వేసి కూర్చుంది సర్పం. ఒకసారి ఊరికి దూరమైతే ఆ దూరం మరింత పెరిగిపోతుంది తప్ప దగ్గర కాలేమని నాకు బాధపడింది. పాములు వచ్చి పొట్టల్ని ఆక్రమించాక ఎక్కడెక్కడికో వలసెళ్ళిపోయిన చీమలకు పొట్టల వైపు చూడడానికైనా అవకాశం ఉండదని తెలియడానికి ఇంతకాలం పట్టింది. ఇంతకాలము నా కళలో కనిపించి నిద్రకు దూరం చేసిన పాము ఇదేనని ఇప్పుడు తెలుస్తుంది. పాము, మూడు తలల పాము, ఎక్కడెక్కడో గోదావరి కిరటమే ఎగిసి కడల తీరాన్ని కమ్ముకుని కొండల్ని చుట్టుకొని అడవుల్ని ఆవహించి మైదానం మీద మటమేసి కూర్చుని బుసలు కొడుతున్న మహాసర్పం మెల్లగా పాకుతూ వచ్చి చిన్న చిన్న కప్ప పిల్లల్ని ఎలకల్ని మింగడంతో మొదలుపెట్టి బలిసిన ఆవుల్ని దూడల్ని దుక్కుటెడ్లని పొలాల్ని సమస్త వ్యవసాయ సాధనాల్ని మింగుతూ వచ్చింది. మా బావుతో మొదలెట్టింది. నాతో ముగుస్తుందన్న నమ్మకమూ లేదు. అదిగో ఆ పాముచ్చి మూడు పడగల నీడనిస్తే చాలునని మా మెట్టు భూమి మీద మటమేసి మొదటి పడగ విప్పింది. రెండో పడగ మా ఇంటి మీద, మూడో పడగ మా కళ్ళం మీద. ఒక నిర్ణయానికి వచ్చాను. పోయినవి పోయాయి, ఇక నాకు అక్కడ మిగిలిందేమీ లేదు. ఎవడి సొమ్మో తినేసేననే అపకీర్తి నాకెందుకు? ఒకరోజు వెళ్ళి సంతకం చేసి వెనక్కి తిరిగి చూడకుండా నాగావళి నదిలో తలారా స్నానం చేసి ఏటవతల బస్సు ఎక్కి వచ్చేసాను. మా చెల్లెలు ఏడుపు వెంటాడుతుండగా ఊరితో చివరి అంటూ తెగిపోయింది. ఇక ఆ ఊరిలో అడుగుపెట్టే అవకాశం లేదు. పెట్టగూడంత గుడిసైనా ఉండాలా, చేరనంత నేలైనా ఉండాలా, ఈ రెండూ లేనప్పుడు ఆ ఊరు నా ఊరు ఎలాగవుతుంది? ఎప్పుడైనా ఊరు ఎలా వెళ్ళాలి, వెళ్ళి ఎవరి గడపలోనో ఎలా గడపాలి? నా నివాసం, నా రంగస్థలం, నా క్రీడాస్థలం మూడింటి మీద మూడు పడగల నీడ. చిన్న కొనుకు పడుతుందనగా ఎవరో వచ్చారు భోజన సంచితో. సామాజిక కార్యకర్తట, వలసల మీద ఏదో పుస్తకం రాస్తున్నాడట, నా వివరాలు అడుగుతున్నాడు. నా ఇల్లు పార్వతీపురం, నా కళ్ళం విశాఖపట్నం, నా కార్యక్షేత్రం విజయనగరం, నా రంగస్థలం శ్రీకాకుళం, నా ఊరు ఉత్తరాంధ్ర, నా పేరు కళింగోర చెప్పాను. అతనేదో రాసుకుంటున్నాడు. మా ఆవిడొచ్చింది. ఎవరితో మాట్లాడుతున్నారండి అంటూ చూస్తే ఎదురుగా ఎవరో లేరు. బాగుంది తిత్తవా, ఇదేటిలాగా ఎప్పుడూ లేదు పరేగాని మాట్లాడుతున్నారు, ఒకసారి డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే మంచిదేటో. ఏమీ కాదులే అని నవ్వి తను తెచ్చిన టీ తాగి బయటికి వెళ్ళాను. బయట చీకటిగానే ఉంది, ఇంకా కప్ప అరుపు వినిపించలేదు. పాము కడుపులో ఎప్పటి జీర్ణమైపోయి ఉంటుంది, కానీ దాని దీనమైన అరుపు ఇంకా నా చెవుల్ని వదలడం లేదు. నిద్రలేమి మగతను వదిలించుకోవడానికి స్నానం చేశాను. రాత్రి వచ్చిన కళను గుర్తు చేసుకుంటూ కొంత తేలిపడినట్లయింది. గదిలోకి వచ్చేసరికి గేటు చప్పుడైతే వెళ్ళి తీశాను. ఎదురుగా రాత్రి నా కళలో కనిపించిన మనిషి. మళ్ళీ కళ, మా ఆవిడనట్లు నాకేదో అయిందా? కాదు, నిజమే, వస్తున్నది మనిషే కాదు పాము, కాదు కాదు మనిషి కాదు కాదు పాము మనిషి. చేతిలో శుభలేఖలా ఉంది. బహుశా మా కళ్ళల్లో తను కట్టించిన నూతన గృహప్రవేశానికి ఆహ్వానమేమో. అతనొచ్చి ఎదురుగా కూర్చొని నవ్వాడు. అచ్చం పాము నవ్వంటే ఉందా నవ్వు. ఆహ్వాన పత్రిక నా చేతుల్లో పెట్టి తప్పక రావాలని చెప్పి వెళ్ళాడు. అతడు ఆ వెళ్తుంటే గోధుమ వన్ని సర్పం మెలికలు తిరుగుతూ వెళ్తున్నట్లు అనిపించింది. సముద్ర తీరము, కొండలు, అడవి, మైదానము, పడగ నీడలో కొనుక్కుతున్న దృశ్యం కళ్ళ ముందు కదలాడింది. ఎదురుగా ఆహ్వానం కార్డు పాము వదిలిన కుబుసంలా కనిపించింది. గాలి విసురుకి పాము కుబుసం కిటికీ అవతలికి ఎగిరిపోయింది. మళ్ళీ మొదలైంది వర్షం. విరుచుకు పడింది హోరు గాలితో మా రేకులు ఇంటి మీద తుఫాను.
1: మీరు ఇంతవరకు శ్రీ గంట్యాడ గౌరీనాయుడుచే నాలుగు పడగల పాము కథానిక విన్నారు. కార్మికుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం తెలుగు సినిమా పాటలు వింటారు.

తొలి ప్రేమ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటను విన్నారు. ఇప్పుడు ఎంసీఏ చిత్రం నుంచి సాగర్ ప్రియా పాడిన పాటను వింటారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 1:20 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఇందిర. ముందుగా ముఖ్యాంశాలు. వెలిగొండ ప్రాజెక్టు కోసం భూములు ఇచ్చిన నిర్వాసితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు.

0: తెలిపారు. ప్రతి చేనేత కార్మికునికి నేతన్న సేవలో పథకం అందజేస్తామని రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో రాష్ట్రానికి చెందిన పలువురు మృతి చెందడం పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో లోటు వర్షపాతం నేపథ్యంలో రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోరారు. వార్తల వివరాలు. వెలిగొండ ప్రాజెక్టు కోసం భూములు ఇచ్చిన నిర్వాసితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఈ నెల 31వ తేదీన వెలిగొండ వద్ద ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జలహారతి ఇవ్వనున్న నేపథ్యంలో ఏర్పాట్లను గత రాత్రి మంత్రి పరిశీలించారు. ఫీడర్ కెనాల్లో రెగ్యులేటర్ గేట్ల పనులను పరిశీలించి ఘాట్, స్థూపం, సభావేదిక ఏర్పాట్లపై అధికారులకు సూచనలు చేశారు. వెలిగొండ ప్రాజెక్టు కోసం సుమారు 7,000 కుటుంబాలు చేసిన త్యాగం ఫలితంగా లక్షల ఎకరాలకు సాగునీరు, లక్షలాది ప్రజలకు తాగునీరు అందనున్నాయని మంత్రి నిమ్మల రామానాయుడు పాత్రికేయులకు తెలియజేస్తూ,
1: తాగడానికి నీళ్లు ఇస్తూ ఉన్నాం, లక్షలాది ఎకరాలకు సాగునీరు ఇస్తూ ఉన్నామని ఒక త్యాగం ఈవేళ నిర్వాసితులు చేశారు. కాబట్టి ఈవేళ ఆ వెలిగొండ ప్రాజెక్టు పూర్తవుతున్నటువంటి పరిస్థితి, మనం పూర్తి చేస్తున్నటువంటి పరిస్థితి, ఆస్తులు కోల్పోయిన నిర్వాసితుల యొక్క త్యాగం కూడా మనకు ముఖ్యమైన ఆలోచనతో 768 కోట్ల రూపాయలు 40 రోజుల్లో ఈ ప్రభుత్వం విడుదల చేసింది అని అంటే, ప్రతి గ్రామము కూడా 11 ముంపు గ్రామాలకి కమిటీలను వేసి అక్కడికి వచ్చినటువంటి ప్రతి గ్రీవెన్స్ ను కూడా వాళ్ళు స్టడీ చేస్తారు, వాళ్ళకు కూడా న్యాయం చేసేటువంటి విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి పరిస్థితి.
0: రాష్ట్రంలోని ప్రతి చేనేత కార్మికునికి నేతన్న సేవలో పథకం అందజేస్తామని రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండలో పాత్రికేయుల సమావేశం ఈరోజు నిర్వహించారు. మొదటి విడతలో 71,536 మందికి 25,000 రూపాయల ఆర్థిక సాయం అందించామని తెలిపారు. రెండో విడతగా త్వరలోనే అర్హులకు ఆర్థిక సాయం అందిస్తామని చెప్పారు. కొత్తగా 36,617 దరఖాస్తులు వచ్చినట్లు వివరించారు. ఈ నెలాఖరు వరకు ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులను గుర్తించి వారి ఖాతాల్లో నిధులను జమ చేయనున్నట్లు తెలిపారు. గిరిజన గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యమిస్తోందని ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పేర్కొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలంలోని కోటుపరువు పంచాయతీ పరిధిలో గిరిజన ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించే లక్ష్యంతో 52 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి నిన్న శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గ్రామీణ గిరిజన ప్రాంతాల అభివృద్ధిలో రహదారి సౌకర్యం అత్యంత కీలకమని తెలిపారు. రోడ్లు అందుబాటులోకి వస్తే విద్య, వైద్యం, ఉపాధి, మార్కెట్ సౌకర్యాలు ప్రజలకు మరింత చేరువవుతాయని చెప్పారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రతి గిరిజన గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించే దిశగా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి తెలిపారు. అడవిపై ఆధారపడి జీవించే గిరిజన కుటుంబాల ఆర్థికాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో అటవీ సంపదను ఆదాయ వనరుగా మలుస్తూ వందన్ వికాస్ కేంద్రాలు గిరిజన కుటుంబాల ఆర్థికాభివృద్ధికి దోహదపడనున్నాయి. అడవుల నుంచి సేకరించే తేనె, చింతపండు, కొండచిప్పలు, ఉసిరి, కరక్కాయ, ఇప్పపువ్వు వంటి అటవీ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ఈ కేంద్రాలు పనిచేస్తున్నాయి. గిరిజన మహిళా సంఘాలు యువతను సమీకరించి ఉత్పత్తుల శుభ్రత, ప్యాకింగ్, నిల్వ, మార్కెట్పై శిక్షణ ఇస్తున్నారు. జీవనోపాధి మెరుగుపడడంతో పాటు అటవీ సంపద సంరక్షణకు కూడా ఇవి దోహదపడుతున్నాయని మక్కువ మండలం వెలుగు అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్ జయకుమార్ పేర్కొంటూ,
2: ముఖ్యంగా ఈ విడివికెల్ అనేవి ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఏదైతే మన గిరిజనులు పనిచేస్తున్నటువంటి పంటలు, అలాగే అటవీ ఫలస్థాయిలో ఏదైతే అటవీ ఉత్పత్తులు ఉన్నాయో వాటికి సరైన మద్దతు ధర వాళ్ళు పొందేటట్టు, అలాగే వాటిని ప్రాసెసింగ్ ఏమైనా చేసుకోవడానికి వాళ్ళు పండించిన పంటల్ని వాల్యుయేషన్ చేసుకుని అమ్ముకొని తద్వారా వాళ్ళ జీవనోపాధులు కానీ వాళ్ళ వార్షిక ఆదాయాలు కానీ వృద్ధి చేసుకుంటారనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు అమలు చేయించారండి.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. తెలంగాణలోని సూర్యాపేట జిల్లా కోదాడ మండలం దొరకుంట శివారులో ఈరోజు రోడ్డు ప్రమాదం జరిగింది.

0: హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్తున్న బస్సు ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఢీకొట్టిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా వారిలో ముగ్గురు ఉమ్మడి కృష్ణాజిల్లాకి చెందినవారు కాగా మరో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయని వివరించారు. క్షతగాత్రులను కోదాడ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. ఈ ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ విచారం వ్యక్తం చేశారు. ప్రమాదానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని, తెలంగాణ రాష్ట్ర అధికారులతో సమన్వయం చేసుకోవాలని సంబంధిత అధికారులకు వారు సూచించారు. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందడం పట్ల రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రయాణికుల భద్రతే అత్యంత ప్రాధాన్యతగా అన్ని బస్సుల యాజమాన్యం, డ్రైవర్లు వ్యవహరించాలని మంత్రి సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో లోటు వర్షపాతం, కరువు పరిస్థితుల నేపథ్యంలో రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోరారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో పాత్రికేయుల సమావేశం ఈరోజు నిర్వహించారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. జూన్ నుంచి ఇప్పటి వరకు సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైందని, రాష్ట్రంలోని 688 మండలాలకు గాను 625 మండలాల్లో లోటు వర్షపాతం ఉన్నట్లు చెప్పారు. ఎల్నినో ప్రభావంతో వర్షాలు తగ్గే అవకాశం ఉందని తెలిసినప్పటికీ రైతులు సాగు కొనసాగించారని, ప్రస్తుతం పంటల పరిస్థితిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొంటూ,
1: చంద్రబాబు నాయుడు గారు ఆ కరువు ఇంత తీవ్రంగా ఉంది అని చెప్పి దానికి సంబంధించిన డేంజర్ బెల్స్ మోగుతూ ఉన్నా కూడా ఆయన దగ్గర నుంచి స్పందన కనిపించని పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. ఇవాళకి రాష్ట్రంలో రాష్ట్రవ్యాప్తంగా వర్షపాతం లోటు అంటే జూన్, జులై, ఆగస్టు నెల 20, ఆగస్టు 25, 26 తారీఖుల దాకా తీసుకుంటే -52% రాష్ట్రంలో ఈరోజు వర్షపాతం లోటు. రైతులకు మంచి చేసే కార్యక్రమాలు ఇంతవరకు ఏదీ కూడా చేస్తూ అడుగులు పడలేదు.
0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఏలూరులోని అశోక్ నగర్లో ఉద్యోగ మేళాను నిర్వహిస్తున్నట్లు ఏలూరు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి ఎన్ జితేంద్రబాబు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేళాలో 15 కంపెనీల ప్రతినిధులు పాల్గొంటారని, సుమారు 750 మంది నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు చెప్పారు. 10వ తరగతి నుంచి డిగ్రీ, పీజీ వంటి విద్యార్హతలు ఉండి 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల వయసు గలవారు అర్హులని వివరించారు. ఈ ఉద్యోగ మేళాకు హాజరయ్యే అభ్యర్థులు తమ బయోడేటా, విద్యార్హత పత్రాల నకలుతో హాజరు కావాలని సూచించారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలను అందించాలని ప్రధానమంత్రి కోరారు. ఆంధ్రప్రదేశ్లో జల్జీవన్ మిషన్ కింద చేపడుతున్న, భవిష్యత్తులో చేపట్టనున్న తాగునీటి సరఫరా పథకాలకు జేజేఎం అమరజీవి జలధార పేరు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వెలిగొండ ప్రాజెక్టు కోసం భూములు ఇచ్చిన నిర్వాసితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ప్రతి చేనేత కార్మికునికి నేతన్నల సేవలో పథకం అందజేస్తామని రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో రాష్ట్రానికి చెందిన పలువురు మృతి చెందడం పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో లోటు వర్షపాతం నేపథ్యంలో రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
4: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.

0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల

0: వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: అక్క చూడు,
2: హ్యాపీ బర్త్డే రా,
1: చూపించు. నా ఫేవరెట్ కలర్.
2: ఎప్పుడు షాపింగే.
1: నాకు తెలుసమ్మా, ఖర్చు పెట్టే వయసు ఇదే మరి, రైట్?
3: సేవింగ్ కి కూడా ఇదే వయసు.
4: నాకు తెలుసు నాన్న, పొదుపు చేయండి, సరైన చోట పెట్టుబడి పెట్టండి, పెట్టుబడి డబ్బుపై వడ్డీ వస్తుంది, దాన్ని మళ్ళీ పెట్టుబడి పెట్టడం వల్ల వడ్డీ వస్తూనే ఉంటుంది.
1: నాకు తెలుసు కదా,
4: ఆర్బిఐ అంటుంది.
5: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
6: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా. మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
7: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
6: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
7: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
6: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
8: ఈ ప్రసారంలో 2:31 శ్రేయా ఘోషల్ పాడిన సినీ గీతాలు వింటారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మహిళావాణి స్త్రీల కార్యక్రమం.

ఈనాటి మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో హలో బాగున్నారా ఫోన్ ఇన్ లైవ్ సినిమా పాటలు వింటారు. మహిళా శ్రోతలు మాత్రమే ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్స్ 0891-2727-244, అలాగే 0891-2727-288.

0: హలో,
1: హలో, బాగున్నారండి?
0: బాగున్నానండి. మీరు బాగున్నారా?
1: సూపర్ గా ఉన్నానండి.
0: మీ పేరు?
1: సుమలత అండి, కాకల్లో నుంచి.
0: ఏ సినిమాలో పాట?
1: జగదీశ్వరుడు అతిలోక సుందరి సినిమాలోని అబ్బాయి తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉంది రోయ్యబ్బా, ఆ పాట కావాలండి.
0: తప్పకుండా అండి, వినండి.

0: హలో
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి, మీ పేరు?
1: నా పేరు కృష్ణవేణి మేడం.
0: ఏ సినిమాలో పాట వినాలనుకుంటున్నారు? హలో,
1: హలో,
0: ఏ సినిమాలో పాట వినాలనుకుంటున్నారండి?
1: గీతాంజలి మేడం
0: పాట
1: ఓ ప్రియా ప్రియాను.
0: ఓకేనండి, వినండి.

0: హలో
1: హలో,
0: హలో, బాగున్నారండి?
1: బాగున్నాను మేడం. మీరు బాగున్నారు మేడం?
0: బాగున్నానండి. మీ పేరు? హలో హలో,
1: హలో,
0: మీ పేరు అండి?
1: నా పేరు కృప అండి.
0: ఏ సినిమాలో పాట?
1: రెబల్లో నుంచి దీపావళి అన్న పాట కావాలండి సాంగ్.
0: ఓకే అండి.
2: అంకుల్ మనసు చాలా మంచిది, అక్కని బాగా చూసుకుంటారు.

0: హలో,
1: హలో అండి.
0: బాగున్నానండి. బాగున్నారా మీరు?
1: బాగున్నాను మేడం.
0: మీ పేరు?
1: నా పేరు రాధిక అండి.
0: ఏ సినిమాలో పాట వినాలనుకుంటున్నారు?
1: నాకు స్వామిత్వ మత్స్యంలోది, నేను కాకినాడ నుంచి మాట్లాడుతున్నానండి. ఓం ఓం అయ్యప్ప, ఓంకార రూప అయ్యప్ప అన్న పాట కావాలండి.
0: ఓకేనండి, వినండి.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 2 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో మిడ్ డే కాంపోజిట్, ఆంగ్లంలో వార్తలు. అనంతరం 2 గంటల 15 నిమిషాలకు హిందీలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: నంబర్ 1800-420-2233.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, శ్రేయా ఘోషల్ పాడిన సినీ గీతాలు వింటారు.

దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన వర్షం చిత్రం నుంచి పాటను విన్నారు. శ్రేయా ఘోషల్ పాడిన సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు ఎంఎం కీరవాణి సంగీతం అందించిన నేనున్నాను చిత్రం నుంచి పాటను వింటారు.

0: మీరు ఇంతవరకు శ్రేయా ఘోషల్ పాడిన సినిమా పాటలు విన్నారు.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 3:07. ఇంతటితో ఈ ప్రసారం సమాప్తం. ఎఫ్ఎం 102 MHz ప్రసారాలు కొనసాగుతూనే ఉంటాయి. మీడియం వేవ్పై తిరిగి 4:58 3.63 meters అనగా 922 kHz పై తరువాతి ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. నమస్కారం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్పై ఈనాటి సాయంత్రం ప్రసారాలు ప్రారంభం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిలయంలో సమయం 5 గంటలకు కావస్తుంది. ముందుగా యువవాణి యువజనుల కార్యక్రమం ప్రసారమవుతుంది.

యువవాణి యువజనుల కార్యక్రమానికి స్వాగతం. మరి ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో ఓ సరికొత్త అంశం, ఎందుకంటే హైటెక్ యుగంలో బంధాలు బంధుత్వాలు ఇవి ఏ విధంగా ఉన్నాయో, మరి ఆ టైంలో వచ్చినటువంటి మరొక 2 రోజుల్లో జరుపుకోబోయేటువంటి రాఖీ పండుగ దాని యొక్క విశిష్టత ఏంటో కొద్దిగా మీకు తెలియజేయాలనుకుంటున్నాం. ఈరోజు మన దేశమంతటా వేడుగ్గా జరుపుకునేటువంటి ఈ రాఖీ పండుగ చాలా విశిష్టమైందండి. సోదరి సోదరుల అనుబంధానికి ప్రతీకగా రక్షాబంధనం ఆనవాయితీగా వస్తుంది. ఏటా శ్రావణ పూర్ణిమ రోజున సోదరిమణులు తమ సోదరులకు రాఖీలు కట్టి మిఠాయిలు తినిపిస్తారు. సోదరుల నుంచి కానుకలు కూడా అందుకుంటారు. ఇక స్వీట్ అండ్ హాట్ షాపుల్లో అయితే ఆ రోజు జరిగేటువంటి సేల్స్ విలువ సుమారు 17,000 కోట్ల రూపాయలకి పైగా ఉంటుందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ తెలియజేస్తుంది. గత సంవత్సరం రాఖీ పండుగ మార్కెట్లో 42% వృద్ధి సాధించిందటండి. అంత శాతం వృద్ధి నమోదు చేసుకుంది. మరి ఈ రాకెట్ యుగంలో, ఈ హైటెక్ యుగంలో రాఖీ పండుగని ఎలా జరుపుకుంటున్నారు, దానికి సంబంధించినటువంటి హైటెక్ హంగులన్నీ కూడా మీ ముందు ఉంచే ఒక ప్రయత్నం చేస్తాను. ఒక పాట వినేయండి.

మరి ఈ హైటెక్ యుగంలో రాఖీ పండుగలో వచ్చినట్టు మార్పులు ఏ విధంగా ఉన్నాయంటే, స్కాన్ చేస్తే చాలు, సెంటిమెంట్ ఓపెన్ అయ్యి రాఖీ కట్టగానే సోదరుడు థ్యాంక్ యూ చెప్పి ఊరుకుంటే ఎలా? మరి కాస్త టెక్నాలజీని కూడా అనుబంధాల ఆప్యాయతతో కలగలిపి ఈ టెక్నాలజీలో రాఖీ ఎలా ఉంటుందంటే, రాఖీపై ఉండేటువంటి క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయగానే అన్నా చెల్లెళ్ళ జ్ఞాపకాలు చిన్న డిజిటల్ ప్రపంచమే తెరుచుకుంటుంది. ఆ జ్ఞాపకాలన్నీ కూడా వీడియోలు, ఫోటోలు, మెసేజ్లు, ప్రత్యేక సందేశాల ద్వారా కనిపిస్తూ ఉంటుంది. మరి మరొక పాట విందామా?

అనురాగ దేవత చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట విన్నారు. మరి టాపిక్లోకి వచ్చేద్దామా? ఈ హైటెక్ యుగంలో రాఖీలో వచ్చినటువంటి మార్పులు, అది పర్యావరణ హితంగా కూడా రూపొందిస్తున్నారు. మొక్కగా మారే బంధం, రాఖీ ఒక్కరోజు చేతికి కట్టి తర్వాత పెట్టెలో దాచేయటం అనేది పాత పద్ధతి. అందుకే ఈసారి ఆ రాఖీకి కాస్త పచ్చదనం జోడిస్తే ఎలా ఉంటుంది అని అనుకున్నారు ఈ జన్జీ యుగం. ఈ పర్యావరణ రహిత రాఖీతో అన్నాచెల్లెల బంధంతో పాటు ప్రకృతితోనూ చిన్న బంధం మొదలవుతుంది. రాఖీ పండుగ పూర్తయ్యాక దీన్ని నాటితే మొక్క పెరిగేలా పప్పులు, కూరగాయలు, విత్తనాలను ఇందులో పొందుపరిచారు. అలాగే ప్లాస్టిక్ అలంకరణకు బదులుగా సహజ పదార్థాలతో వీటిని తయారు చేశారు. రాఖీతో పాటు చిన్న కాయర్, ప్లాంటర్, కోకోపి డిస్క్, రోలీ చావల్, చిన్న స్వీట్ కూడా ఉండడంతో ఇది ఒక చిన్న ప్రకృతి పండగ కిట్లా ఉంటుంది. అయితే ధర మాత్రం గట్టిగానే ఉంటుందండి. ఏం లేదు, దీనికి సుమారు ఒక 500 రూపాయలు వెచ్చించి ఈ రాఖీ కొనుక్కోవాలి. మరి మీరు రెడీయా? మరొక పాటతో యువాణి కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. దడా చిత్రం నుంచి నిఖిల్ దోస్జ్వా, నేహా బాసిన్ పాడిన పాట వింటారు.

0: ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు వింటారు.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
4: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
3: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
4: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
3: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

వికట కవిని నేను, వినండి ఒక కథ చెబుతాను. కాకులు దూరని కారడవి. అందులో కాలం ఎరుగని మానొకటి, ఆ అందాల మానులో, ఆ అద్భుత వనంలో

తలపుల వేగాన వచ్చాయి కాంకలం.

0: ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్. మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
0: ఓ చిట్టి చెల్లి రాఖీ కట్టాలని అనుకుంది తన అన్నయ్యకి. గిఫ్ట్ ఇవ్వాలని కూడా అనుకుంది, స్వీట్ తినిపించాలనుకుంది. ఇంతటితో అయిపోయింది అనుకుందా? కాదు, కాస్త కొత్తగా ఆలోచించింది. ఈసారి అన్నయ్య చేతికి కట్టే రాఖీ కాస్త క్రియేటివిటీ జోడిస్తే అది అందమైన జ్ఞాపకంలా ఉంటుంది కదా అని తలచింది. అందుకోసమే అన్నయ్యకి చిన్న సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంది. ఆ సర్ప్రైజ్ ఏమిటో ఈ పాట విన్న తర్వాత తెలుసుకుందాం.

0: ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన వింటారు.
1: రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా. మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజీఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సంధ్యారాగాలు 1980 నుంచి 2000 సంవత్సరంలో వరకు విడుదలైనటువంటి తెలుగు చలనచిత్రాల నుంచి చలనచిత్ర గీతాలు వింటారు. ముందుగా క్రిమినల్ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట వింటారు.

0: ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన వింటారు.
1: మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
0: జానకిరాముడి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట వింటారు.

0: ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన వింటారు.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఇఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: జగదేక వీరుడు, అతిలోక సుందరి ఈ చిత్రం కోసం ఎస్పీ

0: ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన వింటారు.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: సంధ్యా రాగాల్లో చివరిగా మరణ మృదంగం చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రమణ్యం చిత్ర పాడిన పాట వింటారు.

0: సంధ్యారాగాలు కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన వింటారు.
1: ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా, మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఉద్యోగ వార్తలు చదువుతున్నవారు బి రాజు.
3: ఉద్యోగ వార్తలు. తిరువనంతపురంలోని ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్కి చెందిన లిక్విడ్ ప్రపల్సన్ సిస్టమ్స్ సెంటర్ టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్ తదితర ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. ఖాళీల వివరాలు: టెక్నికల్ అసిస్టెంట్ ఇన్ మెకానికల్ అండ్ కెమికల్ 7 పోస్టులు, టెక్నీషియన్ బి ఎలక్ట్రానిక్ మెకానిక్ 1 పోస్టు, టెక్నీషియన్ బి ఫిట్టర్ 9 పోస్టులు, డ్రాఫ్ట్స్మెన్ బి 1 పోస్టు, ఫైర్మెన్ ఏ 1 పోస్టు. మొత్తం పోస్టుల సంఖ్య 19. అర్హతలు: పోస్టును అనుసరించి ఎస్ఎస్ఎల్సి, ఎస్ఎస్సితో పాటు ఐటీఐ, డిప్లొమా ఉత్తీర్ణత పొంది ఉండాలి. వయోపరిమితి 4 సెప్టెంబర్ 2026 నాటికి. టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్, డ్రాఫ్ట్స్మెన్ పోస్టులకు 35 ఏళ్ళు, ఫైర్మెన్కు 25 ఏళ్ళు మించకూడదు. ఎంపిక విధానం: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తులకు చివరి తేదీ 4 సెప్టెంబర్ 2026. తరువాత ఉద్యోగ ప్రకటన. బ్యాంక్ ఆఫ్ బరోడా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్న బ్రాంచుల్లో రెగ్యులర్ ప్రాతిపదికన 2482 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ ఎల్బీఓ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో ఆంధ్రప్రదేశ్కి 80, తెలంగాణకు 50 పోస్టులు ఉన్నాయి. అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా 7వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. పోస్టుల వివరాలు: లోకల్ బ్యాంక్ ఆఫీసర్. అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా సంస్థ నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్లో కనీసం 1 సంవత్సరం పోస్ట్ క్వాలిఫికేషన్ అనుభవం ఉండాలి. అభ్యర్థి దరఖాస్తు చేసుకున్న రాష్ట్రానికి సంబంధించిన స్థానిక భాషను చదవడం, రాయడం, మాట్లాడడం, అర్థం చేసుకోవడంలో ప్రావీణ్యం కలిగి ఉండాలి. వయోపరిమితి 1 ఆగస్టు 2026 నాటికి, 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, పీడబ్ల్యూడి అభ్యర్థులకు గరిష్టంగా 15 ఏళ్ల వయో సడలింపు ఉంటుంది. ఎంపిక విధానం: ఆన్లైన్ పరీక్ష, సైకోమెట్రిక్ టెస్ట్, భాషా నైపుణ్య పరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఫీజు జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 850 రూపాయలు, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి ఈఎన్ఎం మహిళా అభ్యర్థులకు 175 రూపాయలు. దరఖాస్తు ప్రారంభ తేదీ 18 ఆగస్టు 2026 నుంచి 7 సెప్టెంబర్ 2026లోగా దరఖాస్తు చేసుకోవాలి. మరిన్ని వివరాలకు www.ibps.in వెబ్సైట్ను సందర్శించగలరు.
0: మీరు ఇంతవరకు ఉద్యోగ వార్తలు విన్నారు. ఇప్పుడు వాద్య సంగీతం వింటారు.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన వింటారు.
1: ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా. మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమాచార వాణి. ఈనాటి సమాచార వాణి కార్యక్రమంలో ముందుగా వాతావరణ వివరాలు. వాల్తేరులో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 33.2 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 27.6 డిగ్రీల సెల్సియస్. పౌరమానయాన కేంద్రంలో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 34 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 27.2 డిగ్రీల సెల్సియస్. ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉంటుంది. అక్కడక్కడ ఉరుములతో కూడిన జల్లులు పడవచ్చు. ఇక రానున్న 5 రోజుల్లో తీరం నుంచి తీరం వెంబడి గంటకు 45 కిలోమీటర్ల నుంచి 55 కిలోమీటర్ల వేగంతో బలమైనటువంటి ఈదురుగాలు వేస్తాయి. ఈ సందర్భంగా సముద్రంలో చేపలు పట్టేటువంటి మత్స్యకారులకు హెచ్చరిక. సముద్రంలో చేపల వేటకు వెళ్ళవద్దని వాతావరణ శాఖ తెలియజేస్తుంది. వాతావరణ వివరాలు విన్నారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు ఒక సినీ గీతం వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఏబిఎస్ఆర్ మూర్తి. ముఖ్యాంశాలు. సంజీవని ప్రాజెక్టును జనవరి 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. సముద్రంలో వేటకు వెళ్లిన కోనసీమ మత్స్యకారులు సురక్షితంగా ఉన్నారని మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. రాష్ట్రంలోని 21 లక్షల మంది యువతకు ఉపాధి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. శాసనసభ భవనాన్ని ప్రపంచస్థాయి ప్రమాణాలతో తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. వివరాలు. వైద్యారోగ్య సేవలు మరింత మెరుగ్గా అందించేందుకు చేపట్టిన సంజీవని ప్రాజెక్టును జనవరి 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో ఈరోజు సంజీవని ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, డిజిటల్ హెల్త్ రికార్డులతో సంజీవని ప్రాజెక్టు పూర్తి స్థాయిలో అమలైతే వైద్య సేవల్లో అనూహ్య మార్పులు సాధించొచ్చన్నారు. వైద్య సేవల్లో ఆంధ్రప్రదేశ్ను ఇతర రాష్ట్రాలు అనుసరించేలా సంజీవని ప్రాజెక్టును విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. కొప్పం నియోజకవర్గం చిత్తూరు జిల్లాల్లో ఇప్పటికే సంజీవని ప్రాజెక్టు అమలుతో ఉత్తమ ఫలితాలు వస్తున్నాయని, వీటిని రాష్ట్రమంతటా అమలు చేసేలా చూడాలన్నారు. రాష్ట్రంలో ప్రతి కుటుంబం విద్యా వైద్యానికే అత్యధికంగా ఖర్చు పెట్టాల్సి వస్తోందని, ఈ వ్యయాన్ని తగ్గించేలా చూసేందుకు సంజీవని వంటి కార్యక్రమాలు తీసుకొస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ ప్రాజెక్టులో అధికారిక భాగస్వామిగా ఉన్న టాటా ఎండీ సంస్థ వైద్య ఆరోగ్య రంగంలో సరికొత్త ఆవిష్కరణలకు కృషి చేయాలని నిర్దేశించారు. సంజీవని కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా విస్తరించేందుకు 90 రోజుల ప్రణాళిక సిద్ధం చేసినట్లు అధికారులు ముఖ్యమంత్రికి తెలియజేశారు. సముద్రంలో వేటకు వెళ్లి గల్లంతైన కోనసీమకు చెందిన 7 మత్స్యకారులు సురక్షితంగా ఉన్నారని రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 3న వాడాలరేవు నుంచి సముద్ర వేటకు వెళ్లిన మత్స్యకారుల బోట్లో సాంకేతిక సమస్య తలెత్తడంతో పశ్చిమ బెంగాల్ తీరానికి చేరుకున్నారని వెల్లడించారు. బోటు యజమాని సోదరుడితో అధికారులు మాట్లాడి వివరాలు నిర్ధారించారన్నారు. మత్స్యకారుల ఆచూకీ కోసం ప్రభుత్వ యంత్రాంగం సమన్వయంతో పనిచేసిందని చెప్పారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, కమిషనర్, మత్స్యశాఖ జేడీ, ఎఫ్డీఓలకు మంత్రి అభినందనలు తెలియజేశారు. మత్స్యకారులు క్షేమంగా ఉన్నారని తెలియడంతో కుటుంబాల్లో ఊరట లభించింది. వారిని స్వస్థలానికి తీసుకొచ్చేందుకు చర్యలు చేపడుతున్నామని మంత్రి చెప్పారు. మత్స్యకారుల భద్రతా సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని, వారి కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని అచ్చెన్నాయుడు తెలిపారు. రాష్ట్రంలో 21 లక్షల మంది యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. స్వర్ణగ్రామం స్వర్ణ వార్డు శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన కౌశలం జాబ్ మేళా కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు. ఈ జాబ్ మేళాలో దాదాపు 800 మంది నిరుద్యోగ యువతతో పాటు గ్రీన్టెక్ సహా పలు సంస్థలు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా మంత్రి విలేకరులతో మాట్లాడుతూ, రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో ఈ కౌశలం కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. దీని ద్వారా ఇప్పటివరకు 10,000 మందికి పైగా ఉపాధి కల్పించబడిందని చెప్పారు. రాష్ట్రంలో కొత్తగా 8 ప్రాంతాల్లో స్కిల్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. బీఎస్సీ నర్సింగ్ విద్యార్థులకు జర్మన్, ఇజ్రాయెల్ భాషల్లో శిక్షణ ఇచ్చి ఆ దేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని మంత్రి పేర్కొంటూ,
1: కౌశలం ద్వారా ఉపాధి ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో మా ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ముఖ్యమంత్రి గారు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆలోచన చేసినప్పుడు ఐటీఐ, డిప్లొమా లాంటి కోర్సులు చదివినటువంటి వాళ్ళు 27 లక్షల మంది ఉన్నారని గమనించిన తర్వాత ఐటీ డిపార్ట్మెంట్, స్వర్ణ గ్రామం డిపార్ట్మెంట్ కలిసి కౌశలం ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి వాళ్ళకి ఎగ్జామ్ పెట్టడం జరిగింది. దాని ద్వారా మళ్ళీ అసెస్మెంట్ చేసి వాళ్ళందరికీ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టిన కంపెనీలతోటి అనుసంధానం చేసుకోవటం, ఎంప్లాయ్మెంట్ ఇస్తా ఉన్నారు. ఇప్పటికీ రాష్ట్రంలో ఈ కౌశలం

0: 10,000 వరకు ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది.
1: అమరావతి శాసనసభ భవనాన్ని ప్రపంచ స్థాయి ప్రమాణాలతో తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. శాసనసభ భవన నిర్మాణానికి సంబంధించి అంతర్జాతీయ ఆర్కిటెక్చర్ సంస్థ నార్మన్ ఫోస్టర్స్ అండ్ పార్ట్నర్స్ ప్రతినిధుల బృందంతో రాష్ట్ర సచివాలయంలో ఈరోజు ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. అనంతరం మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ ఈ సమావేశంలో పలు అంశాలపై సమగ్రంగా చర్చించామని తెలిపారు. శాసనసభ భవనంపైన ప్రత్యేక టవర్ను ఏర్పాటు చేసి అక్కడి నుంచి అమరావతి రాజధాని మొత్తాన్ని వీక్షించేలా నిర్మాణ రూపకల్పన చేస్తున్నట్టు చెప్పారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని 265 శాసనసభ స్థానాలు, 110 శాసనమండలి స్థానాలకు అనుగుణంగా శాసనసభ భవనాన్ని డిజైన్ చేస్తున్నట్టు మంత్రి వివరించారు. అత్యాధునిక సాంకేతికత, సమర్థవంతమైన కార్యనిర్వహణ, ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా నిర్మించనున్నామని నాదెండ్ల మనోహర్ వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. సేవామూర్తి మదర్ థెరిసా ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. మదర్ థెరిసా జయంతి సందర్భంగా ఈరోజు విజయనగరం క్యాంపు కార్యాలయంలో ఆమె చిత్రపటానికి మంత్రి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, దేశంగాని దేశం వచ్చి కలకత్తా వంటి మహానగరంలో కష్టంలో ఉన్న అభాగ్యులకు అనేక రకాల సేవలు అందజేసిన మాతృమూర్తి మదర్ థెరిసా అన్నారు. కలకత్తాలో మిషన్ ఆఫ్ చారిటీని స్థాపించి నిస్సహాయులు, అనాథలతో పాటు కుష్ఠురోగులకు సైతం సేవలు అందజేసిన గొప్ప మనసున్న మనిషి, సేవకురాలు అని కొనియాడారు. మదర్ థెరిసా నిస్వార్థ సేవలు ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని మంత్రి పేర్కొన్నారు. పవిత్ర మిలాదున్ నబీ పండుగను రాష్ట్రవ్యాప్తంగా ముస్లిం సోదరులు ఈరోజు ఘనంగా జరుపుకున్నారు. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని విశాఖపట్నంలోని గోపాలపట్నం తాహా మసీద్ ఆధ్వర్యంలో ముస్లింలు భారీ శాంతి ర్యాలీ నిర్వహించారు. విశాఖ పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు పి గణబాబు కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, మహమ్మద్ ప్రవక్త జన్మదినమైన మిలాదున్ నబీ సర్వ మానవాళికి ఎంతో పవిత్రమైన రోజని కొనియాడారు. ప్రవక్త బోధించిన శాంతి, కరుణ, సమభావం, సోదరభావం ప్రపంచానికి ఆదర్శనమని, ఆయన చూపిన సన్మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని ఆకాంక్షించారు. సమాజంలో హింసను రూపుమాపి ప్రతి వ్యక్తిని ప్రేమించాలని మహమ్మద్ ప్రవక్త బోధించారని పార్వతీపురం శాసనసభ్యులు బోనెల విజయచంద్ర అన్నారు. మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని పార్వతీపురంలో మిలాదున్ నబీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీకాకుళంలో జామియా మస్జిద్ ఆధ్వర్యంలో మహమ్మద్ ప్రవక్త జన్మదిన వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ ర్యాలీలో శాసనసభ్యులు గొండు శంకర్ పాల్గొని ప్రసంగించారు. మహమ్మద్ ప్రవక్త బోధించిన జాలి, కరుణ, ప్రేమ, దయా వంటి సద్గుణాలు సమాజంలో శాంతి స్థాపనకు అత్యంత ఆవశ్యకమని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు అమలు చేస్తున్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పీఎం కిసాన్ పథకం ద్వారా నంద్యాల జిల్లా రైతులు ఆర్థిక ప్రయోజనం పొందుతున్నారు. ప్రస్తుతం జిల్లాలో 181,968 మంది రైతులు పీఎం కిసాన్ లబ్ధిదారులుగా ఉన్నారు. చిన్న సన్నకారు రైతులకు వ్యవసాయ పెట్టుబడి విషయంలో ఆర్థిక భరోసా కల్పించడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశం. 2026 సంవత్సరానికి సంబంధించి పీఎం కిసాన్ తొలి విడతగా జూలై నెలలో జిల్లాలోని రైతులకు 36,26,00,000 రూపాయల ఆర్థిక ప్రయోజనం అందించినట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలియజేశారు. విత్తనాల కొనుగోలు, సస్యరక్షణ చర్యలు, పంటల యాజమాన్యం వంటి వ్యవసాయ అవసరాలకు ఈ మొత్తాన్ని రైతులు వినియోగించుకోవచ్చునని నంద్యాల జిల్లా వ్యవసాయ శాఖ అధికారి టి మోహన్ రావు వివరిస్తూ,
2: గౌరవ ప్రధానమంత్రి గారు 2019లో పీఎం కిసాన్ పథకాన్ని స్టార్ట్ చేశారు. ముఖ్యంగా 2019 ఫిబ్రవరి 2 లోపు సొంత భూమి కలిగి ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ పీఎం కిసాన్ వర్తించే విధంగా గైడ్ లైన్స్ అన్ని కూడా తయారు చేయబడి ఉన్నాయి. సో ఇది ముఖ్యంగా రైతులకి సంవత్సరానికి 6,000 రూపాయలు లబ్ధి చేకూరే విధంగా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశము రైతుకి ఆర్థిక భరోసా కల్పించే విధంగా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని డిజైన్ చేయడం జరిగింది.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు. సంజీవిని ప్రాజెక్టును 1 జనవరి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. సముద్రంలో వేటకు వెళ్లిన కోనసీమ మత్స్యకారులు సురక్షితంగా ఉన్నారని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. రాష్ట్రంలోని 21,00,000 మంది యువతకు ఉపాధి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: హజరత్ పైగంబర్ ముహమ్మద్ వర్యస్య పావన జన్మ జయంతి ఈదే మిలాదున్ నబీ అద్య సమగ్రే రాష్ట్రే మహతా ధార్మిక ఉల్లాసేన సమారభ్యతే. అస్మిన్ పర్వణి తస్య దివ్య సందేశాన్ విచారయితుం వివిధ గోష్ఠ్యః శోభాయాత్రాశ్చ అనుష్ఠీయంతే. కొలంబునగరే ద్వితీయాంతిమనికషద్వంద్వే భారతం విరుద్ధ్య ఫాలో ఆన్ ఇత్యస్యానంతరం చతుర్థదినస్య క్రీడావిరామపర్యంతం శ్రీలంకాదలేన ద్వితీయ పర్యాయ షట్ క్రీడకానాం హానౌ ఏకోనత్రింశదధికద్విశతం ధావనాంకాః సంపాదితాః ఇతి వార్తాః.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సాయం సమీరం కార్యక్రమానికి స్వాగతం. మరి ఈనాటి సాయం సమీరంలో విషయాలు వినే ముందు ఒక మంచి పాటతో కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. జనతా గారేజ్ చిత్రం కోసం శంకర్ మహాదేవన్ రెనినారెడ్డి పాడిన పాట వింటారు. అంతకన్నా ముందుగా వాణిజ్య ప్రకటనలు వింటారు.
2: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
3: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
2: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
3: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
2: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
4: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
5: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
4: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
5: విదేశాల్లో నివసించే భారతీయులు NRI నమోదు కోసం ఫార్మ్ 6 నింపాలి.
4: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
5: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి.
4: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 32, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
5: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
4: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
6: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు. LIC యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. LIC హర్పల్ ఆప్కే సాథ్.
1: జనతా గ్యారేజ్ చిత్రం కోసం శంకర్ మహాదేవన్ రెనినారెడ్డి పాడిన పాట వింటారు.

వెల్కమ్ టు సాయం సమీరం కార్యక్రమానికి. మరి ఈరోజు ఫిట్నెస్ మంత్రాలో మీ ఫిట్నెస్ను పెంపొందించేటువంటి అనంతాసనం. నరాలు కండరాలు సమన్వయానికి, దృఢమైనటువంటి కాళ్ళ కటిభాగానికి అనంతాసనం చాలా మేలు చేస్తుందండి. అసలు చేసే విధానం తెలుసుకుందాం. ముందుగా యోగా మ్యాట్ పైన ఎడం వైపు తిరిగి పడుకోవాలి. ఎడం చేతిని మోచేతి దగ్గర వంచి తలను ఎడమ అరచేతిపై పెట్టండి. ఆపై ఎడమ కాలుని నేలపై నిటారుగా ఉంచి కుడికాలిని 90 డిగ్రీల కోణానికి తగ్గకుండా సాధ్యమైనంత పైకెత్తండి. కుడి చేత్తో పాదం బొటనవేలు పట్టుకొని కాలును నిటారుగా ఉంచే ప్రయత్నం చేయండి. కింద కాలు నడుము వెనక్కి వెళ్లకుండా స్థిరంగా ఉంచండి. శ్వాస తీసుకుంటూ 15 నుంచి 20 సెకండ్లు ఉంటే ఇక నెమ్మదిగా ఆ కటిభాగం నడుము దృఢపడమే కాకుండా మీకు కండరాల పరిపుష్టతకు ఇది ఎంతగానో ఈ ఆసనం ఉపయోగపడుతుంది. ఇక ఆ కాలును దించేటప్పుడు నెమ్మదిగా కాలును దించి శవాసనంలో విశ్రాంతి తీసుకోవాలి. తర్వాత కాలుతో, అంటే ఇతర కాలు, అంటే కుడి చెక్క కాలుతో చేసినట్లయితే ఆ కాలు దించి మళ్ళీ ఎడమ కాలుతో ఈ విధంగా పునరావృతం చేయాలి ఈ ఆసనాన్ని. ప్రధానంగా ఈ ఆసనం వల్ల ఏంటి ఉపయోగం అంటే తుంటి కండరాలకు బలాన్ని ఇస్తుంది, సమతుల్యత పెరుగుతుంది బాడీలో. ఇక ఆహార నియమాలు తీసుకున్నట్టయితే కాలు తుంటి బలానికి కాల్షియం, విటమిన్ డి లభించే పాలకూర, నువ్వులు, ప్రోటీన్ లభించేటువంటి గుడ్లు, సోయాబీన్, పన్నీరు, ఇటువంటి ఆహారం మనం రోజువారీ ఆహారంలో తీసుకున్నట్లయితే శరీరంలో ఉన్నటువంటి కండరాలు, నరాలు దృఢంగా తయారవుతాయి. మరి చక్కటి ఫిట్నెస్ మంత్ర విన్నారు కదా, ఇప్పుడు ఒక పాట వినండి. గోవిందా గోవిందా చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట వింటారు.

0: సాయం సమీరం కార్యక్రమంలో రెండవ అంశం వికాసం మరి ఐ డొనేషన్ ఫార్ నైట్ ఈ అంశాన్ని ఎస్ ప్రమీలా కుమారి గారు ప్రజెంట్ చేయబోతున్నారు, వినండి.
1: శ్రోతలందరికీ నమస్కారం. కేంద్ర ప్రభుత్వం అందించే కార్యక్రమాలలో ఐ డొనేషన్ ఫార్ నైట్ ఈ కార్యక్రమం గురించి తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం జాతీయ నేత్రదాన పక్షం ప్రతి సంవత్సరం ఆగస్టు 25 నుండి సెప్టెంబర్ 8 వరకు దీనిని నిర్వహిస్తూ ఉంటారు. మరణం తర్వాత కార్నియల్ అంధత్వాన్ని తగ్గించడంపై ప్రజల్లో అవగాహన కల్పించడం, నేత్రదానం ద్వారా ఇద్దరు దృష్టిలోపం ఉన్నవారికి చూపును ప్రసాదించవచ్చు, అపోహలను తొలగించి ప్రతి ఒక్కరూ నేత్రదానానికి ముందుకు వచ్చేలా ప్రోత్సహించడం దీని ప్రధాన లక్ష్యం. నేత్రదానం చేయడానికి ముందుగానే కుటుంబ సభ్యులకు తమ నిర్ణయాన్ని తెలియజేయడం చాలా ముఖ్యం. మరణం సంభవించిన వెంటనే సంబంధిత కంటి బ్యాంక్ లేదా వైద్య సంస్థకు సమాచారం

0: అందించాలి. కంటి బ్యాంకులో గల వెయిటింగ్ లిస్ట్ ప్రకారం అవసరమున్న రోగికి కబర్ పెట్టడం జరుగుతుంది. అత్యవసర కేసుల్లో నిర్ణీత నిబంధనల ప్రకారం చర్య తీసుకోవడం జరుగుతుంది. కార్నియా పొందిన వ్యక్తి పేరు ఎల్లప్పుడూ రహస్యంగా ఉంచుతారు. నేత్రదానం చేసిన కుటుంబం వారు ఈ కళ్ళని కంటిచూపులేని ఇద్దరు వ్యక్తులకు నేత్రజ్యోతిని వెలిగించేందుకు వినియోగించబడ్డాయని తెలుసుకుని మరింత సంతోషించాలి. కార్నియల్ అంధత్వం అంటే కంటిపాప పైన అద్దంలాగా ఉండే పొరని కార్నియా అంటారు. వ్యాధి లేక గాయం వంటి ఏ కారణం చేతనైనా కార్నియా స్వచ్ఛత పాడైపోయినట్లయితే కంటిచూపు ఆశ్చర్యం కలిగించినంతగా తగ్గిపోవడం లేదా పూర్తిగా పోవడం జరుగుతుంది. దీనికి కారణమేమిటంటే దెబ్బ లేదా గాయం కావడం, పోషకాహార లోపం కావడం, అంటువ్యాధి సంభవించడం, కళ్ళజోడు పెట్టుకునేవారైనా, మధుమేహం, అధిక బ్లడ్ ప్రెషర్, ఉబ్బసం వ్యాధులతో బాధపడేవారైనా నేత్రదానం చేయవచ్చు. కంటి శుక్లాల ఆపరేషన్ చేయించుకున్న వారు కూడా నేత్రదానం చేయవచ్చు. దానం చేసేందుకు గల ఒకే ఒక షరతు ఏమిటంటే కార్నియా స్వచ్ఛంగా ఆరోగ్యంగా ఉండాలి. ఒకరు నేత్రదానం చేయడం వల్ల ఇద్దరికి కంటిచూపు లభిస్తుంది.
1: సాయం సమయంలో వికాసం అంశంగా ఐ డొనేషన్ ఫార్ నైట్ ఈ అంశంపై ఎస్ ప్రమీలా కుమార్ గారి ప్రసంగం విన్నారు. ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన.
2: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
3: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
2: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
3: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
2: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్. మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
1: ఇప్పుడు రోబో చిత్రం నుంచి జావేద్ అలీ చిన్మయి పాడిన పాట వింటారు.

0: ఎంచుకోండి.
1: మరి ఈరోజు ప్రేరణ కార్యక్రమంలో ఒక 200 ఏళ్ళగా అన్నదానం చేస్తున్నటువంటి వారి గురించి మనం ప్రేరణగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయుర్వేదం దాన్ని జఠరాగ్ని అంటుంది, సామాన్యులం మనం ఆకలిని పిలుస్తాం. భగభగలాడే ఆ అగ్నికి ఆహారం అనే నైవేద్యం అందకపోతే నకనకలాడిపోతాం. ఆ బాధ తెలిసే అన్నం పరబ్రహ్మ స్వరూపమని, దానాల్లో గొప్పది అన్నదానం అని చెప్పారు పెద్దలు. ఈ నిజాన్ని గుర్తించే 200 ఏళ్ళుగా నిరంతరాయంగా అన్న సమాధానాన్ని ఆ కుటుంబం పైసా విరాళం తీసుకోకుండా కాకినాడ ద్రాక్షారామంలో కోటిపల్లిలోనూ మృష్ణాన్న భోజనం పెడుతుంది. ఈ అన్నదాతల కథ ఏమిటో ఒక పిట్టకథలా చెప్పుకుందాం. 1852 ప్రారంభమైనటువంటి కాటన్ ద్వారా బ్యారేజు అప్పుడు స్థితులన్నీ మారిపోయాయి. చాలా కరువు వచ్చింది. అసలు కోనసీమ కరువు వచ్చిన తర్వాతే అతిథి మర్యాదల్లో తిరగలేదు అనిపించుకుంది. ఆహారం వడ్డించడానికి ఒక కలగా భావిస్తుంటారు కోనసీమ వాసులు. పులిహోర, ఆవకాయతో మొదలుపెట్టి రకరకాల పిండి వంటలు కొనసాగించి వాడితోనే కడుపు నిండిపోయి వద్దు వద్దు అంటున్న ముద్దపప్పు నెయ్యి అన్నంతో పెట్టి గడ్డ పెరుగుతో మించి ఇలా పెద్ద వరిసే పాటిస్తారు కోనసీమ వాసులు. అయితే 1826 అన్నదాన సత్రం నిర్మించారు. దానికి 368 ఎకరాలు రాసిచ్చి ధర్మప్రభులుగా అనిపించుకున్నారు పెద్దవాడైన వెంకన్న. కాలం చేసిన ఎట్టి పరిస్థితుల్లోనూ అన్నదానం ఆపకూడదని రామకృష్ణయ్య గట్టిగా నిలిచారు. ఆయన వారసులు వెంకట చలపతి, సత్యనారాయణమూర్తి, శ్రీరామకృష్ణమూర్తి ఆ మాట మీదే నిలబడ్డారు. స్వాతంత్రం తర్వాత ఆ భూముల్లో 100 ఎకరాలని ప్రభుత్వాలు తీసుకున్నాయి. మిగిలిన 268 ఎకరాలకి రామకృష్ణ కుటుంబంలో 5వ తరం వాడైన పైండ సుబ్రహ్మణ్య జగన్నాథ సత్యప్రసాద్ ధర్మకర్తగా ఉంటున్నారు. భూములను ప్రతి 3 ఏళ్ళకోసారి గుత్తకిస్తే ఆ వచ్చే ఆదాయంతో అంటే సుమారు 1 కోటి రూపాయలు అన్నదానాన్ని సిబ్బంది జీతభత్యాలకి ఉపయోగిస్తున్నారు. విరాళాలు కూడా తీసుకోకుండా ద్రాక్షారామంలో భీమేశ్వరాలయం సమీపంలో పైండా వారి సత్రం పేరుతో ఉంటుంది అన్నదాన కేంద్రం. వెళ్ళిన వాళ్ళకి ముందుగా పులిహోర, భోజనం, అన్నము, పప్పు, కూరలు, పెరుగు ఇలా అన్ని రకాలు తిన్నంత భోజనం వడ్డిస్తారు. రుచిలోనూ శుచిలోనూ ఏమాత్రం రాజీ పడరు. మంచి భోజనం తిన్న సంతృప్తితో ఎవరైనా విరాళం ఇస్తామన్నా సున్నితంగా తిరస్కరిస్తారు. అంతా అయితే వంటలోనూ వడ్డింపులోనూ సిబ్బందికి సాయం చేయమంటారు. అంతేకాదు, మనం ఇక్కడ తిని వెళ్ళిన రోజే భోజనం ఎలా ఉంది, ఏ పదార్థాలు శుచిగా ఉన్నాయి, శుచి శుభ్రత బాగున్నాయా అని అడుగుతూ ఫోన్ చేసి ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటారు. ఇలా రోజు మధ్యాహ్నం రాత్రులు భోజనం పెడుతున్నారు. సగటున రోజుకు 300 మందికి వడ్డిస్తున్నారు. శని ఆదివారాల్లో ఈ సంఖ్య మరింత రెట్టింపు అవుతుంది. పర్వదినాల్లో 1000 మంది వచ్చినా విసుగు విరామం లేకుండా ఈ అన్నదానాన్ని కొనసాగిస్తున్నారు ధర్మకర్త అయినటువంటి పైండ సుబ్రహ్మణ్య జగన్నాథ సత్యప్రసాద్ ధర్మకర్త గారు. వీరు కదండి మనకి ప్రేరణగా నిలిచేది. మరి ఇప్పుడు ఒక పాట విందాం. రెడీ చిత్రం నుంచి సాగర్ గోపికా పూర్ణిమ పాడిన పాట వింటారు.

0: సాయం సమీరం కార్యక్రమం మిమ్మల్ని ఎంతగానో ఆదరించిందని భావిస్తూ ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, నిర్ణయంలో సమయం 7:20, క్షమించండి, 7:25 కావస్తుంది. ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన.
1: మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసార విశేషాలు. ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమంలో కొన్ని ముఖ్యాంశాలు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు, హైదరాబాద్ కేంద్రం చర్యలు. 7:15 పల్లె సీమలు. 7:45 వికసిత్ భారత్. 8:09 స్వరమాలిక తెలుగు చలనచిత్ర గీతాలు ప్రసారమవుతాయి. 8:30 జాతీయ వార్తలు తెలుగులో. 8:40 తెలుగు చలనచిత్ర గీతం ప్రసారమవుతుంది. 8:45 సమాచార సంధ్య హిందీలో వార్తలు. 9:00 News@9 ఆంగ్లంలో వార్తలు. 9:15 స్పాట్లైట్. 10:00 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమం ప్రసారమవుతుంది, హైదరాబాద్ కేంద్రం చర్యలే. 10:45 ఆ పాత మధురాలు, పాత తెలుగు చలనచిత్ర గీతాలు ప్రసారమవుతాయి. రేపు ప్రసారమయ్యే కార్యక్రమంలో కొన్ని ముఖ్యాంశాలు. రేపు ఉదయం 6:00 దేశభక్తి గీతం, తర్వాత 6:10 భక్తి రంజని స్థుతి గీతాలు ప్రసారమవుతాయి. 6:30 చింతన వ్యాఖ్యాత శ్రీ ధర్మముల్ల వెంకటేశ్వరరావు గారి వ్యాఖ్యానం ఉంటుంది. 6:35 పొలం పనులు. 7:00 ప్రసార విశేషాలు. 7:15 ఉదయ సమీరాల కార్యక్రమంలో నేటి మాట. తర్వాత మసిగుడ్డ కాలితే నాటిక రచన శ్రీమతి ఎం విజయలక్ష్మి. తర్వాత పుష్పాంజలి సినీ భక్తి గీతాలు. తర్వాత సమాచారవాణి. 8:30 శ్రీ సత్యసాయి జిల్లా సమాచార లేఖ రచన శ్రీమతి ప్రతిమ. 8:30 కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ వంశీ సాక్సోఫోన్, శ్రీ హెచ్ రామ్చరణ్ వయలిన్, శ్రీ బంకపల్లి దుర్గా శ్రీనివాస శర్మ మృదంగం. ఇక 10:00 ప్రసారమయ్యే ప్రత్యేక కార్యక్రమంలో ప్రపంచ సరస్సుల దినోత్సవం సందర్భంగా పులికాట్ సరస్సుపై ప్రత్యేక కార్యక్రమం. అతిథి హరిక్ డిస్ట్రిక్ట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్, సూళూరుపేట డివిజన్, తిరుపతి జిల్లా. ఇక తర్వాత మధురిమ తెలుగు చలనచిత్ర గీతాలు, పాత తెలుగు సినిమా పాటలు ప్రసారమవుతాయి. ఇక 1:33 ముత్యాల ముంగిళ్ళు, రైతు మహిళ ఉపయోగించుకోవాల్సిన గృహ విజ్ఞానం, డాక్టర్ బి సునీత గృహ విజ్ఞాన శాస్త్రవేత్త వారి ప్రసంగం ఉంటుంది. తర్వాత 2:30 జానపద రంజని, మహాభారతంలో శశిరేఖ పరిణయం తప్పెటిగొల్లు శ్రీ నీలభాను సత్యం బృందం వారిచే. ఇక రామాయణంలో సుందరకాండ కోలాటం శ్రీ వనమల దేవుడు బృందం వారిచే. ఇక 5:00 యువాణి యువజనుల కార్యక్రమం. 5:30 సంధ్యారాగం తెలుగు చలనచిత్ర గీతాలు, 1980 2000 విడుదలైనటువంటి చలనచిత్ర గీతాలు ప్రసారమవుతాయి. 5:50 ఉద్యోగ వార్తలు. 6:00 సమాచారవాణి. 6:30 సాయం సమీరం కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:00 ప్రసార విశేషాలు. 7:15 కిసాన్ వాణి కార్యక్రమం ప్రసారం అవుతుంది. 8:00 స్వరమాలిక. 8:40 తెలుగు చలనచిత్ర గీతాలు. 9:15 స్పాట్లైట్. 10:00 విజయవాడ కేంద్రం నుంచి ఒక నాటకం ప్రసారమవుతుంది. 10:30 ఆపాత మధురాలు. ఇవి రేపు ప్రసారమయ్యే కార్యక్రమంలో కొన్ని ముఖ్యాంశాలు. ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు, హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది రాయారావు సూర్యప్రకాశ్రావు. జాతీయ క్రీడా దినోత్సవం 2026 వేడుకల్లో భాగంగా మేరా యువ భారత్ కార్యక్రమాన్ని రేపు దేశవ్యాప్తంగా నిర్వహిస్తారు. నేపాల్లోని టిబెట్ సరిహద్దుకు సమీపంలో సంభవించిన ఆకస్మిక వరదల్లో గల్లంతైన పలువురు పర్యాటకుల్లో 100 మందికి పైగా భారతీయులు ఉన్నట్టు భావిస్తున్నారు. తెలంగాణలోని సూర్యాపేటలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పలువురు మృతి చెందడం పట్ల ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మిలాదున్ నబీ, ఓనం పండుగల సందర్భంగా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. జాతీయ క్రీడా దినోత్సవం 2026 వేడుకల్లో భాగంగా మేరా యువ భారత్ కార్యక్రమాన్ని రేపు దేశవ్యాప్తంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఖేలో ఇండియా డైలాగ్ను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగిస్తారు. ప్రతి రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతంలోని ప్రతి జిల్లాలో ఉన్న 2 కళాశాలల యువత ఈ కార్యక్రమంలో పాల్గొంటుంది. దేశ క్రీడా ఆశయాలతో యువత మమేకమయ్యేందుకు ఇదొక మార్గాన్ని అందిస్తుంది. అంతేకాకుండా దేశ యువజన క్రీడా వ్యవస్థపై జరిగే చర్చల్లో యువత భాగస్వామ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత యువకులు, మేరా యువ భారత్ స్వచ్ఛంద కార్యకర్తలు, స్థానిక క్రీడాకారులు, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో చర్చలు జరుగుతాయి. టిబెట్ సరిహద్దుకు సమీపంలోని రసువా ప్రాంతంలో భోటే కోషి నదిలో ఈ ఉదయం సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా నేపాల్లో గల్లంతైన 384 మంది పర్యాటకుల్లో 100 మందికి పైగా భారతీయులు ఉన్నట్టు భావిస్తున్నారు. నేపాల్ టూరిజం బోర్డు NTB తెలిపిన వివరాల ప్రకారం గల్లంతైన 384 మంది పర్యాటకుల్లో 291 మంది విదేశీయులు, 93 మంది నేపాల్ పౌరులు ఉన్నారు. విదేశీయుల్లో 105 మంది భారతీయులు ఉన్నారని NTB తెలిపింది. మిగిలిన వారు యునైటెడ్ కింగ్డమ్, ఆస్ట్రేలియా, అమెరికా, మలేషియా, దక్షిణాఫ్రికా, నెదర్లాండ్స్ తదితర దేశాలకు చెందినవారని పేర్కొంది. అయితే ఈ గణాంకాలు ప్రాథమికమైనవేనని ప్రయాణ సంస్థలు, స్థానిక అధికారులు, ఇతర సంబంధిత సంస్థలతో సమన్వయం చేసుకుంటూ వివరాలను ప్రస్తుతం ధృవీకరిస్తున్నట్టు NTB స్పష్టం చేసింది. భారీ ఆకస్మిక వరదల కారణంగా 7 మృతి చెందినట్టు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. నేపాల్లో వరదల కారణంగా ప్రాణనష్టం సంభవించడంపై ఆ దేశ ప్రధానమంత్రి బాలేంద్ర షాతో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఫోన్లో మాట్లాడి మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో నేపాల్ ప్రజలకు భారతీయులు అండగా ఉన్నారని ప్రధానమంత్రి మోదీ సామాజిక మాధ్యమ వేదికగా పేర్కొన్నారు. నేపాల్కు అవసరమైన అన్ని రకాల మానవతా సహాయాన్ని అందించేందుకు భారతదేశం సిద్ధంగా ఉందని మోదీ తెలిపారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదలు, గండక్ నదిలో నీటిమట్టం అకస్మాత్తుగా పెరిగే అవకాశం ఉన్నందువల్ల బీహార్ ప్రభుత్వం వరదల ముందస్తు సన్నద్ధతను ముమ్మరం చేసింది. రాష్ట్రంలోని 6 జిల్లాలు పశ్చిమ చంపారణ్, తూర్పు చంపారణ్, గోపాల్గంజ్, సరన్, ముజఫర్పూర్, వైశాలిలలో గండకీ నది పరివాహక ప్రాంతంపై ప్రత్యేక నిఘా ఉంచారు. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని సీతామాఢి, షయోహర్, ఇతర జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. పశ్చిమ చంపారణ్లోని బగాహా, వైశాలి జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాల ప్రజలను వీలైనంత త్వరగా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని అధికారులు సూచించారు. గండక్ నదిలో నీటి ప్రవాహం పెరిగే అవకాశం ఉన్నందువల్ల గోపాల్గంజ్, బెట్టియాలో NDRF బృందాలను మోహరించారు. ముజఫర్పూర్లో మరో బృందాన్ని అప్రమత్తంగా ఉంచారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ఉన్నత స్థాయి బృందాన్ని ఏర్పాటు చేసినట్టు ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి తెలిపారు. ఈ పరిస్థితుల దృష్ట్యా పాట్నాలో బీహార్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రత్యయ అమృత్ అధ్యక్షతన ఈరోజు ఉన్నత స్థాయి సమీక్ష జరిగింది. నిరంతరం నిఘా ఉంచాలని, సహాయక చర్యలకు అవసరమైన ఏర్పాట్లను సిద్ధంగా ఉంచుకోవాలని సంబంధిత జిల్లాల కలెక్టర్లు, సీనియర్ పోలీసు అధికారులను ఆదేశించారు. నేపాల్లో కురుస్తున్న భారీ వర్షాలు, హిమాని నదం విచ్ఛిన్నం కారణంగా బీహార్లో ఏర్పడ్డ వరద ముప్పు నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు బీహార్ ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరితో ఫోన్లో మాట్లాడారు. ప్రస్తుతం తలెత్తిన పరిస్థితిని ఎదుర్కోవడంలో రాష్ట్ర ప్రభుత్వానికి సాధ్యమైనంత సహాయం అందిస్తామని హోంమంత్రి

0: హామీ ఇచ్చారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. తెలంగాణలోని సూర్యాపేట జిల్లా కోదాడ మండలం ద్వారకుంట శివారులో ఈ ఉదయం సంభవించిన రోడ్డు ప్రమాదంలో 6 మరణించారు. వారిలో 1 5 మహిళలు ఉన్నారు. 20 గాయపడ్డారు. వారిని కోదాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. వారిలో 6 పరిస్థితి విషమంగా ఉంది. హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఆగి ఉన్న కంటైనర్ను ఢీకొనడంతో 6 అక్కడికక్కడే మరణించారు. మృతులు ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లా తేలప్రోలు విజయవాడకు చెందిన వారిగా గుర్తించారు. ఈ ప్రమాదంలో గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. తెలంగాణలోని సూర్యాపేటలో జరిగిన ప్రమాదంలో ప్రాణ నష్టం సంభవించడం పట్ల ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా స్పందించిన ఉపరాష్ట్రపతి గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మిలాదున్ నబీ పర్వదినాన్ని దేశంలోని వివిధ ప్రాంతాల్లో మతపరమైన భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకుంటున్నారు. ప్రవక్త మహమ్మద్ జీవితం, బోధనలను తెలియజేసే సదస్సులను ఈ సందర్భంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మలయాళీలు ఈరోజు ఓనం పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. మలయాళ మొదటి మాసం చింగంలో వచ్చే ఈ పంటల పండుగను కేరళకు బలిచక్రవర్తి రాకకు గుర్తుగా జరుపుకుంటారు. చక్కని పూమాలలు, రంగురంగుల రంగవల్లికలు, ఓరసద్యగా పేర్కొనే రుచికరమైన భోజనం, వల్లంకలిగా పేర్కొనే పడవ పందాలు, కైకొట్టి కళ్ళి నృత్యం మొదలైనవన్నీ ఓనం వేడుకల్లో భాగం. ఓనం పండుగ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి జయంత్ సింగ్ ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నైపుణ్య పోటీలు, ఫలితాల ఆధారిత ఆర్థిక సహాయం, వ్యవసాయం సహా పలు అంశాలపై ప్రధానమంత్రితో జయంత్ సింగ్ చర్చించారు. సమస్యల పరిష్కారాలు, విధానపరమైన అంశాలపై సృజనాత్మకంగా ఆలోచించాలని ప్రధానమంత్రి సూచించినట్టు సామాజిక మాధ్యమ వేదికగా జయంత్ సింగ్ తెలిపారు. మహిళా సాధికారత కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీకి కేవలం ఒక ఎన్నికల నినాదం మాత్రమేనని బీజేపీ విమర్శించింది. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన పత్రికా సమావేశంలో బీజేపీ నాయకురాలు బాన్సురి స్వరాజ్ మాట్లాడుతూ, మహిళా సాధికారత లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం లోక్సభలో నారీ శక్తి వందన అధినియంను ప్రవేశపెట్టిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఈ చట్టాన్ని వ్యతిరేకించి సభలో దాని ఆమోదాన్ని అడ్డుకుందని ఆమె ఆరోపించారు. త్రిపుర శాసనసభ పదవ విడత సమావేశాలు రేపు ప్రారంభమవుతాయి. 3 పాటు జరిగే ఈ సమావేశాలు ఈ నెల 31 వరకు కొనసాగుతాయి. ఢిల్లీ లక్ష్మీ యోజన కింద అర్హులైన 4,000 మంది మహిళా లబ్ధిదారులకు ఢిల్లీ ప్రభుత్వం ఈరోజు ఆమోద పత్రాలను అందజేసింది. వీరిలో 2,500 పత్రాలను ఈరోజు అధికారిక కార్యక్రమంలో అందజేశారు. ఈ పథకం కింద అర్హులైన మహిళలు ప్రతి నెల 2,500 రూపాయల ఆర్థిక సహాయం పొందుతారు. మహిళల సంక్షేమం, సాధికారత, గౌరవం దిశగా ఈ చొరవ ఒక ముఖ్యమైన ముందడుగు అని ఈ సందర్భంగా ప్రసంగించిన ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ తరణ్జీత్ సింగ్ సంధు అన్నారు. భారతీయ కథకుల తర్వాతి తరాన్ని రూపొందించడంలో భాగంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీస్ ఐఐసిటి, నెట్ఫ్లిక్స్ సంస్థలు 100 విద్యార్థులకు స్కాలర్షిప్లను ప్రకటించాయి. ఈ స్కాలర్షిప్ పథకం కింద 2 1 సంవత్సరం డిప్లొమా ప్రోగ్రాంలు, 4 6 నెలల సర్టిఫికెట్ ప్రోగ్రాంతో కూడిన 6 ప్రొఫెషనల్ ప్రోగ్రాంలలోని విద్యార్థులకు 80% వరకు ఆర్థిక సహాయాన్ని అందిస్తారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. జాతీయ క్రీడా దినోత్సవం 2026 వేడుకల్లో భాగంగా మేరా యువ భారత్ కార్యక్రమాన్ని రేపు దేశవ్యాప్తంగా నిర్వహిస్తారు. నేపాల్లోని టిబెట్ సరిహద్దుకు సమీపంలో సంభవించిన ఆకస్మిక వరదల్లో గల్లంతైన పలువురు పర్యాటకుల్లో 100 పైగా భారతీయులు ఉన్నట్టు భావిస్తున్నారు. తెలంగాణలోని సూర్యాపేటలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పలువురు మృతి చెందడం పట్ల ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మిలాదున్ నబీ, ఓనం పండుగల సందర్భంగా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమం.

0: ఈనాటి పల్లె సీమల కార్యక్రమంలో వాణిజ్య పంటల సాగులో ఆదాయాన్ని పెంచుకోవడంలో యాంత్రిక పనిముట్ల పాత్ర, ఈ అంశంపై డాక్టర్ కిరణ్ కుమార్, ప్రధాన శాస్త్రవేత్త, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఆన్ కమర్షియల్ అగ్రికల్చర్, ఎన్ఆర్ఐ సిఏ రాజమండ్రి వారి ప్రసంగం ఉంటుంది. తర్వాత జానపద గీతం, తర్వాత వ్యవసాయ సమాచారం ప్రసారమవుతుంది.
1: వాణిజ్య వ్యవసాయం ఆహార భద్రత, ఉపాధి మరియు మొత్తం భారత ఆర్థిక అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇటీవల కాలంలో వ్యవసాయాన్ని లాభప్రదమైన వ్యాపారంగా చూస్తుండడం వల్ల ఈ రంగం అత్యధిక ప్రాముఖ్యతను సంతరించుకుంది. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడానికి మరియు ప్రపంచ వ్యవసాయ మార్కెట్లో భారతదేశం యొక్క స్థానాన్ని పటిష్టం చేయడానికి ఇటీవల కాలంలో విధానాల మార్పులు మరియు వ్యూహాత్మక ప్రణాళికలు రూపొందించబడ్డాయి. ప్రపంచంలోనే అనేక అధిక విలువలు కలిగిన వాణిజ్య పంటలను ఉత్పత్తి చేసే దేశాల్లో భారతదేశం అగ్రగామిగా ఉంది. అధిక విలువలు కలిగిన వాణిజ్య పంటలు అధిక రాబడిని ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని ఉంది. ఈ పంటలకు పంట కోత తర్వాత ప్రాసెసింగ్ మరియు విలువ జోడింపునకు ఎక్కువ అవకాశం ఉంది, మరియు ఈ పంటల ద్వారా జాతీయ ఆర్థిక వ్యవస్థకు విదేశీ మారపు ద్రవ్యాన్ని ఉత్పత్తి చేసే అపారమైన ఎగుమతి సామర్థ్యం ఉంది. భారతదేశం మిరప, పసుపు, ఆముదం వంటి వాణిజ్య పంటల ఉత్పత్తి మరియు ఎగుమతుల్లో ప్రముఖ స్థానంలో ఉంది. పొగాకులు అయితే రెండవ స్థానంలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా భారతదేశం మిరప ఉత్పత్తిలో మొదటి స్థానం మరియు 42% ప్రధాన వాటాను కలిగి ఉంది. తరువాత చైనా మరియు ఇథియోపియా ఉన్నాయి. పసుపులో భారతదేశం ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉంది. ప్రపంచ ఉత్పత్తిలో 85% వాటాను కలిగి ఉంది. తరువాత చైనా మరియు మయన్మార్ ఉన్నాయి. ఆముదంలో భారతదేశం ప్రపంచ ఉత్పత్తిలో 88% వాటాను కలిగి ఉంది. పొగాకులో భారతదేశం ప్రపంచ ఉత్పత్తిలో 13% వాటాను కలిగి ఉంది. 2024-25 సంవత్సరంలో 2.37 లక్షల హెక్టార్లలో మిరప సాగు జరిగింది మన ఆంధ్రప్రదేశ్లో. వార్షిక ఉత్పత్తి సుమారు 11.8 లక్షల టన్నులు. సగటు ఉత్పాదకత హెక్టారుకు 3,656 కిలోలు. అలాగే పసుపులో మన ఆంధ్రప్రదేశ్లో 2,410 హెక్టార్ల ఏరియాలో సాగు జరిగింది. అలాగే 44,902 టన్నులు దిగుబడి వచ్చింది. గత కాలంలో వ్యవసాయం కూలీలతో లేదా ఎద్దులు, గుర్రాలు మరియు కంచరగాడిదలు వంటి జంతువులతో సాగు చేసేవారు. కానీ కాలం మారే కొద్దీ వీటి స్థానంలో యాంత్రిక పనిముట్లు వచ్చాయి. గత కొన్నేళ్లుగా వ్యవసాయం క్లిష్టంగా మారింది. పెరిగిన కూలీల ఖర్చు మరియు తగిన సమయంలో కూలీలు లభించకపోవడం వల్ల రైతులు వ్యవసాయం ఒక సవాలుగా మారింది. యాంత్రీకరణ ఆధునిక వ్యవసాయ విధానాల్లో చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే కొత్త వంగడాలు వ్యవసాయ పద్ధతుల ద్వారా పెరిగిన ఉత్పాదకతను చేజిక్కించుకుని రైతులు పూర్తి లాభం పొందాలంటే గ్రామాల్లో ఉండే వ్యవసాయ కూలీల లోటు మరియు సకాలంలో చేయవలసిన పనులను నిర్వర్తించేందుకు యాంత్రీకరణ మాత్రమే రైతుకు అండగా సహాయపడగలదు. ఈ యాంత్రీకరణ ముందుగా ట్రాక్టర్ను మొదలుకొని వ్యవసాయ పనుల్లో ఉపయోగపడే యంత్రాలను రూపొందించడం వరకు జరిగింది. ఈ ట్రాక్టరు లేదా పనిముట్లను సరైన పద్ధతిలో వాడటం వలన వ్యవసాయ పనులను సకాలంలో సమర్థవంతంగా నిర్వర్తించవచ్చును. తద్వారా పంటల ఉత్పాదకత పెంచడంతో పాటు వ్యవసాయానికి అయ్యే ఖర్చును గణనీయంగా తగ్గించవచ్చును. ఇంతేకాక వ్యవసాయ కూలీలపై ఆధారపడడాన్ని గణనీయంగా తగ్గించడం పాటు పంటల నాణ్యతను ఎక్కువగా పొందుకోవచ్చు. ఈ యాంత్రీకరణ విధానంలో ముఖ్యంగా వ్యవసాయ పనులకు కావలసిన శక్తిని అందించే ట్రాక్టర్లు, మిగతా

వివిధ పనిముట్లను గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఈ యొక్క వ్యవసాయ యాంత్రీకరణ వల్ల ఇన్పుట్స్ అంటే విత్తనాలు 15 నుంచి 20% వరకు, అలాగే ఎరువులు 15 నుంచి 25% వరకు ఆదా చేసుకోవచ్చు. పంటల యొక్క తీవ్రతను కూడా 5 నుంచి 20% వరకు పెంచవచ్చును. యాంత్రీకరణ వ్యవసాయ కూలీల సామర్థ్యాన్ని పెంచుతుంది, అలాగే మరియు వ్యవసాయ కార్యకలాపాల సమయాన్ని కూడా 15 నుంచి 20% తగ్గిస్తుంది. ఈ యంత్రాల్లో ముఖ్యమైనవి భూమి తయారీ మరియు నాటడానికి వాడే యంత్ర పరికరాలు. ట్రాక్టరు, ఇది చాలా ముఖ్యమైనది. ఇది వ్యవసాయ పనులు కోసం అనగా ఎగుడు దిగుడుగా ఎండిన లేదా బురద బంక లేదా ఇసుక వంటి అతి కష్టమైన నేలను కూడా సాగు చేయడానికి అనువుగా మార్చే యంత్రం. దీని హార్స్ పవర్ 15 నుంచి 90 HP వరకు ఉంటుంది. పొలంలో నడిపేందుకు రూపొందించబడింది. MB ప్లవ్, డిస్క్ ప్లవ్, రోటవేటరు మరియు కల్టివేటర్ వంటి పనిముట్లు అనుసంధానం చేసిన ట్రాక్టర్లు మానవీయ లేదా జంతువుల ఆధారిత పనులను తక్కువ సమయంలో మరియు తక్కువ ఖర్చుతో నేలను సిద్ధం చేయగలవు. అనేక మంది కూలీలతో అయ్యే పనిని ఒక ట్రాక్టర్ చేయగలడు. నాటడానికి సకాలంలో భూమిని సిద్ధం చేయడం చాలా ముఖ్యం. ఈ యంత్రాల్లో అనుసంధానం చేసిన ట్రాక్టర్ ద్వారా వ్యవసాయ పనులు సకాలంలో పూర్తవుతాయి. ఇది అధిక దిగుబడికి దారితీస్తుంది. ట్రాక్టర్తో నేలను దున్నడం ద్వారా నేల గుల్లబారి మొక్కల వేర్ల అభివృద్ధికి అనువుగా మరియు మొక్కలు ఏపుగా పెరగడానికి దోహదపడతాయి. రెండవది చిన్న ట్రాక్టర్. మన దేశ వ్యవసాయ రంగంలోని రైతులు 86% చిన్న మరియు సన్నకారు రైతులు ఉండటం వలన వారికి ఉపయోగపడే విధంగా ఉండడానికి ట్రాక్టర్ తయారీదారులు చిన్న ట్రాక్టర్ను తయారు చేయడం జరిగింది. దీని యొక్క హార్స్ పవరు 14.5 నుంచి 24 వరకు ఉంటుంది. కాకపోతే ఈ చిన్న ట్రాక్టర్లు దుక్కి దున్నడానికి పనికిరావు. ఎందుకంటే దుక్కి దున్నేటప్పుడు కావలసినటువంటి అశ్వపు శక్తి ఉన్నప్పటికీ దున్నేటప్పుడు ట్రాక్టర్పై పడే బరువును అధిగమించేందుకు పొలంలో చక్రాలకు పట్టు ఉండదు. కానీ ఈ చిన్న ట్రాక్టర్ టైర్ల పరిమాణం ఆ బరువు అధిగమించడానికి సరిపోదు. కాకపోతే ఈ చిన్న ట్రాక్టర్లు దున్నిన పొలాన్ని అంతర్కృషి చేయడానికి, రసాయనాలు పిచికారీ చేయడానికి ఉపయోగపడతాయి. మూడవది పవర్ టిల్లర్. దీని ద్వారా అంతర్కృషి, రసాయనాలను పిచికారీ చేయడానికి, అలాగే దీనికి అమర్చిన ఇంజిన్ నుంచి శక్తిని బెల్ట్ ద్వారా పొంది నూర్పిడి యంత్రాలు నడపడానికి, అలాగే నీటిని తోడే పంపులను సమర్థంగా నడపడానికి ఈ పవర్ టిల్లర్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆ పవర్ టిల్లర్ ట్రాలీల ద్వారా ఎరువులు మరియు ఇతర సామాగ్రిని పొలాల్లో రవాణా చేసుకోవచ్చును. ఇలా పవర్ టిల్లర్ను బహుళ ప్రయోజనాల్లో వాడే యంత్రంగా రైతులు లాభపడవచ్చు. ఈ పవర్ టిల్లర్ను చిన్న మరియు సన్నకారు రైతులు తక్కువ ఖర్చుతో అన్ని పనులను సమర్థవంతంగా పూర్తి చేయవచ్చును. ఇక దుక్కు దున్నే యంత్రాలు. సాధారణంగా రైతులు పొలాల తయారీలో 9 లేదా 11 కర్రల కల్టివేటర్ను ఉపయోగించి, దాని తర్వాత రోటావేటర్ను వాడి పొలం తయారీ చాలా బాగా చేసినట్లు అనుకుంటారు. నిజానికి కల్టివేటర్ అంతర్కృషి చేసేందుకు రూపొందించిన బడిన నాగలి. కావున కల్టివేటర్ను ఉపయోగించడం ద్వారా 15 సెంటీమీటర్ల వరకు మాత్రమే ఆ పొన్ను పొలంలో దిగబడి దుక్కు చేయడం జరుగుతుంది. ఇందువలన పంట వేర్లు ఉపరితలంలోనే ఉండి కిందకు వెళ్ళకపోవడం వల్ల మొక్కల ఎదుగుదల తగ్గుతుంది. కాబట్టి పొలాన్ని లోతుగా దుక్కి చేయాలి. సుమారు 30 నుంచి 40 సెంటీమీటర్ లోతుకు దుక్కు దున్ని రోటవేటర్తో కలిగి దున్నడం ద్వారా ఆ యొక్క మొక్కల ఆ వేళ్ళు బాగా వృద్ధి చెందుతాయి. ఇలా చేయడం వల్ల మొక్కకు పోషకాలు లోతైన నేల నుంచి అంది పంట దిగుబడి బాగా పెరుగుతుంది. 10 నుంచి 15% వరకు ఉత్పాదకత పెరిగే అవకాశం ఉంది. మిగతా యంత్రాలు చూసుకున్నట్లయితే రెక్కల నాగలి, ఇది అతి ముఖ్యమైనది. దుక్కిని దున్నడానికి రూపొందించిన నాగలి. ఈ నాగలిని ట్రాక్టర్తో లాగినప్పుడు నాగలి ముందర కర్రు భాగం నేలలో నిర్దేశించబడిన లోతుకు దిగి ఆపై మట్టి పెల్లలను సమర్థంగా భూమి నుంచి వేరు చేస్తుంది. ఇది సుమారు 30 నుంచి 60 సెంటీమీటర్ల లోతు వరకు దున్ని నాగలి పరిమాణాన్ని బట్టి దుక్కిని పొందవచ్చు. తర్వాత పశ్చిమ నాగలి. ఇందులో సుమారు 60 నుంచి 90 సెంటీమీటర్ వరకు వ్యాసంగా కలిగి గుంతంగా ఉన్నటువంటి 2 లేదా 3 పళ్ళాలు ప్రత్యేక రీతిలో విడివిడిగా తిరిగేందుకు వీలుగా ఒక చక్రాన్ని అమర్చి నేలను దున్నేందుకు వీలుగా ఉంటుంది. ఆ రెక్క నాగలిని ఎక్కడైతే సమర్థవంతంగా ఉపయోగించలేమో అటువంటి నేలలో కూడా ఈ పళ్ళిక నాగలిని సమర్థవంతంగా వాడవచ్చు. ఇక ద్వితీయ సాగు చేసే యంత్రాలు. మొదటిది హోర్హో. ఈ యంత్రం దుక్కు దున్నిన తర్వాత ద్వితీయ దిక్కు చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ పరికరాన్ని పొలం దున్నిన వెంటనే పొలమంతా మట్టిగడ్డలతో ఎగుళ్ళు దిగుళ్ళుగా ఉన్నప్పుడు వాడినట్లయితే మట్టిగడ్డలు పొడి చేయడమే కాకుండా గాలిమరలను నేలలో మెండుగా నింపడం జరుగుతుంది. ఇలా నేల గుల్లబారడం ద్వారా పండించిన పంట వేర్లు వృద్ధి చెందడం మరియు భూమిలో పండే పంటలైనటువంటి మిరప, పసుపు వంటి పంటలు బాగా పండేందుకు వీలుగా ఉంటుంది. అంతేకాకుండా వేర్లకు ఆక్సిజన్ బాగా అందడం ద్వారా పంటకు అందించే

0: చిన్న పోషకాలు బాగా అంది, ఉపయోగపడుతుంది. ఇంకొకటి గుంటక బ్లేడ్ హెయిర్, ఇది కూడా కలుపు మొక్కలు మొదలగు వాటిని వేళ్లతో సహా తీసివేసి వేయటానికి ఉపయోగపడుతుంది. ఈ గుంటకును వాడి నేల పైభాగమే కాకుండా ఆ పల్లాలను కూడా సరిచేయటం వలన సాగునీటిని పొలంలో సమానంగా అన్ని దిక్కులకు ప్రవహింప చేసి నేలలో సాగునీటి నిర్వహణ సుమారు 30% నీటిని ఆదా చేయవచ్చు. ఇక రోటావేటరు, ఇది ఆధునిక పరికరాలలో చాలా ప్రాచుర్యం పొందిన పరికరం. ఈ పరికరం ద్వారా మట్టి గడ్డలను మరియు పంట నిల్వలను బాగా కత్తిరించి కలి తిప్పడం ద్వారా అత్యధిక గాలి మరలను పొలంలో చేర్చి నాణ్యమైనటువంటి గుళ్ళను పొలంలో లభ్యమయ్యేటట్లు చేస్తుంది. సో ఈ యంత్రాన్ని దుక్కు దున్నడానికి కాకుండా దున్నిన పొలంలో నేలను గుళ్ళబార్చడానికి చాలా సమర్థవంతంగా వాడవచ్చును. ఇక మిరపలో చూసుకున్నట్లయితే నర్సరీ నారు యాజమాన్యం సాంప్రదాయ పద్ధతితో పోలిస్తే నా ట్రీ నర్సరీలో నారును నాటి పెంచడం ద్వారా కూలీల శ్రమ మరియు ఖర్చు తగ్గించవచ్చు. ఈ పాలిట్రే నారును ప్రధాన పొలంలో నాటడం ద్వారా మొక్కలు బలంగా ఎదిగి పంట సమానంగా ఏపుగా ఉంటుంది. ట్రే ఫిల్లింగ్ను సాంప్రదాయ పద్ధతిలో కాకుండా ఐసీఆర్ నిర్కా వారు రూపొందించిన పాలిట్రే ప్రెస్సింగ్ టూల్ వాడటం ద్వారా ఇంకా ఖర్చు తగ్గించవచ్చు. వీటన్నింటినీ ఉపయోగించి కనీసం ఎకరానికి 2000 వరకు ఆదా చేయవచ్చును. అదనంగా నీటిని మామూలుగా నేల మీద పారించకుండా మైక్రో స్ప్రింక్లర్ల ద్వారా నీటిని నర్సరీకి అందించడం ద్వారా శ్రమ మరియు సమయాన్ని బాగా తగ్గించవచ్చు. ప్రధాన క్షేత్రంలో పంటల యాజమాన్యం మొక్కలు నాటే యంత్రాలు. ఇప్పటికీ కూడా మొక్కలు నాటడానికి యంత్రాలు మన పొలాల్లో వినియోగంలో లేనప్పటికీ ఈ మొక్కలు నాటే యంత్రాలు వాడటం ద్వారా మొక్కలు సరైన లోతు మరియు దూరంలో పడటానికి దోహదపడతాయి. మొక్కలు ఏకరీతిగా ఎదుగుతాయి, పంట సమానంగా ఉండి ఒకేసారి పంట కోతకు వస్తుంది. ఇలాంటి యంత్రాలు వాడటం వల్ల కూలీల ఖర్చు సమయం ఆదా చేసుకోవచ్చు. ఇంచుమించు 1 ఎకరానికి 2000 నుంచి 3000 వరకు ఆదా అవుతుంది. ఫోర్ వీటర్లు మరియు వరుసల మధ్య సాగు చేసే యంత్రాలు. మిరప, పసుపు, పొగాకు సాగులో కలుపు తీయడం చాలా ముఖ్యమైనది మరియు శ్రమతో కూడుకున్నది. చిన్న చిన్న పనిముట్లు, జూనియర్ హో, బ్లేడ్ హెయిరో, చిన్న ట్రాక్టర్ కానీ ఫోర్ వీటర్ కానీ అనుసంధానం చేసి మొక్కల సాళ్ల మధ్యలో అంతర్కృషి చేయడం వల్ల కూలీల ఖర్చు గణనీయంగా తగ్గి ఎక్కువ పంట విస్తీర్ణమును తక్కువ సమయంలో పూర్తి చేయగలవు. కూలీలతో కలుపు తీసే అవసరం కూడా తగ్గుతుంది. సో కలుపు మొక్కలను తొలగించడం ద్వారా అవి నీరు మరియు పోషకాల కోసం పోటీని కూడా తగ్గిస్తాయి. పంట మొక్కలకు పూర్తి అందుబాటులో ఉంటాయి. పంట మంచి ఎదుగుదల మరియు అధిక దిగుబడికి దారితీస్తుంది. 1 ఎకరానికి కనీసం 2000 నుంచి 2500 వరకు కూడా ఆదా చేసుకోవచ్చు. ఆ ట్రాక్టర్ మౌంటెడ్ పోర్టబుల్ పవర్ స్ప్రేయర్లు. మిరప, పసుపు మరియు పొగాకు మొక్కలు వివిధ తెగుళ్ళు మరియు వ్యాధులకు గురి అవుతాయి. క్రమం తప్పకుండా పిచికారీ చేయడం ద్వారా మనం పంటను రక్షించుకోవచ్చు. పవర్ మరియు ట్రాక్టర్ మౌంటెడ్ స్ప్రేయర్లు వాడటం ద్వారా పిచికారీ అన్ని మొక్కలకు ఒకే విధంగా అందుతుంది, సమర్థవంతమైన రక్షణను అందిస్తుంది మరియు ఖరీదైన రసాయనాల వృధాను కూడా తగ్గించవచ్చు. ఈ స్ప్రేయర్లు తక్కువ సమయంలో ఎక్కువ పొలాన్ని కవర్ చేయగలదు, కూలీల సంఖ్యను మరియు పిచికారీ చేయడానికి అవసరమైన సమయాన్ని తగ్గిస్తుంది. సాధారణ స్ప్రేయర్లను ఉపయోగించే కూలీలకు శారీరక శ్రమ మరియు ఆయుర్ ప్రమాదాన్ని బారి పడకుండా ఈ యొక్క పవర్ స్ప్రేయర్లు ఉపయోగపడతాయి. బిందు సేద్యం. బిందు సేద్యం ద్వారా నీరు మరియు నీటిలో కరిగే ఎరువులు నేరుగా మొక్కల వేళ్లకు డ్రిప్ ద్వారా అందించవచ్చు. దీని ద్వారా సగానికి సగం నీరు ఆదా అవుతుంది మరియు ఎరువు మోతాదు కూడా తగ్గించవచ్చు. ఇది నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో చాలా ముఖ్యమైన ఖర్చు తగ్గించుకునే టెక్నాలజీ. నీటి పారుదలను ఆటోమేటిక్గా కంట్రోల్ చేయడం ద్వారా కూలీల సంఖ్య గణనీయంగా తగ్గి ఖర్చు కూడా తగ్గించుకోవచ్చు. మొక్కలు బలంగా పెరిగి అధిక దిగుబడికి దారితీస్తుంది. సుమారు 3000 నుంచి 4000 వరకు ఖర్చు ఎకరానికి తగ్గించుకోవచ్చు. పంట కోత మరియు కోత తర్వాత పనిముట్లు. మిరప మరియు పొగాకు సాగులో పంటను కోసే యంత్రాలు మన ప్రాంతంలో ఇంకా అందుబాటులోకి రాలేదు. పంట కోత అనేది అత్యంత శ్రమతో మరియు ఖర్చుతో కూడుకున్న క్రియ. ఈ సవాళ్లను పరిష్కరించడానికి యాంత్రికంగా పంటలు కోసే యంత్రాలను అభివృద్ధి చేస్తున్నారు. ఈ యంత్రాలు కనుక అందుబాటులోకి వస్తే అనేక మంది కూలీలతో చేసే పనిని కొన్ని గంటల్లో పూర్తి చేయవచ్చు. సాగులో ఖర్చు తగ్గుతుంది మరియు సరైన పక్వత దశలో పంటను కోయడానికి వీలవుతుంది. మార్కెట్ విలువ కూడా పెరుగుతుంది. మెకానికల్ డ్రైయర్లు, గ్రేడర్లు మరియు పల్వరైజర్లు. కోత తర్వాత మిరపకాయలను ఎండబెట్టి ప్రాసెస్ చేయాలి. మెకానికల్ డ్రైయర్స్ ఎండబెట్టే ప్రక్రియను వేగవంతం చేసి కోత తర్వాత జరిగే నష్టాన్ని తగ్గిస్తాయి మరియు మిరపకాయలను వేగంగా మార్కెట్కి తీసుకువెళ్ళవచ్చు. గ్రేడింగ్ యంత్రాలు మిరపకాయల పరిమాణాన్ని బట్టి అలాగే నాణ్యతను ఆధారంగా చేసుకుని వేరు చేస్తాయి. ఇలా దెబ్బతిన్న మరియు తక్కువ నాణ్యతను వాటిని మిరపకాయలను వేరు చేయడం ద్వారా అధిక నాణ్యత గల మిరపకాయలకు ఎక్కువ ధర లభిస్తుంది. పల్వరైజర్లను ఉపయోగించి మిరపకాయలను పొడి చేయడం వల్ల రైతులకు ముడి ఉత్పత్తి అమ్మే ధర కంటే ఎక్కువ ధర లభిస్తుంది. హీట్ పంపు టెక్నాలజీ. మిరపకాయలను హీట్ పంపు టెక్నాలజీ ద్వారా సమర్థవంతంగా ఎండబెట్టవచ్చు. 36 గంటల్లో 1 టన్ను మిరపకాయలను ఎండబెట్టవచ్చు. ప్రధాన ప్రయోజనాలు ఏమిటంటే, పరిమాణంలో ఏమీ నష్టం ఉండదు, రంగు మారదు. ఈ ప్రక్రియలో ఒలియోరజిన్, క్యాప్సిసిన్ వంటి బయోయాక్టివ్ కాంపౌండ్స్ ఎక్కువగా ఉంటాయి. పండించిన పసుపు కొమ్ములు పంట కోత తర్వాత అనేక దశల ద్వారా ప్రాసెస్ చేసి మార్కెట్లో అమ్మకానికి సిద్ధపరుస్తారు. కొమ్ములను త్రవ్వడం, శుభ్రపరచడం, ఉడకబెట్టడం, ఎండబెట్టడం మరియు పాలిషింగ్ చేసిన 3 లేదా 4 రోజుల్లో పసుపును ఉడకబెట్టడం జరుగుతుంది. పసుపు ప్లాంటర్. పసుపు పంటలో విత్తనం వేసుకోవడం అనేది ముఖ్యమైన ప్రక్రియ. సాంప్రదాయ విధానంలో ఎద్దులు నాగటి చాళ్ళతో కానీ లేక ట్రాక్టర్తో బోదులు కొట్టిన తర్వాత కానీ ఆ చాళ్ళలో పసుపు కొమ్ములు వేయటం జరుగుతుంది. దీన్ని 5 నుంచి 6 మంది కూలీలు విత్తనం వేయడానికి అవసరపడతారు. ఈ విధానంలో వేయటం ద్వారా ఎక్కువ సమయం వృధా అవుతుంది. దీన్ని అధిగమించడానికి మనకు మార్కెట్లోకి పసుపుని ట్రాక్టర్ సహాయంతో నాటుకునే పసుపు ప్లాంటర్ అందుబాటులోకి వచ్చింది. ఈ యంత్రం 2 రకాలుగా మనకు లభిస్తుంది. 2 వరుసల యంత్రం. దీని ద్వారా ఒకేసారి 2 వరుసల్లో విత్తనాన్ని నాటుకోవడానికి అనువుగా ఉంటుంది. బెడ్ పద్ధతిలో సాగు చేసుకోవాలనుకునే వారికి ఈ యంత్రం అనుకూలంగా ఉంటుంది. దీనిని వెనక కూర్చొని విత్తనాన్ని నింపడానికి 2 కూలీలు అవసరమవుతారు. 4 వరుసల యంత్రం. ఈ యంత్రం ద్వారా విత్తనాన్ని వేసుకున్నప్పుడు ఒకేసారి 4 వరుసల్లో విత్తనం పడుతుంది. బోధి పద్ధతిలో సాగు చేసుకోవాలనుకునే వారు ఈ పద్ధతిలో విత్తుకోవడం మంచిది. విత్తనం పరికరంలో నింపడానికి ఈ పద్ధతిలో 4 కూలీలు అవసరం పడుతుంది. పై 2 పద్ధతుల ద్వారా విత్తనం వేసుకోవడానికి 1 ఎకరానికి 3 నుంచి 4 గంటల సమయం మాత్రమే పడుతుంది. 1 రోజులో 2 నుంచి 3 ఎకరాలను విత్తనాన్ని వేసుకోవచ్చు. పసుపు బెడ్ మేకర్. పసుపులో దుంపకులను నివారించడానికి బెడ్ పద్ధతిలో సాగు చేసుకోవడం ఉత్తమమైన పద్ధతి. బెడ్ పద్ధతిలో వేసుకున్న పసుపులో అధిక వర్షాలు పడినప్పుడు నీరు నేరుగా దుంపకు తగలకుండా ఉండటం మూలాన దుంపకుళ్ళు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. పసుపు బెడ్ మేకర్ ద్వారా వేసుకునే బెడ్ వెడల్పు 1 మీటర్ వరకు ఉంటుంది. మనం బెడ్ వెడల్పు తగ్గించుకోవాలనుకున్నప్పుడు బెడ్ మేకర్లో 2 వైపులా ఉండే డిస్క్లను దగ్గరకు అమర్చుకోవడం ద్వారా వెడల్పు తగ్గించుకోవచ్చు. బెడ్ మేకర్ ద్వారా వేసిన బెడ్లలో 3 నుంచి 4 వరుసల్లో పసుపు మొక్కలను నాటుకోవచ్చు. బెడ్ పద్ధతిలో వేసిన పసుపుకు పసుపు డిగ్గర్ సహాయంతో త్రవ్వుకునే వెసులుబాటు ఉంటుంది. పసుపు డిగ్గర్ లేదా హార్వెస్టర్. సాంప్రదాయ పద్ధతిలో పసుపు తవ్వుకోవడం ఖర్చుతో కూడిన పనే కాకుండా దుంప విరిగిపోవడం లేదా దుంప చెడిపోవడం జరుగుతూ ఉంటుంది. దీన్ని నివారించడానికి పసుపుని డిగ్గర్తో త్రవ్వుకోవడం ఉత్తమం. పసుపు డిగ్గర్ యంత్రం వెనక భాగంలో జల్లెడ మాదిరి నిర్మాణం ఉంటుంది. త్రవ్విన పసుపు నుండి మట్టిని వేరు చేసే విధంగా ఉంటుంది. పసుపు డిగ్గర్ ద్వారా 1 ఎకరా పసుపుకు 3 గంటల్లో త్రవ్వుకొనవచ్చును. దీని ద్వారా సమయం వృధా తగ్గి 4 ఎకరాల పసుపును 1 రోజులో త్రవ్వుకొనవచ్చును. పసుపును డిగ్గర సహాయంతో తవ్వుకోదలిచిన వారు బెడ్ పద్ధతిలో పసుపు సాగు చేసుకోవాల్సి ఉంటుంది. పసుపు బాయిలర్. ఇది ఆవిరి యంత్రం. పసుపును సాంప్రదాయ పద్ధతిలో ఉడకబెట్టడం చాలా కష్టతరమైన పనే కాకుండా ఉడకడానికి ఎక్కువ సమయం పడుతుంది. దీన్ని అధిగమించడానికి పసుపుని ఆవిరి యంత్రం సహాయంతో ఉడకబెట్టుకోవడం శ్రేష్టమైన పద్ధతి. ఈ యంత్రంలో 4 డ్రమ్ములు ఉండి మధ్యలో బాయిలర్ అమర్చబడి ఉంటుంది. ఈ నిర్మాణం అంతా ట్రాక్టర్ ట్రాలీ మీద అనుసంధానం అయి ఉంటుంది. ఈ యంత్రాన్ని ట్రాక్టర్ సహాయంతో ఎక్కడికైనా తీసుకుని పోయే వీలు ఉంటుంది. 4 డ్రమ్ములను మధ్యలో ఉండే బాయిలర్ నుంచి ఆవిరిని పైపుల ద్వారా పంపే ఏర్పాటు ఉంటుంది. బాయిలర్ను కింద కట్టెలతో మంట ఏర్పాటు చేయడం ద్వారా ఆవిరి ఉత్పత్తి అవుతుంది. 1 డ్రమ్ములో 175 నుంచి 200 కిలోల వరకు పసుపుని నింపుకోవచ్చు. ఈ పద్ధతిలో పసుపు ఉడకడానికి 10 నిమిషాల సమయం మాత్రమే పడుతుంది. అంతేకాకుండా ఈ పద్ధతిలో ఉడకబెట్టిన పసుపులో నూనె మరియు ఒలేరజన్ నష్టపోకుండా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మరి యాంత్రీకరణను వాణిజ్య పంటల్లో వినియోగించడం ద్వారా మనం అత్యధిక లాభాలను రైతులు పొందవచ్చు, ఖర్చును తగ్గించుకోవచ్చు.
1: ఇప్పుడు ఒక జానపద గీతం వింటారు.

0: జానపద గీతం విన్నారు. వ్యవసాయ సమాచారంలో ప్రస్తుతం మొక్కజొన్న సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ అంశంపై ఆర్ పార్వతి గారి ప్రసంగం వింటారు.
1: రైతు సోదర సోదరిముళ్లకు నమస్కారం. ఈనాటి మన కార్యక్రమంలో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ప్రస్తుతం మొక్కజొన్న సాగులో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనే అంశం గురించి మనకు ఈ విధంగా తెలియజేస్తున్నారు. వర్షాభావ పరిస్థితులలో లేతగా ఉన్న మొక్కజొన్న పంట నీటి ఎద్దడికి గురి అయ్యే అవకాశం ఉంది కనుక, కాబట్టి నీటి సదుపాయం ఉన్న రైతులు వారి పంటకు కావలసిన తడులను అందించవలసి ఉంటుంది. పంట లేత దశలో నీటి కొరత రాకుండా చూసుకోవాలి. ఎక్కువ వర్షపాతం నమోదైనప్పుడు ముంపు పరిస్థితిని నివారించడం కోసం పొలం నుండి వర్షపు నీటిని మురుగునీటి కాలువల ద్వారా బయటకు తీసివేయవలసి ఉంటుంది. జూన్ మాసంలో విత్తుకున్న మొక్కజొన్న పంటలో పూత దశలో జూలై నెలలో విత్తుకున్న మొక్కజొన్న పంట మోకాలు ఎత్తులో ఉంటుంది. కాబట్టి ఈ దశలో రైతులు ఇప్పుడు చెప్పుకునే యాజమాన్య సస్యరక్షణ చర్యలు చేపట్టవలసి ఉంటుంది. 30-35 రోజుల వయసున్న పంటలో అంతరకృషి చేసి రెండవ దఫా ఎకరానికి 26 కిలోల నత్రజని, 56 కిలోల యూరియానిచ్చే ఎరువును పైపాటుగా వేసుకుని మట్టిని మొక్కల వేర్లపైకి ఎగదురోయవలసి ఉంటుంది. పూత దశలో ఉన్న పంటకు మూడవ దఫాగా ఎకరానికి 26 కిలోల నత్రజని, 56 కిలోల యూరియానిచ్చే ఎరువుతో పాటు 10 కిలోల పొటాషు, 17

0: కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ను ఎరువుగా వేసుకోవాల్సి ఉంటుంది. పంటలో కనుక జింకు లోపం ఏర్పడితే ఆకులు పసుపు రంగులోకి మారిపోతాయి, లేకపోతే లేత పైరు తెల్ల మొగ్గగా మారడం రైతులు గమనించినప్పుడు లీటర్ నీటికి 2.0 గ్రాముల చొప్పున జింక్ సల్ఫేట్ను కలిపి 10 రోజుల వ్యవధిలో 2 సార్లు ఈ మందును పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. పంటతో పాటు కలుపు మొక్కలు పెరుగుతూ ఉంటే కనుక నివారణకు సాళ్ల మధ్య అంతర్కృషి చేయవలసి ఉంటుంది. కలుపు మందులు ఉపయోగించి కలుపు నివారణ చేపట్టడానికి ఎకరానికి టెంబోట్రయాన్ 34.4% ఎస్సీ మందును 115 మిల్లీలీటర్ల చొప్పున లేదా అట్రజిన్ 50% డబ్ల్యూపి 400 గ్రాముల మందును విత్తిన 15 నుంచి 18 రోజుల దశలో లేదా కలుపు 4 ఆకుల దశలో పిచికారీ చేసుకోవాలి. కత్తెర పురుగు ఆశించి ఆకులు కాండం భాగాలు ఎక్కువగా తినడం చేత అపారమైన నష్టాన్ని ఈ కత్తెర పురుగు కలిగిస్తుంది. కాబట్టి పురుగు ఉధృతిని ఎప్పటికప్పుడు రైతులు గమనిస్తూ సమర్థవంతమైన అలాగే సిఫార్సు చేయబడిన రసాయనిక మందులతో నివారణ చర్యలు చేపట్టవలసి ఉంటుందని వ్యవసాయ అధికారులు తెలియజేస్తున్నారు. 31 నుంచి 50 రోజుల్లోపు మొక్కజొన్న పంటలో పురుగు ఉధృతి గనక ఎక్కువగా ఉంటే అపారమైన నష్టం కలుగుతుంది. ఈ దశలో నివారణకుగాను ఎమామాక్టిన్ బెంజోయేట్ మందును 0.4 గ్రాములు లేదా స్పైనోసైడ్ 45% ఎస్సీ మందును 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి ఆకు సుడులు బాగా తడిచేటట్లు పిచికారీ చేసుకోవాలి. పురుగు తీవ్రతను బట్టి 10 నుంచి 12 రోజుల పంటను గమనిస్తూ ఇప్పుడు మనం చెప్పుకున్న మందులను మార్చి మార్చి పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. సాధ్యమైనంత వరకు మందు ద్రావణం మొక్క సుడిలో పడేటట్లు పిచికారీ చేసుకోవాలి. పొడతెగులు ఆశిస్తే కనుక నేలకు దగ్గరగా ఉన్న తెగులు సోకిన ఆకులను తీసివేయాలి. పంటలో కలుపు లేకుండా చూసుకోవాలి. నివారణకు గాను ప్రోపికోనోజల్ 1 మిల్లీలీటరు లేదా కార్బనిజం 1 గ్రాము లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. ఆకుమాడు ఆకు ఎండు తెగుళ్ళు కనుక ఆశిస్తే నివారణకు మ్యాంకోజెబ్ 2.5 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. కాండం తొలిచే పురుగు, కత్తెర పురుగు ఇంకా ఇతర తెగుళ్లను కనుక రైతులు గమనిస్తే వ్యవసాయ అధికారులు సిఫార్సు చేసిన మందులను మాత్రమే వాడవలసి ఉంటుంది. అవసరానికి అనుగుణంగా నీరు పెట్టుకోవాలి. నీరు నిల్వ ఉండకుండా రైతులు జాగ్రత్త పడాలి. రైతులు పురుగు మందులను విచక్షణ రహితంగా కాకుండా పంటలను పరిశీలించి అవసరమైతే మాత్రమే సిఫార్సు చేసిన, అంటే వ్యవసాయ అధికారులు సిఫార్సు చేసిన మందులను మాత్రమే సరైన మోతాదులో ఉపయోగించవలసి ఉంటుంది.
1: వ్యవసాయ సమాచారం విన్నారు. ప్రస్తుతం మొక్కజొన్న సాగులో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఈ అంశంపై శ్రీమతి ఆర్ పార్వతి గారు ప్రసంగం విన్నారు. పల్లెసీమలు ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. వాద్య సంగీతం వింటారు. తర్వాత వికసిత భారత్ విజయవాడ కేంద్రం నుంచి రిలే.

వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి జాతీయ గాలికుంటు వ్యాధి నివారణ పథకం ఈ అంశం గురించి జరుగుమల్లి పశు వైద్యురాలు డాక్టర్ జే శ్రావణి గారితో పరిచయ కార్యక్రమం వింటారు.

గౌరవనీయులు, భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు ఇటీవల కాలంలో రైతు ఆదాయాన్ని రెట్టింపు చేయాలి అనేటువంటి ఒక మహాసంకల్పంతో అనేక రైతు అభ్యున్నతి పథకాలు ప్రవేశపెట్టడం

0: జరుగుతూ ఉంది. అందులో భాగంగా ప్రధానమంత్రి ఫసల్ బీమా అయితేనేమి అనేక విధాలుగా రైతుకు చేదుడు ఓదడుగా ఉంటూ వస్తున్నారు. ముఖ్యంగా వ్యవసాయ అనుబంధ రంగాలైనటువంటి పశుపోషకులకు కూడా గౌరవ ప్రధానమంత్రి గారు అంతే ప్రాధాన్యత ఇస్తూ అనేక సంక్షేమ కార్యక్రమాలు పశువుల కోసం అమలు చేస్తున్నారు అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడాను. అయితే ఇవాళ ప్రధానమంత్రి జాతీయ గాలికుంటు వ్యాధి నివారణ పథకం ఈ కార్యక్రమాన్ని కూడా ప్రధానమంత్రి గారు పశుపోషకులకు ప్రవేశపెట్టడం జరిగింది. ఈ పథకం యొక్క విధి విధానాలు, ఈ పథకం రైతులకు ఎంతవరకు ఉపయోగపడుతుంది ఇత్యాది అంశాల గురించి తెలియజేయడానికి జరుగుమల్లి గ్రామ పశు వైద్యురాలు డాక్టర్ జే శ్రావణి గారు మన స్టూడియోలో ఉన్నారు. వారి ద్వారా ఈ పథకం యొక్క విధి విధానాలు, ఈ పథకం యొక్క అమలు ఆవశ్యకత గురించి తెలుసుకుందాం. నమస్కారం మేడం.
1: నమస్కారం అండి.
0: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతు అభ్యున్నతి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టడం జరిగింది. మరి అందులో భాగంగా ప్రధానమంత్రి జాతీయ గాలికుంటు వ్యాధి నివారణ పథకం గురించి పశుపోషకులకు తెలియజేయండి మేడం.
1: గౌరవనీయులు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలనే కార్యక్రమంలో భాగంగా రైతు అభివృద్ధి పథకాలు ప్రవేశపెడుతున్నారు. అందులో భాగంగా వ్యవసాయ అనుబంధ రంగాలకు కూడా అంతే ప్రాధాన్యత ఇస్తున్నారు. ముఖ్యంగా పశుపోషణే జీవనాధారంగా చేసుకుని జీవనం సాగిస్తున్న పశుపోషకులకు కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు అందుబాటులోకి తీసుకొచ్చారు. అందులో భాగంగా ప్రధానమంత్రి జాతీయ గాలికుంటు వ్యాధి నివారణ పథకం కూడా ప్రవేశపెట్టారు. ఈ పథకం యొక్క విధి విధానాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. గాలికుంటు వ్యాధి అంటే ఏంటి, దేని వలన వస్తుంది, ఎలా ప్రబలుతుంది, చికిత్సా విధానాలు ఏంటి, తీసుకోవాల్సిన నివారణ చర్యలు ఏంటి, మరియు ఒకసారి వ్యాధి వచ్చిన తరువాత చికిత్స గురించి ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. ముఖ్యంగా గాలికుంటు వ్యాధి అనేది వైరస్ వలన వచ్చే వ్యాధి. పికార్నో విరిడే అనే ఫ్యామిలీకి సంబంధించి యాప్తస్ వైరస్ వలన ఈ వ్యాధి కలుగుతుంది. ఈ వైరస్ చాలా చిన్న పరిమాణంలో ఉన్న వైరస్ అయినప్పటికీ ఇది ఆర్థిక పరంగా చాలా నష్టాలు కలిగిస్తుంది. పశు వ్యాధులకు సంబంధించి వ్యాధులు కలిగించే వైరస్లలో ఈ వైరస్ ప్రప్రథమంగా కనిపెట్టబడింది. ఇది ఒక ఆర్ఎన్ఏ వైరస్. ఇందులో చాలా రకాల స్ట్రెయిన్లు ఉంటాయి. వాటిలో ముఖ్యంగా 7 రకాల స్ట్రెయిన్లు OAC, ASIA1, SAT1, SAT2, SAT3. ఈ 7 రకాల స్ట్రెయిన్లు వ్యాధి కారకాలుగా ఉన్నాయి. కానీ భారతదేశంలో మాత్రం 4 రకాల స్ట్రెయిన్లు OAC, ASIA1 మాత్రమే ఈ వ్యాధిని కలుగజేస్తున్నాయి. వాటిలో కూడా ఓ స్ట్రెయిన్ అనేది ఎక్కువగా కనిపెట్టబడింది. అంటే భారతదేశంలో ఓ స్ట్రెయిన్ ఎక్కువగా నష్టాన్ని కలుగజేస్తుంది.
0: మేడం, మరి ముఖ్యంగా ఈ గాలికుంటు వ్యాధి అనేది ఏ పశువులలో వచ్చేదానికి అవకాశం ఉందంటారు? ఇది ప్రాణాంతకమైన వ్యాధినా?
1: చీలిన గిట్టెలు ఉన్న పశువులన్నింటిలో ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. అంటే ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు మరియు పందుల్లో ఈ వ్యాధి వస్తుంది. దేశవాళీ పశువుల్లో కంటే సంకరజాతి పశువుల్లో గాలికుంటు వ్యాధి ఎక్కువగా కనపడుతుంది. ఎందుకు మనం ఈ గాలికుంటు వ్యాధిని గురించి చర్చించుకుంటున్నాము అంటే, ఇది పశుపోషకులకు తీవ్రంగా ఆర్థిక నష్టం కలిగించే వ్యాధి. ఇది చాలా వేగంగా గాలి ద్వారా ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి సునాయాసంగా వ్యాపించే వ్యాధి. ఒక దేశం నుండి ఇంకో దేశానికి కూడా వేగంగా వ్యాపిస్తుంది. అందుకే దీన్ని ట్రాన్స్ బౌండరీ డిసీజ్ అని కూడా అంటారు. మరణాల శాతం పశువుల్లో తక్కువ అయినప్పటికీ ఆర్థిక పరంగా గాలికుంటు వ్యాధి సోకినప్పుడు రైతులు చాలా నష్టపోతారు. ఎందుకంటే పాల దిగుబడి చాలా తగ్గిపోతుంది. అలాగే ఈసుకుపోవడం, తిరగ కట్టడం లేదా అసలు కట్టకపోవడం అనేవి కూడా ఉంటాయి. ఈ గాలికుంటు వ్యాధి సోకినప్పుడు భారతదేశంలో ఎగుమతులకు కూడా నష్టం కలిగే అవకాశం ఉంది. గాలికుంటు వ్యాధి మన దేశంలో ఉంది అంటే మన పశువుల నుంచి వచ్చే ఉత్పత్తులు, చర్మం, మాంసం లాంటివి వేరే దేశాలకు ఎగుమతులు చేసే అవకాశం కూడా తగ్గుతుంది.
0: మేడం, మరి ఒక జంతువు నుంచి ఒక జంతువుకు ఈ వ్యాధి వ్యాపించే అవకాశం ఉందంటారా? ఈ వ్యాధి ఎలా వ్యాప్తి చెందేదానికి అవకాశం ఉందంటారు?
1: గాలికుంటు వ్యాధి ఉన్న ప్రదేశం నుండి మన పశువులను కొనుగోలు చేసినట్లయితే ఈ వ్యాధి త్వరగా వ్యాపించే అవకాశం ఉంటుంది. గాలి ద్వారా వ్యాపిస్తుంది. అలాగే వ్యాధి సోకిన పశువు యొక్క చొంగ ద్వారా కూడా వ్యాపించే అవకాశం ఉంది. కలుషితమైన మేత, నీళ్లు తీసుకున్నప్పుడు కూడా ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. మనుషుల ద్వారా ఒక కొట్టం నుండి ఇంకొక కొట్టానికి తిరిగేటప్పుడు, మనుషుల బట్టలు, చెప్పుల ద్వారా కూడా, అలాగే మనం వాడే పనిముట్లు, పాలను తీసేటప్పుడు వాడే గిన్నెల వలన కానీ ఈ వ్యాధి సోకే అవకాశం ఉంటుంది. అలాగే తల్లి నుండి దూడకు పాలు త్రాగడం వలన కూడా వ్యాధి సోకుతుంది.
0: ఈ వ్యాధి సంక్రమించింది అని మనం ఎట్లా తెలుసుకోవాలి అంటారు? ముఖ్యంగా వ్యాధి వస్తే ఆ

0: పశువు యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటారు?
1: పశువుకు పాల దిగుబడి బాగా తగ్గిపోతుంది. అలాగే తీవ్రమైన జ్వరము 104 నుండి 106 డిగ్రీల ఫారెన్హీట్ వరకు ఉంటుంది. నోటిలో వాపు మొదలై చొంగ కారడం జరుగుతుంది. అలానే 1 నుండి 2 సెంటీమీటర్ల పరిమాణంలో నోటిలో బొబ్బలు వస్తాయి. బొబ్బలు క్రమేపీ పగిలి పుండ్లుగా మారతాయి. పుండ్లు ఉన్నప్పుడు నొప్పిగా ఉంటుంది, కాబట్టి పశువులు మేత మేయవు. గిట్టల మధ్య పుండ్లు ఏర్పడి పశువులు నడవలేక కుంటుతూ ఉంటాయి. ఇది తీవ్రమైనప్పుడు గిట్టలు ఊడిపోతాయి కూడా. సరైన చికిత్స చేయించకుండా ఉన్నట్లయితే ఆ గిట్టల మధ్య పుండ్లు వాసి చీము కారుతూ పురుగులు పడతాయి, పశువు నడవలేకుండా ఉంటుంది. వ్యాధి సోకిన తల్లి పాలు తాగిన దూడలలో మరణాల శాతం ఎక్కువగా ఉంటుంది. వ్యాధి తగ్గిన తరువాత పశువుల్లో పొదుగువాపు వ్యాధి వచ్చే అవకాశం కూడా ఉంది. శ్వాసకోశ లక్షణాలు, ఎండకు తట్టుకోలేకపోవడం వంటి లక్షణాలు కూడా కనపడతాయి. ఈ వైరస్ ఒక్కసారి పశువులకు వచ్చిన తరువాత వాటి శరీరంలో 2 సంవత్సరాల వరకు ఉంటుంది. గొర్రెలు మేకలలో అయితే 6 నెలల వరకు ఉంటుంది. వ్యాధి సోకిన పశువులలో తిరగట్టడం లేదా అసలు ఎదకు రాకపోవడం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి.
0: వ్యాధి రాకముందే చాలా వరకు కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ఒకవేళ అశ్రద్ధ చేసినప్పుడు తెలుసుకోలేని పరిస్థితిలో వ్యాధి సంక్రమిస్తే ఆ వ్యాధికి చికిత్స విధానం ఏ విధంగా చేపట్టాలంటారు?
1: ఈ వ్యాధి వైరస్ వలన వస్తుంది. వైరస్ వ్యాధికి చికిత్స అనేది ఉండదు. వైరస్ సోకినప్పుడు ఇతర బ్యాక్టీరియాలు వచ్చి ఇంకా లక్షణాలు ఎక్కువ కాకుండా మందులు వాడవచ్చు. జ్వరానికి మెలనెక్స్ ఇంజెక్షన్ లాంటి మందులు, అలాగే వేరే బ్యాక్టీరియా సోకకుండా పెన్సిలిన్స్, అలాగే యాంటీహిస్టమిన్స్ అవిల్ లాంటి మందులు పశు వైద్యుని సలహా మేరకు వాడవలసి ఉంటుంది. పశువు నోటి పుండ్లతో మేత తీసుకోలేదు కాబట్టి అంబలి, జావ, బెల్లం నీరు వంటివి పట్టించాలి. దీని వలన పశువు నీరసించిపోకుండా ఉంటుంది. నోటి పుండ్లకు బోరిక్ పౌడర్ను గ్లిజరిన్తో కలిపి ఈ పేస్ట్ను రోజుకు 2 నుండి 3 సార్లు రాసినట్లయితే పుండ్లు తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే కాలి పుండ్లను 1% పొటాషియం పర్మాంగనేట్ ద్రావకంతో కడిగి హిమాక్స్ కానీ లొరాక్సిన్ ఆయింట్మెంట్ కానీ అప్లై చేస్తే కొంత ఉపశమనం అనేది కలుగుతుంది.
0: మేడం, మరి వ్యాధి వచ్చినప్పుడు ఆ పశువు చనిపోకుండా ఉండాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు?
1: పశువుల కొట్టంలో గాలి వెలుతురు బాగా ఉండేలా చూసుకోవాలి. కలుషితమైన మేత నీరు తీసేసేయాలి. పశువుల కొట్టం చుట్టూ సున్నం కానీ బ్లీచింగ్ పౌడర్ కానీ చల్లినట్లయితే బయట నుండి వచ్చే వైరస్ ను కొంతవరకు ఆపగలుగుతుంది. అలాగే వ్యాధి సోకిన పశువుల కొట్టంలో తిరిగిన వ్యక్తులు వేరొక కొట్టంలోని తిరగకూడదు. పశువులను కొనేటప్పుడు వ్యాధి సోకిన ప్రాంతాల నుండి పశువులను కొనకూడదు. ఒకసారి వ్యాధి సోకినప్పుడు రైతులు సమీప పశు వైద్యునికి తెలియజేయాలి. వారు వ్యాధి ప్రబలకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటారు. వ్యాధి లేని ప్రాంతాలకు పశువుల రవాణా జరగకుండా చెక్ పోస్టుల వద్ద జాగ్రత్తలు తీసుకుంటారు. దీని వలన ఇతర ప్రాంతాలకు వ్యాధి వ్యాప్తి చెందకుండా ఆపవచ్చు. వ్యాధి సోకిన పశువుల పాలను, దూడలను తాగించకూడదు. ఒకవేళ తాగించవలసి వస్తే పాలను పిండి కాచి చల్లార్చిన తర్వాత తాగించవచ్చు.
0: వ్యాధి కొంచెం తగ్గుముఖం పట్టిన పరిస్థితుల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు?
1: గాలికుంటు వ్యాధి సోకిన పశువులు వ్యాధి తగ్గిన తరువాత కూడా ఇంతకు ముందులాగా పాల దిగుబడి ఉండదు. పశువులు ఎండకు తట్టుకోలేక రొప్పుతూ ఉంటాయి. అలాంటి పశువులను కొట్టంలో ఉంచి మేపడము, సమీకృత దానా ఇవ్వడం, 3 నెలలకొకసారి నట్టల నివారణ మందు త్రాగించడం చేయాలి. ఇలా నట్టల నివారణ మందు త్రాగించడం వలన శరీరంలో నట్టలు పోవడం, అలాగే వ్యాధి నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఖనిజ లవణ మిశ్రమాలు కూడా ఇవ్వాలి.
0: మేడం, మరి ముఖ్యంగా ఇవాళ వ్యాధి రాకుండా ఉండాలి అంటే ముందస్తుగా అనేక రకాల టీకాలు ప్రభుత్వం ద్వారా ముందుగానే ప్రజలకు అవగాహన కల్పించి మందులు ఇస్తున్నారు, టీకాలు వేస్తున్నారు. అయితే ఈ వ్యాధి రాకుండా ఉండాలి అంటే ముందస్తుగా ఎలాంటి టీకాలు వేయించుకోవాలంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే వ్యాధి సంక్రమించకుండా ఉండేదానికి అవకాశం ఉందంటారు?
1: చికిత్స కంటే నివారణ మేలు కనుక గాలికుంటు వ్యాధి సోకక ముందే టీకాలు వేయించుకోవాలి. గాలికుంటు వ్యాధి నివారణకు టీకాలు ఉన్నాయి. 2 సంవత్సరాల్లో ప్రతి 6 నెలలకొకసారి అనగా మార్చి మరియు ఆగస్టు నెలల్లో కేంద్ర ప్రభుత్వం వారు టీకాలు అందిస్తున్నారు. ఈ టీకాలలో 3 రకాల స్ట్రెయిన్లు ఉంటాయి. OA, Asia 1. ఈ 3 స్ట్రెయిన్లు కేంద్ర ప్రభుత్వం వారు ఇస్తున్న టీకాలలో అందుబాటులో ఉంటాయి. అలాగే NADCP, నేషనల్ యానిమల్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్, ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం గాలికుంటు టీకాలను ఉచితంగా రైతులకు అందిస్తున్నారు. ఈ టీకాలతో పాటు 2 ml సిరంజ్లు, అలాగే నీడిల్స్ కూడా సరఫరా చేయడం జరుగుతుంది.
0: టీకాలు వేస్తే ఒక్కొక్క సందర్భంలో పాలు ఒట్టిపోయే

0: పరిస్థితి ఉందని చెప్పేసి అడ్డుంటారు. ఒక్కోసారి జ్వరం వచ్చే అవకాశం కూడా ఉందని చెప్పేసి అడ్డుంటారు. ప్రజల్లో అలాంటి అపోహ ఉంది. మరి ఈ టీకాలు వేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు?
1: టీకాలు చేయించే ముందు నట్టల నివారణ మందు తాగించాలి, తరువాత టీకాలు చేయిస్తే మంచిది. టీకాలు చల్లగా ఉన్న సమయంలో అంటే ఉదయం కానీ లేదా సాయంత్రం కానీ వేయించాలి. జ్వరం కానీ జబ్బుతో ఉన్న పశువుకు లేదా వ్యాధి లక్షణాలు చూపించే పశువులకు టీకాలు వేయించకూడదు. అలాగే ఈ వ్యాధి నిరోధక టీకాలు 4 నెలల పైబడిన దూడల నుంచి అన్ని పశువులకు వేసుకోవచ్చు. అలాగే తొలిసారి వేసే దూడలకు 1 నెలకి మళ్లీ బూస్టర్ టీకాలు వేస్తారు. దీని వలన వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ప్రతి 6 నెలలకు టీకాలు వేయించే పశువులకు ఎక్కువ శాతం వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ఇలాగే 5 సంవత్సరాలు చేస్తే వ్యాధి నిరోధక శక్తి పూర్తిగా వచ్చి పశువులలో వ్యాధి సోకకుండా ఉంటుంది. అలాగే టీకా పనిచేస్తుందా లేదా వ్యాధి నిరోధక శక్తి పెరిగిందా లేదా అనేది తెలుసుకోవడానికి NADCP ద్వారా టీకా వేసిన పశువు నుండి 21 నుండి 31 రోజుల లోపల రక్త నమూనాలను సేకరిస్తారు. కొన్ని పశువులకు టీకా వేయకముందు మరియు టీకా వేసిన 21 నుండి 31 రోజుల లోపల రక్త నమూనాలను సేకరించి దాని నుండి సీరంను వేరు చేసి పరీక్షలు చేస్తారు. దీని వలన గాలికుంటు వ్యాధి టీకా వేసిన తరువాత పశువులలో వ్యాధి నిరోధక శక్తి పెరిగిందా లేదా, అలాగే టీకాల కార్యక్రమం సరిగ్గా జరిగిందా లేదా అనేది మనం తెలుసుకోవచ్చు. రైతులు సకాలంలో వ్యాధి నిరోధక టీకాలు వేయించాలి. ఇక్కడ ఒక అపోహ ఉందండి, టీకాలు వేస్తే పాలు తగ్గుతాయని, జ్వరం వస్తుందని రైతులు భావిస్తూ టీకాలు వేయించుకోరు. కొంతమంది టీకా చేయించుకుంటే 2 నుండి 3 రోజులు పాలు తగ్గుతాయి. అలా కాకుండా టీకా చేయించుకోకపోతే ఒకవేళ వ్యాధి సోకితే పశువుకు పాలు బాగా తగ్గి తిరక్కడుతూ ఉండి రైతు ఆర్థికంగా నష్టపోవడానికి అవకాశం ఉంది. కనుక పశుపోషకులు తగు జాగ్రత్తలు తీసుకుంటూ సక్రమంగా టీకాలు వేయిస్తూ ఆర్థికంగా లాభాలు అందుకోవాలని కోరుకుంటున్నాను.
0: పశుపోషకులకు ప్రధానమంత్రి గాలికుంటు వ్యాధి నివారణ పథకం గురించి సమగ్రమైన సమాచారం తెలియజేశారు. నమస్కారం మేడం.
1: నమస్కారం అండి.
2: మీరింతవరకు ప్రధానమంత్రి జాతీయ గాలికుంటు వ్యాధి నివారణ పథకం ఈ అంశం గురించి జరుగుమల్లి పశువైద్యురాలు డాక్టర్ జే శ్రావణి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ జి ఆదినారాయణ రెడ్డి. ఈ కార్యక్రమం ఆకాశవాణి మార్కాపురం కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వైద్య సంగీతం వింటారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిలయంలో సమయం 8 గంటలకు వస్తుంది. ఇప్పుడు వాయిద్య సంగీతం వింటారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం స్వరమాలిక తెలుగు చలనచిత్ర గీతాలు వింటారు. ముందుగా మంచుపల్లికి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం రమోలా పాడిన పాట వింటారు.

0: ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు వింటారు.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఏ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
4: Up to 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
3: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
4: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
3: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: రుద్రవీణ చిత్రం కోసం కేజే ఏస్తా చిత్ర పాడిన పాట వింటారు.

0: ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన వింటారు.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
0: స్వర్మాళిక తెలుగు చలనచిత్ర గీతాలు వింటున్నారు. ఇప్పుడు సరైనోడు చిత్రం కోసం జుబిన్ నాథ్యల్, సమీర్ భరద్వాజ్ పాడిన పాట వింటారు.

0: స్వరమాళికలు చివరిగా వేటగాడి చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట వింటారు.
1: జాబిలితో

మీరు ఇంతవరకు స్వరమాలిక తెలుగు చలనచిత్ర గీతాలు విన్నారు. 9:30 ప్రసారమయ్యే స్వరమాలికలో మరికొన్ని తెలుగు చలనచిత్ర గీతాలు వినవచ్చు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మరికొద్ది క్షణాల్లో జాతీయ వార్తలు తెలుగులో.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఏబిఎస్ఆర్ మూర్తి. ముఖ్యాంశాలు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా రేపు నిర్వహించనున్న ఖేలో ఇండియా డైలాగ్ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు. భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోన్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా నిలుస్తుందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల్లో 105 మంది భారతీయులతో సహా 384 మంది పర్యాటకులు గల్లంతయ్యారని నేపాల్ టూరిజం బోర్డు వెల్లడించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక

0: ఈ నెల 30వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. వివరాలు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా రేపు నిర్వహించనున్న ఖేలో ఇండియా డైలాగ్ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్గా పాల్గొని యువతను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. క్రీడలు, యువ నాయకత్వం, ఫిట్నెస్, దేశ నిర్మాణంపై యువతతో చర్చించనున్నారు. యువ సంవాద్లోని కీలక అంశాలపై ప్రధాని మాట్లాడనున్నారు. క్రీడా మౌలిక వసతులు, కోచింగ్, స్పోర్ట్స్ సైన్స్పై ప్రత్యేక చర్చ నిర్వహించనున్నారు. మేరా యువ భారత్, మై భారత్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. యువ నాయకత్వం, స్వచ్ఛంద సేవలను ప్రోత్సహించడం వంటి వాటిపై ప్రసంగిస్తారు. భవిష్యత్ నైపుణ్యాలు, పౌర బాధ్యతపై ప్రధానమంత్రి దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే ప్రధానమంత్రి నషా ముక్తి యువ ఉద్యమంపై కూడా యువతతో ప్రత్యేకంగా సంభాషించనున్నారు. క్రీడల ద్వారా మాదక ద్రవ్యాల వ్యసనాలను రూపుమాపడానికి ఈ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా యువతతో ప్రముఖ భారత క్రీడాకారులు, పతక విజేతలు తమ అనుభవాలు పంచుకోనున్నారు. భవిష్యత్ నిర్మాణానికి సూచనలు చేయనున్నారు. దేశ క్రీడా ప్రస్థానంలో యువత పాలు పంచుకోవడం, బలమైన వికసిత్ భారత్ నిర్మాణంలో వారిని భాగస్వాములు చేయటం ఖేలో ఇండియా డైలాగ్ ముఖ్య లక్ష్యం. కాగా యువత ఆకాంక్షలను జాతీయ అభివృద్ధి అజెండాకు కేంద్రంగా ఉంచుతూ ఆరోగ్యకరమైన, క్రమశిక్షణ కలిగిన క్రీడా స్ఫూర్తి గల దేశాన్ని నిర్మించాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతకు అనుగుణంగా దీన్ని నిర్వహిస్తున్నారు. భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోన్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా నిలుస్తోందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. కెనడాలోని టొరంటోలో భారతీయ వ్యాపార వర్గాల ప్రముఖ సభ్యులను ఉద్దేశించి కేంద్ర మంత్రి ఈరోజు మాట్లాడుతూ, భారతదేశ పరివర్తన నిర్మాణాత్మకమైనదని, వేగవంతమైన పట్టణీకరణ, పెరుగుతోన్న మధ్యతరగతి, ప్రపంచ స్థాయి డిజిటల్ మౌలిక సదుపాయాల ద్వారా భారత్ వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. ఈ పరిణామాలు ఆర్థిక వ్యవస్థలోని దాదాపు ప్రతి రంగంలోనూ కొత్త అవకాశాలు సృష్టిస్తున్నాయని ఆమె పేర్కొన్నారు. ఆర్థిక, వాణిజ్య సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు భారతదేశ డిజిటల్ పర్యావరణ వ్యవస్థ పోషిస్తున్న పాత్రను ఆర్థిక మంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. చెల్లింపుల రంగంలోనే కాకుండా తదుపరి తరం డిజిటల్ ఆర్థిక మౌలిక సదుపాయాలు తీర్చిదిద్దటంలో కూడా కెనడియన్ బ్యాంకులు, ఫిన్టెక్ కంపెనీలు, నియంత్రణ సంస్థలతో సహకరించుకోవడానికి గణనీయమైన అవకాశాలు ఉన్నాయని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. కెనడాలోని ప్రవాస భారతీయులు ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక వారధిగా పనిచేస్తున్నారని సీతారామన్ వివరిస్తూ,
1: ఇండియా కెనడా బైలాటరల్ రిలేషన్స్ హావ్ సీన్ ఎ రిమార్కబుల్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ రీసెంట్ టైమ్స్, underpinned by our shared values of democracy and pluralism and expanding economic engagement and the strength of our people-to-people ties. It is, in the truest sense, a strategic bridge between two vibrant democracies and two innovation-driven economies. On the sidelines of the G7 summit in June 2025, Prime Ministers Narendra Modi and Shri Mark Carney.
0: నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోవడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతాపం తెలియజేశారు. నేపాల్ ప్రధానమంత్రి బలేంద్ర షాతో ఫోన్లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ క్లిష్ట సమయంలో నేపాల్కు భారతదేశం అండగా ఉంటుందని, సాధ్యమైనంత మేరకు మానవతా సహాయం అందించడానికి భారత్ సిద్ధంగా ఉందని సామాజిక మాధ్యమం పోస్టులో ఈరోజు పేర్కొన్నారు. అలాగే సహాయక పునరావాస చర్యల విషయంలో భారత బృందాలు నేపాల్ అధికారులతో సన్నిహితంగా సమన్వయం చేసుకుంటున్నాయని తెలిపారు. కాగా ఈ ప్రకృతి విపత్తులో 384 మంది పర్యాటకులు గల్లంతయ్యారని నేపాల్ టూరిజం బోర్డు వెల్లడించింది. వీరిలో 291 మంది విదేశీయులు కాగా, అందులో 105 మంది భారతీయులు ఉన్నట్టు పేర్కొంది. గల్లంతైన భారత పౌరుల సమాచారం కోసం ఖాట్మండులోని భారత రాయబార కార్యాలయం అత్యవసర నెంబర్లు జారీ చేసింది. సహాయం కోసం 9785131687 9770 9701 0 హెల్ప్ నెంబర్లలో సంప్రదించాలని వెల్లడించింది. ఆచూకీ తెలియని భారత పౌరుల కోసం త్వరితగతిన సహాయక చర్యలు చేపట్టేందుకు నేపాల్ ప్రభుత్వాధికారులతో తాము నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని రాయబార కార్యాలయం తెలిపింది. నేపాల్ ప్రభుత్వ సమన్వయంతో సహాయక పునరావాస ప్రయత్నాలను మరింత బలోపేతం చేస్తున్నామని పేర్కొంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా బీహార్లో గండక్ నది నీటిమట్టం అకస్మాత్తుగా పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం వరద సన్నద్ధతను ముమ్మరం చేసింది. ఆ రాష్ట్రంలోని పశ్చిమ చంపారణ్, తూర్పు చంపారణ్, గోపాల్గంజ్, సరణ్, ముజఫర్పూర్, వైశాలి జిల్లాల్లో గండక్ నదీ పరీవాహక ప్రాంతంలో కట్టుదిట్టమైన నిఘా

ఉంచారు. అలాగే సీతామర్హి, షియాహార్ సహా ఇతర జిల్లాల మ్యాజిస్ట్రేట్లకు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశాలు జారీ చేశారు. పశ్చిమ చంపారణ్, వైశాలి జిల్లాల్లోని బగాహో లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను వీలైనంత త్వరగా సురక్షిత

0: ఆలోచించేందుకు ఒక ఉన్నత స్థాయి బృందాన్ని ఏర్పాటు చేసినట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సమ్రాట్ చౌదరి తెలిపారు. బీహార్లో నెలకొన్నున్న వరద ముప్పు దృష్ట్యా కేంద్ర హోంమంత్రి అమిత్ షా సామ్రాట్ చౌదరితో ఫోన్లో మాట్లాడారు. వరద పరిస్థితులను ఎదుర్కోవడానికి అవసరమైన అన్ని సహాయ సహకారాలు కేంద్రం అందిస్తుందని అమిత్ షా హామీ ఇచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం నాడు ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 700 నెంబర్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 28వ తేదీ సాయంత్రం వరకు పంపించవచ్చు. ఈద్ మిలాదున్ నబీ పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. మహమ్మద్ ప్రవక్త బోధలు దేశ పౌరులను ధర్మం, కర్తవ్య స్ఫూర్తిని అలవర్చుకునే విధంగా ప్రోత్సహిస్తాయని రాష్ట్రపతి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఈ పవిత్రమైన పండుగ అందరి జీవితాల్లో శాంతి, సంతోషం, శ్రేయస్సు తీసుకురావాలని ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ ఆశాభావం వెలిబుచ్చారు. ఈద్ మిలాద్ ఉన్నబీ పండుగ ప్రపంచవ్యాప్తంగా ఐక్యతను, ఆనందాన్ని మరింత పెంపొందిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న మలయాళీలు ఈరోజు ఓణం పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. మలయాళ మొదటి మాసం చింగంలో వచ్చే ఈ పంటల పండుగను కేరళంకు బలిచక్రవర్తి రాకకు గుర్తుగా జరుపుకుంటారు. ఓణం పండుగ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఓణం పండుగను భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఈ పండుగ ప్రజల్లో సంతోషం, ఐక్యత, శ్రేయస్సు భావనలను మరింత బలోపేతం చేయాలని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. రాబోయే 2 రోజుల పాటు తూర్పు, ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం IMD తెలిపింది. బీహార్, ఛత్తీస్గఢ్, తూర్పు ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశా, ఉపహిమాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని IMD శాస్త్రవేత్త సుప్రీత్ తెలియజేస్తూ,
1: Under the influence of low pressure area over South Uttar Pradesh and adjoining Northeast Madhya Pradesh, isolated heavy to very heavy rainfall likely over Uttar Pradesh and West Madhya Pradesh, with isolated extremely heavy rainfall over Southwest Uttar Pradesh and Northwest Madhya Pradesh today. Apart from that, subdued rainfall activity likely to continue over peninsular India during next 1 week.
0: Akashvani, Jatiya Vartalu Muginche Mundu Mukhyaamshalu Marokasari. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా రేపు నిర్వహించనున్న ఖేలో ఇండియా డైలాగ్ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు. భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోన్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా నిలుస్తుందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల్లో 105 మంది భారతీయులతో సహా 384 మంది పర్యాటకులు గల్లంతయ్యారని నేపాల్ టూరిజం బోర్డు వెల్లడించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు ఒక తెలుగు చలనచిత్ర గీతం వింటారు. శివ చిత్రం నుంచి SP బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట వింటారు.

0: రివల్యూషనరీ ఐడియా వెన్ ఇట్ కమ్స్ టు క్రియేటింగ్ ఫార్మర్స్ రిజిస్ట్రీ. ఇట్ ఈస్ అ ప్లాట్ఫామ్ దట్ వాస్ క్రియేటెడ్ అండ్ టు యాక్చువల్లీ క్రియేట్ అ కైండ్ ఆఫ్ డేటాబేస్ ఆఫ్ ఫార్మర్స్, అ ఫెడరల్ డేటాబేస్ యూ కెన్ సే, ఆర్ ఫెడరల్ రిజిస్ట్రీ ఫర్ ఆల్ ద ఫార్మర్స్ ఇన్ ద కంట్రీ. దట్ డేటా విల్ అల్టిమేట్లీ లీడ్ టు ద యూటిలైజేషన్ ఇన్ ప్లానింగ్ ఫార్ అవర్ ఫుడ్ సెక్యూరిటీ, అవర్ ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ వెన్ ఇట్ కమ్స్ టు ద ఫుడ్ గ్రెయిన్స్. సో ఇట్ ఈస్ బేసికలీ బ్రింగింగ్ టుగెదర్ హై క్వాలిటీ డేటా అండ్ టు మేక్ దిస్ డేటా ఈజీలీ అవైలబుల్ టు ఆల్ ద స్టేక్ హోల్డర్స్ సో దట్ దే కెన్ ప్లాన్ అండ్ ఎగ్జిక్యూట్. సో అండర్ మినిస్ట్రీ ఆఫ్ మైటీ దిస్ ఇండియా 2.0 అగ్రిస్టాక్ ఈస్ బీంగ్ బిల్డ్ టు సపోర్ట్ ద అగ్రికల్చర్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్. సో దేర్ వాజ్ అన్ ఇంటిగ్రేషన్ ఆఫ్ వన్ మినిస్ట్రీ విత్ అనదర్ ఇన్ దిస్. ఇట్ ఆల్సో అలౌడ్ అ ఫెడరల్ ఆర్ కోఆపరేటివ్ ఫెడరలిజం అప్రోచ్. సో వీ నో విచ్ స్టేట్ ఈస్ ప్రొడ్యూసింగ్ అండ్ ఫోకసింగ్ ఆన్ విచ్ కైండ్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్ అండ్ దెన్ వీ కెన్ ప్లాన్ అకార్డింగ్లీ వాట్ కైండ్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ వీ ఆర్ గోయింగ్ టు ప్రొక్యూర్ అండ్ ద ఫార్మర్స్ ఆల్సో ఆర్ అష్యూర్డ్ అబౌట్ వాట్ కైండ్ ఆఫ్ రేట్స్ అండ్ వాట్ కైండ్ ఆఫ్ గ్యారంటీ దే ఆర్ గెటింగ్ వెన్ ఇట్ కమ్స్ వైల్ దే ఆర్ ప్రొడ్యూసింగ్ సర్టన్ ఫుడ్ గ్రెయిన్స్. సో ఐ థింక్ ఇట్ ఈస్ అ మల్టీ స్టేక్ హోల్డర్స్ హియర్. ఐ జస్ట్ వాంట్ టు ఫ్లాగ్ వన్ పాయింట్. సమ్ స్టేట్స్ హ్యావ్ టేకన్ అ లీడ్ ఇన్ దిస్ దట్ మెనీ ఫార్మర్స్ ఆర్ skeptical about registering themselves on this database simply because they find another stage is added in their procurement process, which is not the case. This is a one-time process, but perhaps they need some kind of orientation and training, right. And many cooperative societies can be involved in this training process.
1: Would you also say that the outcomes of these meetings can also help in anticipating issues and problems of the future, that one may come across in infrastructures in future?
0: Oh, certainly. The kind of role it has played, this platform, in training, in awareness, in education, in sensitization. In fact, many a times, public grievance system also has been created through Pragati. So many people register their grievances also through this, related to particular project or generic suggestions. So for example, senior citizens related many grievances were registered. So senior citizens related policies came into existence. So many youth related issues came up. Or as I flagged, agriculture related issues and agricultural data related issues. So Pragati is a more integrated approach when it comes to not just a project conception and execution, but also taking up policy initiatives as per the people's expectations and grievances. So in that sense, Pragati has become a very, very important platform to have a more integrated policy mechanism and make the governance more people friendly.
1: Mr. Praful Ketkar, thank you so much for joining us in Akashwani's Spotlight program and sharing your views.
0: Thank you. Thank you very much.
2: You were listening to a discussion on Pragati, Transforming Governance and Infrastructure Execution. The participants were Praful Ketkar, Political Analyst, and Anubha Rohatgi, Anchor.
3: Spotlight.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిలయంలో సమయం 9:30 దాటి 15 సెకండ్ల కావస్తుంది. ఇప్పుడు స్వరమాలిక తెలుగు చలనచిత్ర గీతాలు వింటారు. ముందుగా షాపింగ్ మాల్ చిత్రం నుంచి రాఖీ హన్సికా పాడిన పాట వింటారు.

0: మీరు ఇంతవరకు స్వరమాలిక తెలుగు చలనచిత్ర గీతాలు విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం మరికొద్ది క్షణాల్లో నాటిక విజయవాడ కేంద్రం నుంచి రిలే.
1: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు ఆకాశవాణి. ఈనాటి రాగం తానం పల్లవి కార్యక్రమంలో శ్రీమతి వి కృష్ణవేణి గారి వయలిన్ వాద్యం వింటారు. శ్రీ మహాదేవ లక్ష్మీనారాయణరాజు గారు మృదంగ సహకారం. కీరవాణి రాగాలాపన తానం సకల మంత్రాక్షర గుహే సరస్వతి సకల శుభదాయిని అనే పల్లవి. ఖండజాతి త్రిపుటతాళం రెండు కళల చక్రం పల్లవి ఎత్తుగడ సమం నుండి రెండు అక్షరములు వదిలి

0: మీరింతవరకు ఈనాటి రాగం తానం పల్లవి కార్యక్రమంలో శ్రీమతి వి కృష్ణవేణి గారి వయలిన్ వాద్యం విన్నారు. మృదంగ సహకారం శ్రీ మహదేవ్ లక్ష్మీనారాయణరాజు గారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఆపాత మధురాలు. పాత తెలుగు ఛానల్ చిత్ర గీతాలు వింటారు. ముందుగా శ్రీమతి చిత్రం నుంచి ఘంటసాల పి సుశీల పాడిన పాట వింటారు.

0: over the phone in view of the flood situation in neighboring country. Mr. Shah assured the state government of providing all possible assistance to deal with the emerging situation. In Uttar Pradesh as well, vigilance has been intensified in the districts of Maharajganj and Kushinagar near the Nepal border. Chief Minister Yogi Adityanath has directed the local administration to take all necessary precautionary measures and maintain strict vigil. NDRF Commandant Gyaneshwar Singh said the National Disaster Response Force NDRF has deployed 9 teams in Bihar and 11 teams in Uttar Pradesh to deal with the emerging situation following the flash floods in Nepal. Union Minister of Railways Ashwini Vaishnav has said that Indian Railways is moving towards four-laning the entire high-density railway routes. In a social media post, Mr. Vaishnav said there are 7 high-density routes spread over nearly 11,000 kilometers and carry a major share of the country's rail traffic. The 7 high-density routes are Delhi-Howrah, Howrah-Chennai, Chennai-Mumbai, Mumbai-Delhi, Delhi-Chennai, Mumbai-Howrah and Delhi-Guwahati. The Indian Medical Association IMA has urged people to remain vigilant amid a seasonal rise in influenza AH1N1 cases, saying that the majority of infections are mild and self-limiting and there is no cause for panic. The IMA has advised people not to take antibiotics over the counter for flu symptoms, stressing that H1N1 is a viral infection and antibiotics do not kill viruses. The Delhi government today handed over approval letters to 4,000 eligible women beneficiaries under the Delhi Lakshmi Yojana. Out of this, 2,500 letters were given at a formal ceremony. And that is the end of this news bulletin.
1: Akashwani Visakhapatnam Kendram Prasar Visheshalu Repu Prasaramaya Karyakramalo Konni Mukhyamshalu. 6 గంటలకు దేశభక్తి గీతం, 6 గంటల 10 నిమిషాలకు భక్తి రంగిణి స్తుతి గీతాలు, 6 గంటల 30 నిమిషాలకు చింతన వ్యాఖ్యానం శ్రీ ధర్మముల్ల వెంకటేశ్వర గారు, 6 గంటల 30 నిమిషాలకు పొలం పనులు, 7 గంటలకు ప్రసార విశేషాలు, 7 గంటల 15 నిమిషాలకు ఉదయ సమీరాల కార్యక్రమంలో నేటి మాట, తర్వాత మసిగుడ్డ కాళితే రచన శ్రీ ఎం విజయలక్ష్మి, తర్వాత ఎం పుష్పాంజలి సినీ భక్తి గీతాలు సమాచార వాణి, 8 గంటల 30 నిమిషాలకు సత్యసాయి జిల్లా సమాచార లేఖ రచన శ్రీమతి ప్రతిమ, 8 గంటల 35 నిమిషాల కర్ణాటక సంగీత కార్యక్రమం శ్రీ వంశీ సాక్సోఫోన్, శ్రీ హెచ్ రామ్చరణ్ వయలిన్, శ్రీ బంకవల్లి దుర్గా ప్రసా శ్రీనివాసరమ్మ మృదంగం, 10 గంటలకు ప్రపంచ సరస్సుల దినోత్సవం సందర్భంగా పులికాట్ సరస్సుపై ప్రత్యేక కార్యక్రమం, అతిథి హారిక డిస్ట్రిక్ట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ సూళ్లూరుపేట డివిజన్ తిరుపతి, 1 గంట 33 నిమిషాలకు ముత్యాల ముంగిళ్ళు, రైతు మహిళ ఉపయోగించుకోవాల్సినటువంటి గృహ విజ్ఞానం డాక్టర్ బి సునీత గారి గృహ విజ్ఞాన శాస్త్రవేత్త ప్రసంగం, 2 గంటల 31 నిమిషాలకు జానపద రంజని, 5 గంటలకు యువవాణి యువజనుల కార్యక్రమం, 5 గంటల 30 నిమిషాలకు సంధ్యారాగాలు, 5 గంటల 55 నిమిషాలకు ఉద్యోగ వార్తలు, 6 గంటలకు సమాచారవాణి, 6 గంటల 30 నిమిషాలకు సాయం సమయం కార్యక్రమం, 7 గంటలకు ప్రసార విశేషాలు, 7 గంటల 5 నిమిషాలకు కిషాన్ వాణి, 7 గంటల 45 నిమిషాలకు వికసిత భారత్, 8 గంటలకు స్వరమాలిక, 8 గంటల 30 నిమిషాలకు తెలుగులో జాతీయ వార్తలు, 8 గంటల 40 నిమిషాలకు తెలుగు చలనచిత్ర గీతం, 9 గంటల 30 నిమిషాలకు స్వరమాలిక, 10 గంటలకి నాటకం, 10 గంటల 30 నిమిషాలకు ఆపాత మధురాలు. ఇవి రేపు ప్రసారమయ్యే కార్యక్రమంలో కొన్ని ముఖ్యాంశాలు. ఇంకా వాతావరణ వివరాలు. వాల్తేరులో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 33.2 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 27.6 డిగ్రీల సెల్సియస్. పౌర విమానయాన కేంద్రంలో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 34 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 27.2 డిగ్రీల సెల్సియస్. ఆకాశం సాధారణ మేఘావృతం ఉంటుంది, అక్కడక్కడ ఉరుములతో కొన్ని జల్లులు పడవచ్చు. రానున్న 5 రోజుల్లో తీరం నుంచి తీరం వెంబడి గంటకు 45 కిలోమీటర్ల నుంచి 50 కిలోమీటర్లు బలమైన ఈదురుగాలు వేస్తాయని వాతావరణ శాఖ తెలియజేసింది. సముద్రంలో చేపలు పట్టే మత్స్యకారులు ఎవరు వాటకు వెళ్ళొద్దని వాతావరణ శాఖ తెలియజేస్తుంది. వాతావరణ వివరాలు ఉన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 10 గంటల 12 నిమిషాలు దాటి 30 సెకండ్లు కావస్తుంది. ఈ పూట కార్యక్రమాలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్పై ప్రభాత ప్రసారం 5 గంటల 50 నిమిషాలకి ప్రసారం అవుతుంది. అంతవరకు సెలవు. మీ నుంచి సెలవు తీసుకుంటున్న మీ భౌదీయుడు ఆట్ల చంద్రశేఖర్. శుభరాత్రి. జై హింద్.